శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 29వ తేదీ సోమవారం. నిలయంలో సమయం ఇప్పుడు 5:58 దాటి 44 సెకండ్లు కావస్తోంది. శుభోదయం.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఆంధ్రప్రదేశ్లో తోతాపూరి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు నిన్న లేఖ రాశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ధరల వ్యత్యాస చెల్లింపు పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. వర్షాకాలంలో వైరల్ జ్వరాలు, తదితర సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించేందుకు అన్ని జిల్లాలు ముందస్తు కార్యాచరణ చేపట్టాలని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం కలెక్టరేట్ హాల్ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, జిల్లా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలను ఆయన నిన్న సమీక్షించారు. రాష్టవ్యాప్తంగా జులై నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం 2,711.79 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు రాష్ట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిన్న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జులై 1వ తేదీ ఉదయం నుంచే రాష్టవ్యాప్తంగా ఈ పెన్షన్లు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ది సంక్షేమానికి పెద్దపీట వేశామని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. మత్స్యకారులకు రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం బోయపాడు దొండవాక తీరాల్లో 2 షిప్ ల్యాండింగ్ కేంద్రాలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి అనిత నిన్న శంకుస్థాపన చేశారు. నైరుతి రుతుపవనాలు విస్తరించి మృగకారుతెతో తొలకరి వర్షాలు కురిసే వేళ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా రైతులు పండుగగా జరుపుకునే ఏరువాక ఉత్సవాన్ని వ్యవసాయ శాఖ ఈరోజు రాష్టవ్యాప్తంగా నిర్వహిస్తోంది. ఏరువాక రాష్ట వేడుక గుంటూరు సమీపంలోని లాం వ్యవసాయ పరిశోధనా స్థానంలో జరగనుంది. ఈ వేడుకలో మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర మంత్రులతో పాటు వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త కిషోర్ తెలిపారు. జిల్లాలో భారత రాష్టపతి పర్యటన జరగనున్న నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండరని, ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఈ వారానికి తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏపీఈఏపీ సెట్ 2026 ఫలితాలు రేపు విడుదల కానున్నాయని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో వీటిని విడుదల చేస్తారని ఈఏపీ సెట్ చైర్మన్ సీఎస్ఆర్కే ప్రసాద్ నిన్న తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

0: వింటున్నారు వందన, ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వందన భక్తి గీతాల కార్యక్రమంలో ముందుగా సంఘటనాసన గణపతి స్తోత్రం.

వందన భక్తిగీతాల కార్యక్రమంలో గోపరాజు వెంకట సుబ్బారావు గారి కీర్తన విన్నారు. మరి ఈరోజు జ్యేష్ఠ పౌర్ణమి, అలాగే ఏరువాక పౌర్ణమిని కూడా ఈరోజు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇంకా ప్రతి పౌర్ణమికి కూడా ఇంద్రకీలాద్రి చుట్టూ శ్రీ కనకదుర్గ అమ్మవారి గిరి ప్రదక్షిణం జరుగుతూ ఉంటుంది ఈరోజు కూడా. మరి ఇప్పుడు వందన భక్తిగీతాల కార్యక్రమంలో కనకదుర్గమ్మవారి స్తుతి వింటారు.

0: శివాయ.
1: సమయం 6:45 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపుపై చర్చ. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్2 ఫైనల్ విజేత హైదరాబాద్ హీరోస్ జట్టు ట్రోఫీని అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట వ్యాప్తంగా 45,24,116 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిన్న జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపు, డేటా సెంటర్లలో పెట్టుబడులు, సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే రాష్ట్రంలో మొబైల్ సేవల సంస్థలకు మరింత అనుకూలమైన వ్యాపార వాతావరణం కల్పించే చర్యలపై కూడా ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సమావేశంతో రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తోతాపురి మామిడి రైతుల సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ధర వ్యత్యాస పరిహార చెల్లింపు పథకం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. రైతులను ఆదుకునేందుకు 281 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం 7,03,000 టన్నుల తోతాపురి మామిడి కొనుగోలు చేసి కిలోకు అదనంగా 4 రూపాయల చొప్పున రైతులకు చెల్లించాలని నిర్ణయించిందని, జూన్ నుంచి ఆగస్టు మధ్య కొనుగోళ్లకు కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలుకు అవకాశమివ్వాలని కోరారు. హైదరాబాదులోని గచ్చిబౌలి జీఎంసీ బాలియోక స్టేడియంలో నిన్న జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్2 ఫైనల్లో హైదరాబాద్ హీరోస్ జట్టు విజేతగా నిలిచింది. ముంబై డ్రీమర్స్తో జరిగిన తుదిపోరులో హైదరాబాద్ హీరోస్ 41-17 తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. విజేత జట్టును తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ను ముఖ్యమంత్రితో పాటు ప్రముఖులు నిన్న రాత్రి వీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్ హీరోస్కు ట్రోఫీని అందజేశారు. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ వ్యవసాయ పరికరాలు, పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాంలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఉదయం నిర్వహించే ఏరువాక పౌర్ణమి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరు కానున్నారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో వ్యర్థాల నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపించనున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. తిరుమలలో రోజుకు 75 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించారు. తిరుమల డంపింగ్ యార్డును ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ,
3: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలన్నింటినీ స్వచ్ఛంగా తీర్చిదిద్దాలి, రూపొందించాలని చెప్పింది. దానికి అనుగుణంగానే స్వచ్ఛ తిరుమలకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అన్ని రకాలుగా కూడా తమ తోడ్పాటుని సహకారాన్ని అందిస్తుంది. ఈ విధంగా డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ రెండింటినీ ప్రాసెస్ చేయడానికి 2 ప్లాంట్లు కూడా సిద్ధం చేసి ఇక భవిష్యత్తులో తిరుమల పైన డంపింగ్ అనేది లేకుండా చేస్తాం. ఇప్పటికే డంపింగ్ అయినటువంటి దాదాపు 2,00,000 టన్నుల చెత్తని మరి ఇప్పటికే బయో మైనింగ్ ద్వారా ప్రాసెస్ చేయడం జరిగింది. అదేవిధంగా పర్యావరణ హితంగా కూడా వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ చేస్తామని చెప్పి కూడా తెలియజేయడానికి సంతోషిస్తూ, మరి కార్యక్రమాలు అన్ని కూడా పూర్తి చేసి ఒక స్వచ్ఛ తిరుమలని అతి త్వరలోనే సాధిస్తామని తెలియజేయడం సంతోషిస్తున్నాం.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేషనల్ ఇమ్యూనైజేషన్

0: డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 49,20,239 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు గాను 45,24,116 మందికి పోలియో చుక్కలు వేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మిగిలిన చిన్నారులకు సోమ మంగళవారాల్లో ఇంటింటికి వెళ్లి చుక్కల మందు వేయనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. పోలియో చుక్కల పంపిణీలో ఎన్టీఆర్ జిల్లా 115.16%తో మార్కాపురం జిల్లా 113.21%తో మొదటి 2 స్థానాల్లో నిలిచినట్లు తెలిపారు. మరోవైపు తెలంగాణలో 38,95,550 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈరోజు జరిగే కార్యక్రమంలో షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డులను ప్రదానం చేయనున్నారు. పట్టణంలోని ఒక కళ్యాణ మండపంలో నిర్వహించే షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేసి వారిని అభినందిస్తారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 135వ మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని విద్యార్థులు ఆసక్తికరంగా వీక్షించారు. ఈ సందర్భంగా బీజేపీ విజయనగరం జిల్లా అధ్యకుడు ఉప్పలపాటి రాజేశ్వర్మ మాట్లాడుతూ, మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపడంతో పాటు యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యత, ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే వేదికగా నిలుస్తోందన్నారు. విద్యార్థులు ప్రధాని సూచనలను ఆచరిస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం ప్రజల మద్దతుతో కాకుండా పోలీసుల అండతో నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, వాస్తవ పరిస్థితులు బయటపడతాయనే భయంతోనే వైఎస్సార్సీపీ నాయకుల బృంద రాజధాని పర్యటనను అడ్డుకున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం పరిపాటిగా మారిందన్నారు. ఈ ఘటనలో బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఉత్తర కోస్తా నుండి ఛత్తీస్గఢ్, మరాఠ్వాడా మీదుగా మధ్య మహారాష్ట వరకు ద్రోణి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రాధికారి ఎం వెంకట్రావు తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, రాయలసీమలో ఈ రోజు ఈదురుగాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన భారతి ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపుపై చర్చ. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్2 ఫైనల్ విజేత హైదరాబాద్ హీరోస్ జట్టు ట్రోఫీని అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట వ్యాప్తంగా 45,24,116 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: తెలుగు సాహితీ మణితీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణితీపాలు.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్,
1: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
2: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
2: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
2: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 మార్నింగ్ 7-8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
4: మీరే జీవితం, మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయినాయని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
5: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
6: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
7: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
4: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
8: రే నందు, వెళ్ళొక పాల ప్యాకెట్ తీసుకురా.
9: సరేమా.
8: వెళ్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
9: బైక్ కీస్ కనబడట్లేదుమా, ఇక్కడెక్కడ పెట్టాను.
8: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
10: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్,
3: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
3: Yes, ma'am.
2: చెప్పండి.
3: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
2: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
3: Yes, ma'am.
2: గుడ్ గుడ్.
3: కాఫీ టైం ఏంటి రోషిణి?
7: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
2: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 మార్నింగ్ 7-8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.
11: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
12: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
11: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
12: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన సమానత్వంతో కూడుకున్న పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల్ స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. వాతావరణంలో మార్పులపై పోరాటానికి చేపట్టే చర్యలు నిష్పాక్షికత, బాధ్యత, సమానత్వంతో కూడి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి చేసిన ప్రత్యేక ప్రసంగంలో వాతావరణ న్యాయం సారాంశం అదేనని ప్రధానమంత్రి అన్నారు. అభివృద్ది మరింత సమగ్రంగా ఉండే ప్రపంచాన్ని, అలాగే అంతర్జాతీయ సంస్థలు సమకాలీన వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండే వాతావరణాన్ని సెషల్స్ భారతదేశం 2 కోరుకుంటున్నాయని ఆయన చెప్పారు. సెషల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా అందరి ముందు నిలబడ్డం తనకు దక్కిన ప్రత్యేక గౌరవమని ఆయన అన్నారు. అంతకుముందు సెషల్స్లో అత్యున్నత పురస్కారమైన గార్డియన్ ఆఫ్ ద బ్లూ హొరైజన్తో తనను గౌరవించినందుకు ఆ దేశ అధ్యక్షుడు అక్కడి ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. హిందూ మహాసముద్రంపై భారత్ దార్శనికతలో సెషల్స్కు ఒక ప్రత్యేక స్థానం ఉందని, ఆ నమ్మకం మునుపటి కంటే ఇప్పుడు మరింత బలంగా ఉందని మోదీ అన్నారు. సెషల్స్ స్వాతంత్ర 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన జాతీయ దినోత్సవ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. ఈ సందర్భంగా జరిగిన పెరేడ్లో భారత నౌకాదళం, సైన్యానికి చెందిన మార్చింగ్ బృందం కూడా పాల్గొంది. భారత సెషల్స్ మధ్య ఉన్న సన్నిహిత ప్రత్యేక భాగస్వామ్యానికి సంకేతంగా భారత నౌకాదళ బ్యాండ్ కూడా ఈ మార్చింగ్ యూనిట్లో భాగంగా పాల్గొంది. ఒక ప్రత్యేక సంకేతంగా ఐఎన్ఎస్ తర్కష్, ఐఎన్ఎస్ ఇక్షక్ నౌకలను పోర్ట్ విక్టోరియాలో నిలిపారు. ఈ చారిత్రాత్మక సందర్భంలో సెషల్స్ ప్రజలకు ప్రధానమంత్రి భారతదేశం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హర్మినీ ఆహ్వానం మేరకు మొన్న మోదీ సెషల్స్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్గులాం కూడా పాల్గొన్నారు. భారత్ సెషల్స్ మధ్య చారిత్రక, సాంస్కృతిక, ప్రజా సంబంధాల ఆధారంగా ఏర్పడిన దీర్ఘకాలిక భాగస్వామ్యం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక ముఖ్యమైన సముద్ర సరిహద్దు దేశంగా భారత్ మహాసాగర్ ప్రాంతాల వ్యాప్తంగా భద్రతా వృద్ధి కోసం పరస్పర దార్శనికతలు అభివృద్ది చెందుతున్న దేశాల పట్ల మన నిబద్దతలో సెషల్స్కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి అంతకుముందు చెప్పారు.
1: Our vision is captured in the idea of Mahasagar, mutual and holistic advancement for security and growth across region Mahasagar. This vision recognizes that our futures are interconnected and interdependent, and we will continue to work together for a safer and more secure Indian Ocean region.
0: నరేంద్ర మోదీకి సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మినీ మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాల్లో అన్ని రంగాలను స్పృశించాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలియజేశారు. ఈ పర్యటనపై విక్టోరియాలో మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య, సామర్థ్యాల పెంపుదల, డిజిటల్ పరివర్తన, సుస్థిర అభివృద్ది, సామాజిక మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, సముద్ర భద్రత, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇద్దరు దేశాల నేతలు అంగీకరించారని తెలియజేశారు. సెషల్స్ లో నిన్న ప్రధానమంత్రి మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్ గులాం తో కూడా సమావేశమయ్యారు. భారత మారిషస్ ల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారంపై ఇద్దరు నాయకులు చర్చించారు. భారత్ అందించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ అమల్లో సాధించిన పురోగతిని కూడా వారు సమీక్షించారు. మారిషస్ అభివృద్ది, ప్రగతికి భారతదేశం ఇచ్చే ప్రాముఖ్యతను ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక ప్రాజెక్టులు మారిషస్ ఆరోగ్య సంరక్షణ, కనెక్టివిటీ, సుస్థిర అభివృద్ది, బ్లూ ఎకానమీ రంగాలకు

0: దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖచ్చితంగా తోసిపుచ్చింది, వాటిని నిరాధారమైనవిగా పేర్కొంది. ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ భద్రతా దళాలు ఇంటెలిజెన్స్ ఆధారిత భూతల దాడిని నిర్వహించాయని, ఆ తర్వాత ఉగ్రవాద స్థావరాలు సురక్షిత ప్రాంతాలపై దాడులు చేసి 29 మంది ఉగ్రవాదులను హతమార్చాయని అధికారులు చెప్పారు. కరాచీలో పారామిలిటరీ రేంజర్ల ప్రాంతీయ ప్రధాన కార్యాలయంపై శనివారం నాడు తుపాకులు పేలుడు పదార్థాలతో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 3 సైనికులు మరణించిన మరుసటి రోజు పాకిస్తాన్ సైనిక చర్య చేపట్టింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16వ సదస్సులో సమగ్ర శిశు బాల్ స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పిల్లల మనుగడ ఎదుగుదల, పోషకాహారం, ప్రారంభ అభివృద్ధికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహలే 3 సాల్ సంపూర్ణ దేఖ్భాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెడుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్, హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజాధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గుజరాత్లో ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈరోజు వడోదరాలోని జీఎస్ఎఫ్సీ విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవ్యాలతో పాటు రాష్ట మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళన ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రతను కల్పిస్తూనే గ్రామీణాభివృద్దిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాటాతో కలిపి 151 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించినట్లు తెలియజేశారు.
1: इस साल बजट प्रावधान है 1,51,282 करोड़ रूपया केंद्र और राज्य का मिला ये 1.5 लाख करोड़ से ज्यादा रूपया मजदूरों को मजदूरी देने में तो काम आएगा ही. इससे आप गांव की हालत पूरी तरह से बदल सकते हैं. 5 साल में 7.5 लाख करोड़ लगभग लगे, 2,86,000 पंचायत, 1 पंचायत के हिस्से में कितना पैसा आएगा आप कल्पना कीजिए.
0: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ క్రికెట్లో నిన్న లండన్లోని లార్డ్స్ మైదానంలో జరిగిన చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ఏంజలస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. జూలై 4వ తేదీ నాడు హ్యూస్టన్లో జరిగే తదుపరి మ్యాచ్లో కెనడా నెదర్లాండ్స్ లేదా మొరక్కోతో తలపడుతుంది. గ్రూప్ దశ మిగిలిన తర్వాత మిగిలిన 32 జట్లతో 2026 ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశ అధికారికంగా ప్రారంభమైంది. 2026 జూలై 19వ తేదీన జరిగే ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు ఈ నాకౌట్ దశ ఆరంభం. విశేషాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ భారతి. సమయం 7:15 కావస్తుంది. ఇప్పుడు భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 56వ శ్లోకం.

సర్వకర్మాణి. తనకు విహితమైన కర్మలలో గల చెడు కర్మలతో సహా సమస్త కర్మలను అపి కూడా కుర్వాణః చేస్తున్నట్టి సదా ఎల్లవేళలా. మద్ వ్యపాశ్రయః అనగా పరమేశ్వరుడునైన నన్ను సర్వాత్మభావనతో ఆశ్రయించినవాడును అయినటువంటి సాధకుడు. మత్ ప్రసాదాత్ నా అనుగ్రహం వలన. శాశ్వతం నిత్యనూతనమున్ను. అవ్యయం నాశరహితమున్ను అయిన. పదం మోక్షస్థానాన్ని అవాప్నోతి పొందుతాడు.

అర్జున, మానవుడికి విహితమైన కర్మలలో కొన్ని దోషయుక్తమైనవి కూడా ఉంటాయి. కాని సాధకుడైన వాడు వాటిల్లో ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టకూడదు. అయితే అతడు ఏ పని చేస్తున్నా సరే సర్వకాల సర్వావస్థలలోనూ సర్వాత్మభావనతో పరమాత్మనైన నన్ను శరణు పొంది ఉండాలి. అలా ఉంటూ ఏ కర్మలను చేసినా సరే ఆ సాధకుడు నిత్య నూతనము నాశరహితము అయిన మోక్షస్థానాన్ని అందుకోగలుగుతాడు. సర్వకర్మ ఫలత్యాగ రూపమైన శరణాగతి చేసేవారికి వేరే కోరికలుండే అవకాశమే లేదు. కనుక వారికి చిత్తశుద్ధి, జ్ఞానసిద్ధి క్రమంలో తానే మోక్షం ప్రసాదిస్తానని శాశ్వతం పదం అవ్యయం అనే పదత్రయం ద్వారా భగవానుడు వాగ్దానం చేస్తున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

శుభోదయం, గుడ్ మార్నింగ్ వివిధ భారతి శ్రోతలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మండే మార్నింగ్, మరి లేచారా అందరూ? లేకపోయినా మరి లేవాలన్నమాట, ఎందుకంటే వచ్చేసాను కాబట్టి మిమ్మల్ని అందరినీ మేల్కొల్పడానికి. సాటర్డే వీకెండ్, ఇంకా తర్వాత సండే అంతా ఎంజాయ్మెంట్స్తో కొంచెం మండే మార్నింగ్ లెగవాలంటే ఎవరికైనా బద్ధకమే అన్నమాట. కానీ ఎప్పుడైనా సరే మన వీక్ చాలా ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక పనిని స్టార్ట్ చేయాలి అంటే కొంచెం బద్ధకం ఉండనే ఉంటుంది. ఆ బద్ధకాన్ని జయ

0: ఇస్తేనే మళ్ళీ వీకెండ్ ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మరి వీకెండ్ ఎంజాయ్ చేయాలంటే వీక్ అంతా కూడా పనిచేయాలి కదా. కాబట్టి మండే మార్నింగ్ మీ అందరిని ఎంటర్టైన్ చేస్తూ మీ పనుల్లోకి మిమ్మల్ని నిమగ్నం అయ్యేలాగా చేసేందుకు నేనైతే వచ్చేసానమాట. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. సఖీ మూవీ నుంచి వేటూరి గారి రచనలో కళ్యాణి మీనన్ ఇంకా హరిణి పాడిన సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇంకా ఈ రోజు కాఫీ టైంలో చెప్పుకోవాల్సిన విశేషాలు చాలానే ఉన్నాయి. సో ఏంటి ఏంటంటే ముందుగా చెప్పాల్సింది మనసు. ఏంటంటే మనసు అసలు ఎక్కడ ఉంటుంది? తలలోనా, లేకపోతే గుండెల్లోనా, ఇంకెక్కడ? సో ఏదైనా ఒక పార్ట్ గురించి చెప్పాలి అంటే కనుక అది ఫలానా భాగంలో ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా. మరి నిజంగా మనసు ఎక్కడుంది? చాలామంది గుండెల్లో ఉంది అంటుంటారు, కొంతమంది అంటుంటారు అప్పుడు కొంచెం ఇలాగ మనసు చెప్పుంటే ఆగేవాడినేమో అని చెప్పి తల పట్టుకుంటూ ఉంటారు. మరి ఎక్కడ? స్కానింగ్ చేసిన స్కానర్కి కనబడదు ఈ మనసు. మనకెక్కడ ఇంకా కనిపించకపోతే, కంటికి కనబడకపోతే ఆ వస్తువు లేనట్టేగా. మరి మనసు గురించి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నాం? ఇంకా చెప్తూ ఉంటారు ఏంటంటే అంతా ఆరోగ్యం బాగున్నా మనసు మాత్రం బాగాలేదు అనే మాట మనకి ఎక్కువగా వినబడుతూనే ఉంటుందన్నమాట. మరి ఒకవేళ మనసు ఉంటే అది ఎక్కడ ఉంది? ఇంకా లోతుగా పరిశీలిద్దామా? గాలిని ఆస్వాదిస్తాం, చూడలేం కదా. అలాగే అయస్కాంత శక్తి, మ్యాగ్నెటిక్ పవర్ ఏదైతే ఉందో దాన్ని మనం గమనించగలం, అర్థం చేసుకోగలం. రెండు మ్యాగ్నెట్స్ ఉన్నాయంటే కనుక అవి అతుక్కుంటాయి అని చెప్పి తెలుసు. మరి వాటి మధ్యన అతుక్కుండానికి అయస్కాంత శక్తి ఎక్కడుంది? సో కంటికి కనిపించట్లేదు, దాన్ని స్కానర్లో పెడతామా? సో స్కానర్లో పెట్టినా ఇంకా ఎక్కడైనా సరే మనకి కనిపించదు. ఒకవేళ మ్యాగ్నెటిక్ పవర్ ఉంది అని చెప్పి అనడానికి దానికి ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చేస్తారనమాట. సో ఆ ఎక్స్పెరిమెంట్ అంత లోతుల్లోకి వెళ్ళలేదు అని నేను. మామూలుగా అయస్కాంత శక్తి ఉందని చెప్పి మనం నమ్ముతున్నాం కదా. సో గాలిని ఇంకా మ్యాగ్నెటిక్ పవర్ని నియంత్రించినట్టు మన మనస్సుని అసలు ఏం నియంత్రిస్తుంది? మనసు అంతలా ఉందని చెప్పి మనం ఎందుకు బాధపడుతున్నాం? సో బాధ అనేది ఎక్కడో లేదు, అది కూడా మనసులోనే ఉందన్నమాట. సో ఏంటంటే ఇక్కడ చేయాల్సింది, గాలికి కావాల్సింది ఫ్రీ స్పేస్, ఖాళీ జాగా. ఎందుకంటే వెంటిలేషన్ ఉంటేనే ఇల్లంతా కూడా ఎంతో ఫ్రీగా ఉంటుంది. అదే కనుక మొత్తం మూసేస్తే అసలు గాలే ఆడట్లేదు అని చెప్పి అంటుంటాం కదా. అలానే మ్యాగ్నెటిక్ పవర్కి మనకి కనబడాలి అంటే కనుక ఒక మ్యాగ్నెట్ ఉండాలి అండ్ అలాగే ఒక ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐరన్ కానీ, నికెల్ కానీ, స్టీల్ కానీ ఇలాంటి సబ్స్టెన్సెస్ అనేవి ఉండాలన్నమాట. అలాగే మనసుకి కావాల్సింది ఏంటి అంటే మంచి గుణాలు. అవి మంచి అయినా పర్లేదు, చెడువైనా పర్లేదు, కానీ చెడు అనేది మనం కావాలని ఏమి అంతలాగా ప్రాక్టీస్ చేయం కదా. సో అప్పుడప్పుడు అలా బయటపడుతూ ఉంటాయన్నమాట. అలా బయటపడుతూ ఉన్న దాన్ని మనం తెలుసుకుని, అర్థం చేసుకుని, కప్పిపుచ్చుకొని మంచి గుణాలని పెంపొందించుకోవాలి. సో మంచి గుణాలని పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి? మంచి అలవాట్లని, మంచి హాబీస్ని మనం అలవాటు చేసుకోవాలన్నమాట. సో అలవాటు చేసుకోవడం కాదు, వాటిని రోజు కూడా కొంచెం కొంచెం ఏదో ఒకటి హ్యాబిచువల్గా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక ఆ మంచి అలవాట్లు ఎక్కువయ్యి చెడ్డ అలవాట్లని తగ్గించేస్తాయి. కాబట్టి మనసు అనేది ఎక్కడ ఉంది అంటే మంచి అలవాట్లోనే ఉంది. సో మంచి అలవాట్లు ఉంటే గనక మనసు బాగాలేదు అనే శబ్దమే రాదనమాట. కాబట్టి ఏం చేయాలి అంటే ఈరోజు నుంచి ఏదో ఒక మంచి హాబీ అనేది మన డైలీ యాక్టివిటీస్లో ఇన్కల్కేట్ చేసుకుందాం. ఏమంటారు మరి? సో ఇప్పుడైతే బంగారం మూవీ నుంచి ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ విజయవాడ, ఇంకా కాఫీ టైంలో.
1: మనవాడు వచ్చాడో, మెరుపల్లె వచ్చాడో, దమ్మున్న చిన్నోడో, దుమ్ము దులిపేస్తాడో.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. అసలు ప్రాణం నిలబడాలి అంటే ముందుగా మనిషికి కావాల్సింది ఏంటి? ఆక్సిజన్ కదా. మరి ఈ ఆక్సిజన్తో పాటు ఇంకొకటి ఉందన్నమాట. ఏంటిది ఆ ఇంకొకటి ఏంటి అంటే గనక అన్నం. ఎస్, మరి నిజంగా ప్రాణంతో పాటు మన బాడీ నిలబడాలి అంటే కూడా ఉండాల్సింది ఫుడ్ కదా. మరి అన్నం ఆహారం అందరికీ అందాలంటే కావాల్సింది ఏంటి అంటే పాడి పంటలు. అదేనండి వ్యవసాయం. మరి ఈ వ్యవసాయం లేకపోతే ఆహారం లేదు, ఎకానమీ లేదు. ఆహారమే లేదు ఇంకా ఎకానమీ వరకు ఎందుకు అన్న మాట వస్తుంది కదా. ఎస్, మరి నిజంగా ఏంటి అంటే ఆహారం ఉండాలి అంటే వ్యవసాయం ఉండాల్సిందే. మనకు కావాల్సిన కూరగాయలు ఇంకా ఫ్రూట్స్ అనేవి మనం ఇంట్లో పండించుకున్నా సంవత్సరం పొడవునా కూడా తినాల్సిన ధాన్యం కావాలి అంటే వ్యవసాయ క్షేత్రాలు ఉండాల్సిందే. మరి ఈ వ్యవసాయం ఎంత ముఖ్యమైనదో దాని ఇంపార్టెన్స్ తెలియజేయడానికి మన పెద్దలు పెట్టిందే ఈరోజు నిర్వహించే పండుగ. అదే ఏరువాక పౌర్ణమి. మరి ఇంతకీ ఏమిటి ఏరువాక పౌర్ణమి? అది కూడా ముఖ్యంగా చెప్పాలి అంటే గనక వ్యవసాయ క్షేత్రాల్లో రైతులకి సంబంధించిన పండుగ అని చెప్పేసి చెప్తూ ఉంటారన్నమాట. ఏదైనా మనం ఒక మంచి పనిని ప్రారంభించాలి అన్నా, అసలు మనకి నచ్చిన పనిని ఏదైనా ప్రారంభించాలి అన్నా ముందు కొంత సెలబ్రేషన్ అనేది ఉంటుంది. అదేనండి రిబ్బన్ కట్టింగ్ అని, లేకపోతే గృహప్రవేశమని, లేకపోతే చిన్న దీపంని వెలిగించి ఒక పనిని ప్రారంభించడం జరుగుతుంది అన్నమాట. మరి సంవత్సరం పొడవున ప్రతి ఒక్కరికి కూడా 4 పూటల ఆహారాన్ని అందించే వ్యవసాయం మొదలు పెడుతున్న సందర్భం అన్నమాట. మరి వ్యవసాయం మొదలు పెడుతున్న సందర్భం అంటే ఇంకెంత పండుగ వాతావరణం, సెలబ్రేషన్ ఉండాలి. అందుకనే ఏరువాక పౌర్ణమి అనే పండుగని పెట్టారన్నమాట. మరి ఈ ఏరువాక పౌర్ణమి వినడానికి కూడా మన తెలుగు పదంలానే ఉంది కదా. ఎస్, ఎక్కువగా మన చెప్పాలంటే ఆంధ్ర, తెలంగాణ ఇంకా కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా చేస్తుంటారన్నమాట. ఇంకా భారతదేశం మొత్తం అంతా కూడా నిర్వహించిన ఎక్కువగా ఏరువాక పౌర్ణమి అనేది మన ఆంధ్ర, తెలంగాణ ఇంకా కర్ణాటక ఈ స్టేట్స్లో ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ నిర్వహించడానికి కారణం ఏంటి అంటే గనక ముందుగా మనం చెప్పుకోవాల్సింది కొన్ని మాటలు అయితే ఉన్నాయి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటాం ఏంటంటే క్యాలెండర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నుంచి ఇలాగా డిసెంబర్ వరకు మాట్లాడుతూ ఉంటాం కదా. ఇంకా కొంతమంది ఏంటంటే ఎవరైతే ఎక్కువగా చేపలు పడుతూ ఉంటారో, సముద్రానికి సంబంధించిన ప్రయాణాలు చేస్తూ ఉంటారో వాళ్ళు మాట్లాడేది ఏంటంటే గనక అమావాస్య, పౌర్ణమి, శుక్లపక్షం, కృష్ణపక్షం. ఎందుకంటే ఇవన్నీ కూడా సముద్రానికి అండ్ అలాగే చంద్రుడికి సంబంధించి ఉంటాయన్నమాట. సో పౌర్ణమికి ఎక్కువగా ఆటుపోట్లు, అమావాస్యకి తక్కువ ఆటుపోట్లు ఇలా ఉంటాయన్నమాట. అందుకనే వీటిని అంచనా వేసుకుని అవి ఎప్పుడు వచ్చాయో ఇంకా వాటి గురించి అంతా

ఆలోచించి సముద్ర ప్రయాణాలు, వేట ఇలా చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా చెప్పాల్సి వస్తే గనక కొంతమంది మంచి మాసం, మంచి రోజు, ఇంకా శుభముహూర్తం ఇలా మాట్లాడుతూ ఉంటారు ఏదైనా ఒక ఫంక్షన్ చేయాలి అంటే. ఇంకా రైతులు ఏం మాట్లాడుతూ ఉంటారంటే గనక కార్తెలు, అశ్విని కార్తి, భరణి కార్తి ఇలాగా. మరి ఏంటి కార్తెల సంగతి? సో అశ్విని కార్తి ఇంకా భరణి కార్తి, కృత్తిక కార్తి, ఈ మూడు కార్తెలే ఎక్కువగా వినబడుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే సమ్మర్ అనేది స్టార్ట్ అవుతుంది కదా, అంటే సమ్మర్ అనేది స్టార్ట్ అయ్యేది ఏప్రిల్లో, అదే మనకి ఉగాది కూడా స్టార్ట్ అవుతుంది. సో అప్పుడే అంత సమ్మర్ వచ్చేయలేదు కానీ దాన్ని స్ప్రింగ్ సీజన్ అని కూడా చెప్పొచ్చు. సో చెప్పాలంటే వసంత ఋతువు మన తెలుగు కాలంలో. సో వసంత ఋతువుతో ప్రారంభమవుతుంది తెలుగు క్యాలెండర్ అనేది. సో అప్పుడే అశ్విని కార్తి అనేది ప్రారంభమవుతుంది అన్నమాట. సో అశ్విని కార్తి తర్వాత భరణి కార్తి, కృతిక కార్తి. సో ఈ భరణి కార్తి, కృతిక కార్తిలోనే సమ్మర్ వస్తుంది. అందుకనే భరణి కార్తిలో భాగభాగా మంటలు, ఇంకా కృతిక కార్తిలో కుత కుత వేడి అని చెప్పేసి ఇలాగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఇంకా ఈ కార్తెలు పక్కన పెట్టేస్తే మనకి, అంటే ఈ కార్తెలు అయిపోయిన తర్వాత మృగశిర కార్తి వచ్చేటప్పుడు, జ్యేష్ఠ పౌర్ణమి వచ్చినప్పుడు వర్షాలు అనేవి ఖచ్చితంగా ప్రారంభమవుతాయి. మనం మాట్లాడుకుంటాం కదా ఏంటంటే జూన్ 1 కానీ, జూన్ 5 కానీ, లేకపోతే జూన్ 10 కానీ, ఖచ్చితంగా మనకి నైరుతి ఋతుపవనాలు దేశమంతటా కూడా వ్యాపించేస్తాయి అని చెప్పేసి మాట్లాడుతుంటాం. సో జూన్ 1 కేరళకి తాకిన జూన్ 15 కల్లా దేశం మొత్తం ఎట్లాగోట్లాగా అక్కడక్కడ కొన్ని చోట్లైనా సరే వర్షాలు పడుతూ ఉంటాయి అన్నమాట. అలాగా వర్షాలు స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ రైతుల పరిభాషలో మనం మాట్లాడుకుంటే జ్యేష్ఠ పౌర్ణమి రోజున మృగశిర కార్తికి ఎక్కువగా వర్షం అనేది, అంటే నానుడి వాన అనేది అయినా స్టార్ట్ అవుతుంది అన్నమాట. మరి నానుడి వాన స్టార్ట్ అవుతుందంటే వ్యవసాయ పనులు ఎంతో ముఖ్యమైనవి కదా, ఆ వ్యవసాయ పనులు ప్రారంభించడం కోసం ఈరోజు ఏరువాక పౌర్ణమిని నిర్వహిస్తారన్నమాట. మరి ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి రోజున ఏం చేస్తారు మాట్లాడుకుందాం ఈ సాంగ్ తర్వాత. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

7:43 దాటి 45 సెకండ్లు కావస్తోంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మజ్జిక్కి పడిన సాంగ్ అయితే విన్నారు, రోజులు మారాయి అనే మూవీ నుంచి. మరి చెప్పాల్సిన విషయమంతా కూడా ఏరువాక పౌర్ణమి రోజున విశేషాలన్నీ కూడా కొసరాజు గారు లిరిక్స్లు అందించేశారు కదా. ఏంటి అంటే మొత్తం అంతా కూడా చాలా హీట్ హీట్ ఇప్పటి వరకు సమ్మర్లో మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో అలా సమ్మర్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవచ్చు, ఇంకా కొన్ని చోట్ల నేనున్నాను అని చెప్పి ఏదో చిరుజల్లు కురుస్తుంది అన్నమాట. ఏది ఏమైనా ఈరోజు జ్యేష్ఠ పూర్ణిమ, ఏరువాక పౌర్ణమి కదా. కనీసం పెద్ద వర్షం కాకపోయినా ఆకాశం అనేది మేఘావృతమై ఉంటుందన్నమాట. ఎప్పుడైనా గమనించారా? అందుకనే ఈరోజు ఖచ్చితంగా ఏరువాక పౌర్ణమిని మన పెద్దలు ఎప్పటి నుంచో నిర్వహిస్తూ వస్తున్నారు. ఇంకా ఈ ఏరువాక పౌర్ణమినే ఇంకా స్నాన పూర్ణిమ అంటారనమాట ఒడిశాలో. మరి ఎందుకు ఈ స్నాన పూర్ణిమ అంటారు అంటే దానికి కూడా పెద్ద కారణమే ఉంది. మరి ఆ కారణం ఏంటో తెలుసుకోవాలంటే ఒక షార్ట్ బ్రేక్ తర్వాత.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటి.

0: నాణ్యతలో రాజీ లేదు,
1: ధరలో సాటి రాదు,
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
1: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
0: విజయ వంట నూనెలు.

7:48 దాటి 13 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనం ఉన్నాం కాఫీ టైంలో, మాట్లాడుకుంటున్నాం ఏరువాక పౌర్ణమి. మరి ఏదో ఒక పండగ అంటే దానికి ఒక స్పెషాలిటీ అనేది కంపల్సరీగా ఉంటుంది కదా. ఏరువాక పౌర్ణమి రోజున చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి? అసలు ముందుగా వ్యవసాయం మొదలు పెడతారు, అదే ఏరువాక పౌర్ణమి అని చెప్పి అన్న కదా. మరి ఆ రోజున స్పెషల్గా కొన్ని పనులు అయితే చేస్తారనమాట. ఏంటి అంటే ముందుగా నాగలి పూజ, ఆ తర్వాత భూమి పూజ, ఆ తర్వాత ఎడ్ల పూజ అనేది సాయంత్రం. ఇంకా చక్కగా వాటిని అలంకరించి మొత్తం ఊరేగించి ఇంకా వాటికి ఎటువంటి రోగాలు రాకుండా మంచి మంచి ఆయుర్వేదిక్ మందులు అనేవి, ఇంకా ఏవైతే టానిక్స్ అనేవి ఇవ్వాలో అవన్నీ కూడా పాతకాలం నుంచి ఇస్తూ ఉండేవారనమాట. ముఖ్యంగా ఏరువాక పౌర్ణమి మన అందరికీ కూడా ముందుగా గుర్తుకొచ్చేది ఏంటి అంటే పశువుల్ని పూజించే రోజు కనుమ అని కదా. సో ఈ కనుమతో పాటు ఏరువాక పౌర్ణమి రోజున కూడా ఎడ్లను, ముఖ్యంగా వ్యవసాయానికి ఏవైతే చాలా సహకారాన్ని అందిస్తాయో రైతన్నలకి, వాటన్నింటినీ కూడా ఎంతగానో గౌరవించి సత్కరిస్తారనమాట. మరి ఈ ఏరువాక పౌర్ణమి రోజునే స్నాన పూర్ణిమ అనే ఒక ఫెస్టివల్ని ఒడిస్సాలో చేస్తానన్న కదా. మరి ఏంటి ఈ స్నాన పూర్ణిమ అంటే, ఒరిస్సాలోని పూరి జగన్నాథ ఆలయంలో వెలసిన శ్రీ బలభద్ర సుభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామికి ఈ రోజున స్నానం పోస్తారనమాట. ఏంటంటే బయటికి తీసుకువచ్చి అందరికి సమక్షంలో పీఠం పైన ఏర్పాటు చేసి అక్కడ స్నానం పోస్తారు. అందుకనే ఈ రోజున స్నాన పూర్ణిమ అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా ఈ స్నాన పూర్ణిమ తర్వాత కొన్ని రోజుల పాటు గుప్తంగా దేవతామూర్తులన్నింటినీ కూడా ఒక మందిరంలో దాస్తారు. ఇంకా అప్పటి వరకు దర్శనాలు ఉండవన్నమాట. ఎప్పటి వరకు అంటే పూరి జగన్నాథ రథయాత్ర ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అప్పటి వరకు, అంటే ఈ ఏరువాక పౌర్ణమి రోజున స్నానం పోసిన తర్వాత రాత్రి ఆ మందిరంలోకి తీసుకువెళ్ళిపోతారు. సో అలాగా రహస్య మందిరంలోకి తీసుకువెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జగన్నాథ రథయాత్ర అప్పుడే ఈ బలభద్ర సుభద్ర సమేత జగన్నాథుల దర్శనం అనేది అందరికీ కలుగుతుంది. అందుకనే పూరి జగన్నాథ రథయాత్ర అంత ఫేమస్. సో జగన్నాథ రథయాత్రకి ముందుగా నిర్వహించే ఫెస్టివల్ స్నాన పూర్ణిమని కూడా ఈరోజు ఏ

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101 పాయింట్ ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. కృష్ణకాంత్ లిరిక్స్లో, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్లో, సింధూరి విశాల్ పాడిన పాట పాడి పాడి లేచే మనసు మూవీ నుంచి విన్నారు. ఈరోజు ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు అనమాట. ఆయన ఎవరు అంటే ఆశుతోష్ ముఖర్జీ. మరి భారతదేశ చరిత్రలో, విద్యా వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో ఎంతో గొప్ప వ్యక్తిగా ఆయన పేరు పొందారనమాట. ఈయన ఎప్పుడు జన్మించారంటే 1864 జూన్ 29వ తేదీన కలకత్తాలో జన్మించారు. ఆశుతోష్ ముఖర్జీ గారు మరి విద్యా వ్యవస్థలో చాలా గొప్పవారు అని చెప్పి అన్నా కదా. ఆయన ఏ సబ్జెక్ట్స్లో మాస్టర్స్ డిగ్రీ పొందారో తెలుసా? మ్యాథమెటిక్స్, ఇంకా న్యాచురల్ సైన్స్, ఈ రెండింటిలో కూడా ఆయన ఎంఏ పట్టాలు పొందారు. బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ జర్నల్స్ లో వ్యాసాలు రాసేవారు ఎవరు అంటే అప్పట్లో చాలా మంది బ్రిటిష్ వాళ్లే ఉండేవారు అనమాట. వారితో పాటు కొంతమంది భారతీయులే రాస్తూ ఉండేవారు వ్యాసాలు. అలాగా భారతీయుల్లో రాసే వ్యాసాలలో ఆశుతోష్ ముఖర్జీ గారు ఒకళ్ళనమాట. ఇంకా ఆశుతోష్ ముఖర్జీ గారు కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా కూడా

పనిచేశారు. సో కల్కత్తా నగరం విద్యకు నిలయంగా మారాలని ఆయన ఎంతగానో ఆశించారు. ఇంకా ఆయన కలను సాకారం చేసుకున్నారు కూడా. సో ఎలాగంటే వైస్ ఛాన్సలర్ అని అనగానే విశ్వవిద్యాలయానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆపరేషన్స్ అన్నీ కూడా వాళ్ళ చేతిలోనే ఉంటాయి కదా. సో ఎగ్జామ్ నిర్వహించే పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఇంకా అలాగే డిగ్రీని ప్రదానం చేసే పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఆయన సంస్కరించారన్నమాట. సో ఇలాగ సంస్కరించడం వల్ల అప్పట్లోనే ఏషియన్ కాంటినెంట్లో కల్కత్తా విశ్వవిద్యాలయం అనేది పరిశోధనలకు పెట్టింది పేరుగా మారింది. ఆ తర్వాత వివిధ రంగాల్లో ఎంతో అత్యున్నత స్థానాలని సాధించిన వారిని విశ్వవిద్యాలయానికి తీసుకుని వచ్చి వారి చేత కొన్ని గెస్ట్ లెక్చర్స్ కూడా ఇప్పించేవారన్నమాట ఆశుతోష్ ముఖర్జీ గారు. అలాగా 90స్లో సర్ సివి రామన్ గారు నోబెల్ ప్రైజ్ అందుకున్నారు కదా, ఆయన చేత కూడా గెస్ట్ లెక్చర్స్ ఇప్పించి ఆయన చేత కూడా ఈ కలకత్తా విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పించేవారన్నమాట. ఆ తర్వాత ఆశుతోష్ ముఖర్జీ గారు విద్యా వ్యవస్థ నుంచి న్యాయ వ్యవస్థకి బదిలీయ్యారు. న్యాయ విద్యలో ఆయన ఉత్తీర్ణులయ్యి లాయర్గా పనిచేశారు. ఆ తర్వాత కల్కత్తా హైకోర్టుకి ఆయన జడ్జిగా కూడా బాధ్యతలు చేపట్టడం జరిగింది. మరి నిజంగా ఒక వ్యక్తి విద్యా వ్యవస్థ, ఆ తర్వాత న్యాయ వ్యవస్థ చెప్పాలంటే భారతదేశ చరిత్ర అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారన్నమాట. మరి ఆశుతోష్ ముఖర్జీ గారి పుట్టినరోజు ఈరోజు.

వ్యవస్థ చాలా బలమైందని, అలాంటి వ్యవస్థ మళ్లీ రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా ముఖ్యమంత్రి తన కార్యాలయంలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. రాష్టంలోని సెకండరీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మార్చరీ సేవలను మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం 6,57,00,000 రూపాయలతో 177 కొత్త మార్చరీ ఫ్రీజర్ ఛాంబర్లను ఏర్పాటు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఒక్కో యూనిట్కు 371,000 రూపాయలు కేటాయిస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా జులై 1 నుంచి 62,19,648 మంది లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం 2,711 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస తెలిపారు. కొత్తగా మంజూరైన 7,792 మంది వితంతు పింఛన్ లబ్దిదారులకు పింఛన్లు అందించేందుకు అదనంగా 3,12,00,000 రూపాయలను విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం నిన్న ఘనంగా ముగిసింది. చివరి రోజున ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామివారు బంగారు కవచంలో పునాదర్శనమిచ్చారు. రాష్టంలో డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతం, ప్రజలకు కనెక్టివిటీ పెంపొందించడంపై భారతి ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు సునీల్ భారతి మిట్టల్తో నిన్న చర్చించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. రాష్టంలో మొబైల్ ఆపరేటర్లకు వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేయడంపై మా మధ్య చర్చ జరిగిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం ప్రజల మద్దతుతో కాకుండా పోలీసుల అండతో నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులు బయటపడతాయనే భయంతోనే వైఎస్సార్సీపీ నాయకుల బృంద రాజధాని పర్యటనను అడ్డుకున్నారని తెలిపారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా మహారాష్ట వరకు ఒక ద్రోణి, కర్ణాటక నుంచి రాయలసీమ తమిళనాడు మీదుగా కొమొరిన్ ప్రాంతం వరకు మరొక ద్రోణి విస్తరించి ఉన్నట్లు రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకట్ జైన్ తెలిపారు. వీటి ప్రభావంతో ఈరోజు కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశముందని వివరించారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: FM 101.3.

8:11 దాటి 39 సెకండ్లు కావస్తోంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి గుడ్ మార్నింగ్ విజయవాడలో ముందుగా ఒక అప్రెంటిషిప్ ట్రైనింగ్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. నేషనల్ ఇన్సూరెన్స్ అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ NISCL సంస్థ వారు NATS నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీమ్ కింద అప్రెంటిస్ ఖాళీలను ప్రకటించడం జరిగింది. మొత్తం ఖాళీల సంఖ్య వచ్చేసి 550. ఇంకా ఈ విద్యార్హత తెలుసుకుంటే కనుక ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు వారై ఉండాలి. అప్లికేషన్ పద్ధతి వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ 6 జూలై 2026. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వెబ్సైట్ అడ్రస్ nats.education.gov.in. వెబ్సైట్ అడ్రస్ మరొకసారి nats.education.gov.in.

8:19 దాటి 25 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మరి ఈరోజు గోల్డ్ ప్రైజెస్ ఇంకా వాల్యుబుల్ ప్రైజెస్ విషయానికి వస్తే గనక గోల్డ్ ప్రైస్ 24 క్యారెట్ బంగారం ఒక గ్రామ్ విలువ వచ్చేసి 14,394 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ విలువ వచ్చేసి 13,194 రూపాయలుగా ఉంది. 18 క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ విలువ వచ్చేసి 10,795 రూపాయలుగా ఉంది. ఇంకా సిల్వర్ విషయానికి వస్తే ఒక కేజీ వెండి విలువ 244,900 రూపాయలుగా ఉంది. ప్లాటినం విషయానికి వస్తే ఒక గ్రామ్ ప్లాటినం విలువ 4,896 రూపాయలుగా ఉంది.

లీటర్ ధర 117 రూపాయలుగా ఉంది. డీజిల్ ధర వచ్చేసి 1 లీటర్ ధర 105 రూపాయలుగా ఉంది. ఎల్పిజి వచ్చేసి ఒక సిలిండర్ ధర 966 రూపాయలుగా ఉంది. ఇది డొమెస్టిక్ సిలిండర్. ఇంకా కమర్షియల్ సిలిండర్ వచ్చేసి 3303 రూపాయలుగా ఉంది. సిఎన్జి గ్యాస్ విషయానికి వస్తే 1 కేజీ 91 రూపీస్గా ఉంది. ఇంకా పిఎన్జి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ విషయానికి వస్తే 1 యూనిట్ 51 రూపాయలుగా ఉంది.

8:26 కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. విశ్వ లిరిక్స్ అందించగా కార్తీక్ రీటా పాడిన పాట అతిథి మూవీ నుంచి విన్నారు. మరి ఇంకా మనం గుడ్ మార్నింగ్ విజయవాడలో ప్రైసెస్ విషయం అయితే తెలుసుకున్నాం కదా, అలాగే వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే కనుక ఈరోజు విజయవాడలో మ్యాక్సిమం టెంపరేచర్ 34°C ఉండబోతుంది. వర్షం అయితే పడచ్చు, అది కూడా కొంచెం ఈవినింగ్ టైంలో అనమాట. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కోస్తాంధ్ర, రాయలసీమ ఇటువంటి ప్రాంతాల్లో అక్కడక్కడ కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, ఇంకా అక్కడక్కడ కొన్ని చోట్ల చిన్న చిన్న జల్లులు కురిసే అవకాశం అయితే ఉంది.

ఈ నెల ఖర్చు గత నెల ఖర్చు కంటే కొంచెం ఎక్కువైంది. వచ్చే నెల ఖర్చును ఎలాగైనా తగ్గించుకోవాలి. ఇంకా ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఏమైనా చూద్దామా? సో ఏంటి ఇవన్నీ అని అనుకుంటే, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళ మెదళ్ళలో అలా అలా మెదిలే ఆలోచనలు అన్నమాట. సో ఎర్నింగ్స్ సంపాదించే వారందరికీ కూడా ఇటువంటి ఆలోచనలు సర్వసాధారణం కదా. ఒక మనిషి సంపాదనతో ఒక కుటుంబం నడవాలంటేనే ఎన్ని ఆలోచనలు, ఎన్ని ప్రణాళికలు వేస్తూ ఉంటాం. మరి దేశం మొత్తానికి సంబంధించి ఎంత రాబడి వస్తుంది, ఎంత ఖర్చవుతుంది, ఇంకా నిధులు పెంచడం ఎలాగా, సంక్షేమం, అభివృద్ధి, మరి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించాలంటే ఎన్ని విశ్లేషణలు, ఇంకా అనాలసిస్ ఇవన్నీ చేయాలి. సో ఆ విశ్లేషణలు ఆర్థిక సంస్కరణల విలువను తెలియజేసేందుకే ఈరోజు జూన్ 29th నేషనల్ స్టాటిస్టిక్స్ డేని నిర్వహిస్తారన్నమాట. మరి ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ డేకి సంబంధించిన విషయాలు అన్నీ కూడా మాట్లాడుకుందాం. మరైతే ఇప్పుడే కాదు, కొంత టైం తర్వాత.

8:32 దాటి 27 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. వరుడుగవలన మూవీ నుంచి చిన్మై పడిన సాంగ్ అయితే విన్నారు కదా. మరి మనం ఏదైనా ఒక కోట్ చెప్పుకుంటూ ఉంటాం కదా, చాలా చీకటిగా ఉన్న గదిలో అలా చిన్న అగ్గిపుల్ల వెలిగించిన ఒక్కసారిగా ఒక కాంతి కొంతమేర చీకటిని పారద్రోలుతుంది. అదే గనక ఒక కాగడా కానీ, చెప్పాలంటే కాగడాలు ఇప్పుడు ఎవరు వెలిగించట్లేదు కదా. ఎప్పుడో రాజప్రాసాదాల్లో రాజుల కాలంలో వెలిగించేవారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు, కానీ ఇప్పుడు కూడా ఫెస్టివల్స్లో మనం కాగడాలని చూస్తూ ఉండొచ్చు అనమాట. పర్ఫెక్ట్గా చెప్పాలి అంటే కనుక తిరుమల శ్రీవారి ఉత్సవాలు ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో బ్రహ్మోత్సవాలు, అక్కడ కాగడాలని కూడా అలాగా పక్కన తీసుకువెళ్తుంటారు. ఇంకా కేరళలో కూడా ఎక్కడైతే ఎలిఫెంట్ ఫెస్టివల్స్ అన్నీ కూడా పూరం అని చెప్పి అక్కడ నిర్వహిస్తుంటారు అనమాట, అక్కడ కూడా ఈ కాగడాలని చూడొచ్చు. మరి కాగడా ఎలా వెలిగిస్తారు, కాగడాకి ఒక క్లాత్ లాంటిది చుట్టేసి దానికి నూనె పోస్తూ ఉంటారు అనమాట. అంటే కావాల్సినప్పుడు కిందకి వంపి నూనె పోస్తూ ఉంటారు. సో ఆ లోపల ఉన్న నూనెకి అది వెలుగుతూ ఉంటుందన్నమాట. మరి ఇంకా కాగడా తర్వాత లాంతర్ అందరికీ తెలిసింది కదా. సో ఈ కాగడా కానీ లాంతర్ కానీ వెలిగిస్తే కొంత స్పేస్ కొంత సమయం వరకు కూడా చక్కగా వెలుతురు ఉంటుంది. అదే రూమ్ అంతా సరిపోయేలాగా కావాలి అంటే ఒక మంచి లైట్ని బిగించుకుని దాన్ని స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుందన్నమాట. అలా అలా అలా కొంచెం చిన్నదాని నుంచి పెద్దదాని వరకు మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో అలాగా ఫ్లడ్ లైట్ విషయానికి వస్తే ఇంట్లో పెట్టుకోలేం కదా, ఎక్కడైనా ప్లేగ్రౌండ్లో కానీ లేకపోతే పార్క్లో కానీ ఇంకా ఎక్కడైనా 4 రోడ్లు కలిసిన ఒక కూడలి జంక్షన్లో ఈ ఫ్లడ్ లైట్స్ని మనం చూస్తూ ఉంటాం. సో ఈ ఫ్లడ్ లైట్ ఎంతవరకు కూడా వ్యాపించి ఉంటుందో తెలుసా, 400 నుంచి 1500 స్క్వేర్ ఫీట్, ఇంకా అంతకంటే డిపెండింగ్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, ఇంకా అలాగే లైట్ కెపాసిటీ బట్టి ఉంటుందన్నమాట. అలాగా కొంత మేర ఎంతో మంచి లైట్ని విరాజమానంగా వెలిగించేస్తుంది అన్నమాట. తర్వాత చెప్పుకోవాల్సి వస్తే ఇంకా చివరిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మన సూర్యుడు. ఎస్, మరి సోలార్ సిస్టమ్ మొత్తానికి కూడా సౌర కుటుంబం మొత్తానికి వెలుగును అందించేది సూర్యుడు. కాబట్టి మెర్క్యూరీ ప్లానెట్ నుంచి మనం లెక్క పెట్టుకుంటే యూరేనస్ నెప్ట్యూన్ అక్కడ వరకు, ప్లూటో లేదు కదా అందుకనే నెప్ట్యూన్ వరకు కూడా రకరకాల పద్ధతుల్లో రకరకాల ప్లేసెస్లో ఈ సౌర కాంతి అనేది ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటుందన్నమాట. మరి ఇంతకీ ఏంటి ఈ కాంతి, మరి కాంతి ఉంటే చీకటి లేనట్టే. చీకటిని పారద్రోలాలి అంటే ఏం చేయాలి అంటే ఏం చేయక్కర్లా, జస్ట్ ఒక చిన్న లైట్ వెలిగిస్తే సరిపోతుంది. ఒక చిన్న లైట్ వెలిగిస్తే పెద్ద చీకటి, ఎన్నాళ్ళ నుంచి ఉన్న చీకటి కూడా పోతుంది కదా. మరి నిజంగా మన సమస్యలు కూడా ఎన్నాళ్ళ నుంచో ఉన్నవి పోవాలి అంటే ఏం చేయాలి మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ విజయవాడలో.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్

పాయింట్ ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరింతకీ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే కాంతి గురించి కదా. సో ఏంటంటే ఈ కాంతి మనం చిన్న అగ్గిపుల్ల దగ్గర నుంచి మొదలు పెడితే గనక ఒక అసెండింగ్ ఆర్డర్లో చూస్తే సూర్యుడి వరకు కూడా మనకి కాంతిని అందిస్తూ ఉంటాయన్నమాట. ఆ కాంతిని అందించే విషయంలో ఏంటంటే అవి ఎంతవరకు వ్యాపించి ఉంటాయి అన్న సంగతి మనం ఇక్కడ గ్రహించాలి. సో ఇక్కడ సూర్యుడి వరకు వచ్చాం కదా, మరి మనకి ఇంకా సూర్యుడికి మధ్యన ఎంత కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు మనకి సన్లైట్ వస్తే సరిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాం. నిజంగా ఓకే, సన్లైట్ వస్తే సరిపోతుంది, కానీ అది ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి వస్తుందో తెలుసా? 15 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వస్తుంది అన్నమాట. ఎస్, మనకీను సూర్యుడికి మధ్యన 15 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. సో ఈ సూర్యుడు నిత్యము వెలుగును మనకి మాత్రమే కాదు గ్రహాలన్నిటికీ కూడా అందిస్తున్నాడనమాట. అలాగే మనకి వెలుగుతో పాటు ఆహారాన్ని కూడా అందిస్తున్నాడు. అదేంటి సూర్యుడు ఆహారాన్ని అందించడం? ఎస్, ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చే కాంతితోనే కదా ప్లాంట్స్ అనేవి తమ లోపల కిరణజన్య సంయోజన క్రియ, అదేనండి, ఫోటోసింథసిస్ని జరుపుతాయి. సో ఈ విధంగా ఫోటోసింథసిస్ని జరిపినప్పుడే ప్లాంట్స్కి వాటికి ఆహారం లభిస్తుందన్నమాట. ఇంకా అక్కడ నుంచి దొరికే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్ కానీ వాటిని మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. సో ఈ విధంగా ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ ఫుడ్ కన్స్యూమర్స్ అనేవి అన్నీ కూడా, అసలు ప్రాణికోటి అంతా కూడా బ్రతికి ఉంది అంటే గనక దానికి కారణం సూర్యుడు ఇచ్చే కాంతి వలనే అనమాట. ఏంటి ఇక్కడ ఏదో ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ ఫుడ్ కన్స్యూమర్స్ అని? సో ఏం లేదు, ఏంటంటే ప్లాంట్స్ అనేవి వాటంతటా అవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి కదా, వాటినే ప్రైమరీ ఫుడ్, ప్రైమరీ కన్స్యూమర్స్ అని చెప్పి అంటామన్నమాట. ఇంకా ఆ తర్వాత ప్లాంట్స్ పైన ఆధారపడినవి, ఇంకా వాటి మీద ఆధారపడిన క్రూర జంతువులు, ఇలాగా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే ఇలాగా ఫుడ్ చైన్ అనేది చాలా పెద్దగానే ఉంటుంది. సో ఈ విధంగా సూర్యుడు వెలుగును మాత్రమే కాదు ఆహారాన్ని కూడా అందిస్తున్నాడు. ఇంకా చెప్పాలి అంటే గనక సౌరమండలంలోని గ్రహాలన్నింటికీ కూడా కాంతిని అందించేది సూర్యుడే అన్న కదా. ఆ గ్రహాలకే కాదు, గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలకి కూడా కాంతిని అందించేది సూర్యుడే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చంద్రుడి కాంతి ఎంతో చల్లగా ఉంది, ఎంతో బాగుంది, పున్నమి వెన్నెల కాయకపోతే ఆ అందమే వేరు, కాయకపోతే అందమే లేదు అని చెప్పి ఇలాగా మాట్లాడుతూ ఎన్నో కవిత్వాలు కూడా చెప్తూ ఉంటాం కదా. మరి నిజంగా ఆ పున్నమి వెన్నెల రావాలన్నా, చంద్రుడికి కాంతి రావాలన్నా దానికి కారణం కూడా సూర్యుడే. ఎస్, అవును. మరి ఏంటి అంటే చంద్రుడు తనంతట తానుగా అక్కడ ప్రకాశించలేడనమాట ఆకాశంలో. చంద్రుడి పైన పడే సూర్యుడి కాంతి మనకి చంద్రుడి నుంచి రిఫ్లెక్షన్ అయ్యి మనకి చంద్రుడి కాంతిలాగా కనబడుతుంది. సో సూర్యుడి కాంతే చంద్రుడి మీద పడి అదే మనకి వెన్నెల్లాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత ప్రయత్నం అనేది కంపల్సరీగా చేయాలి. సో ప్రయత్నం చేయకపోయినా దాన్ని రిసీవ్ చేసుకునేలాగా కొంత కెపాసిటీని కలిగి ఉండాలన్నమాట. సో ఆ విధంగా ఎంతో కొంత మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి సలహానో, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత చెప్పాలంటే కొంచెం సహాయాన్నో తీసుకుంటే గనక ఆ తర్వాత మన ఫ్లారిష్మెంట్ అనేది కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఇంకా దీనికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ విజయవాడలో వింటూ ఆనందిస్తుండండి విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత?
1: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
0: అరే అంతేనండి, 60 రూపాయలే.
1: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
0: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
1: మరి రెండోది?
0: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
1: బాబోయ్, బతికించింది యూపీఐ.
0: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINET యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: నాణ్యతలో రాజీ లేదు,
5: ధరలో సాటి రాదు,
4: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
5: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
4: విజయ వంట నూనెలు.
6: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. సో మాట్లాడుకుంటున్నాం ఏంటి అంటే గనక కాంతి గురించి. సో ఈ విధంగా కాంతి అనేది కేవలం అగ్గిపుల్ల మాత్రమే కాదు, అక్కడి నుంచి మనం కొంచెం చూసుకుంటూ ఉంటే, ఆలోచించుకుంటూ ఉంటే సూర్యుడి వరకు కూడా ఎంతో కాంతి ఉంటుందన్నమాట. సూర్యుడి నుంచి వచ్చే కాంతిని చంద్రుడు ఉపయోగించుకుని తన వెన్నెల అని చెప్పేసి మనకి చూపిస్తూ ఉన్నారు. ఏంటి అంటే ఇక్కడ కేవలం అందరూ కూడా ప్రాస్పెర్ అవ్వలేరు కదా, సో అందరూ కూడా మంచిగా ప్రాస్పెర్ అవ్వాలి అంటే ఎంతో కొంతమంది సహాయం కూడా తీసుకుంటూ ఉండాలన్నమాట. సో అలాగ ప్రతిసారి సహాయం తీసుకోవడం మాత్రమే కాదు, ఆ తీసుకున్న సహాయాన్ని వాళ్ళ టాలెంట్ ఏంటో ఆ సహాయంతో చూపించాలన్నమాట. సో అలాగే మనిషి కూడా తన ఇన్వెన్షన్స్ని కేవలం ఏదో ఒక్కదాని దగ్గర ఆగిపోలేదన్నమాట. పూరి గుడిసె దగ్గర నుంచి G+5, ఇంకా చెప్పాలంటే G+10, G+50 అటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ వరకు కూడా ఎంతో టెక్నాలజీని మనిషి అందిపుచ్చుకున్నాడు. సో ఆ విధంగా అందిపుచ్చుకోవాలంటే కనుక కేవలం ఒక పూరి గుడిసె ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, పూరి గుడిసెను ఎప్పుడు కట్టారు, ఎప్పుడు, ఎన్నో సంవత్సరాలు చెప్పాలండి, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నుంచే ఉంది. మరి అప్పటి నుంచి కొంత టెక్నాలజీ అనేది పెరుగుతూ ఇప్పటికీ G+50 అనే ఒక పెద్ద బిల్డింగ్ని మనం చూడగలుగుతాం. అది కూడా భూకంపాలను తట్టుకోగలిగేలాగా డిజైన్ చేస్తున్నారు. సో ఇది కేవలం ఏదో ఒక రోజులో, కేవలం ఒక నెలలో కాదు కదా, మొత్తం చెప్పాలి అంటే కనుక పూరి గడిసి దగ్గర నుంచి ఒక చిన్న ఇండివిజువల్ బిల్డింగ్, సో ఇండివిజువల్ బిల్డింగ్ నుంచి ఒక అపార్ట్మెంట్, అపార్ట్మెంట్ నుంచి ఇలాగ పెద్ద బిల్డింగ్, ఆ బిల్డింగ్ తర్వాత కూడా అది భూకంపానికి తట్టుకోలేదు అన్న విషయం తెలిసి అది కూడా భూకంపానికి తట్టుకోలేనలాగా డిజైన్ చేయడం. సో ఈ విధంగా ఇన్వెన్షన్ అనేది ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూ ఉంటుందన్నమాట. మరి ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతూ ఉంటుంది అంటే గనక పూర్వం ఎవరైతే ఒక డిజైన్ని అందించారో దాని ఆధారంగా అదే ఒక ఫండమెంటల్గా తీసుకుని దానిపైన ఇన్వెన్షన్ అనేది చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే గనక ఇన్వెన్షన్స్ గురించి, నెదర్లాండ్స్లో సముద్రం నీరు భూమి అడుగు భాగం నుంచి రాకుండా వాళ్ళు పెద్ద పెద్ద నిర్మాణాలు, షీట్ పైల్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారన్నమాట. ఇలాగా మాట్లాడుకుంటూ వెళ్తే గనక ఇన్వెన్షన్స్ అనేవి చిన్నదైనా పెద్దదైనా అది మన చుట్టూరా ఏదైతే ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుందో ఆ ప్రాబ్లమ్ని మనం ఎదుర్కొనేందుకు, దాని నుంచి బయటపడేందుకు ఒక కొత్త ఇన్వెన్షన్ అనేది, ఒక కొత్త ఆలోచన అనేది ఎల్లప్పుడూ కూడా వస్తూనే ఉంటుంది. కానీ వాటన్నింటికీ కూడా ఒక ఫండమెంటల్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఆ ఫండమెంటల్ని గుర్తుంచుకుంటూ ప్రయత్నాన్ని మనం సాగిస్తూ ఉండాలన్నమాట. కాబట్టి ప్రయత్నం అనేది ఇంతైనా ఎంతైనా, అది కొంతైనా పర్లేదు, ఎంతో కొంత అనేది చేస్తూ ఉండాలన్నమాట. అందుకనే అంటూ ఉంటారు ఏంటంటే, నిత్యము వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది, అలాగే నిత్యము శ్రమించే వాడిని చూసి ఓటమి భయపడుతుంది. కాబట్టి శ్రమను ఆయుధంగా కలిగి ఉండు, ఓటమిని బానిస అవుతుంది అన్నారు స్వామి వివేకానంద. కాబట్టి రోజు ఎంతో కొంత చేయాలి, మరి రోజు ఎంతో కొంత చేయాలి, ఎప్పటికోప్పటికి సాధించాలి కదా. అలా సాధించాలి అంటే

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. వాతావరణ మార్పుల భారం దక్షిణార్ధ గోళంపై, ముఖ్యంగా ద్వీపదేశాలపై పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మార్పుల భారాన్ని అందరూ సమానంగా మోయాల్సి ఉందని స్పష్టం చేశారు. సీషెల్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నిన్న ఆ దేశ నేషనల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జులై 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆయన పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో పలు సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా తాడేపల్లి

లో ఈరోజు జరిగే కార్యక్రమంలో షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డుల ప్రదానం చేయనున్నారు. పట్టణంలోని ఒక కళ్యాణ మండపంలో నిర్వహించే షైనింగ్ స్టార్స్ ప్రతిభ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేసి వారిని అభినందిస్తారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. సెకండరీ హెల్త్ ఆసుపత్రుల్లో కొత్తగా 175 మార్చరీ ఫ్రీజర్ ఛాంబర్లను కూటమి ప్రభుత్వం సమకూరుస్తోందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఒక్కో ఫ్రీజర్కు 3.71 లక్షల రూపాయలు వ్యయం చేసినట్లు నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. సమకాలీన సామాజిక రాజకీయ పాలనాపరమైన అంశాలపై అవగాహన ఉండి తెలుగు ఆంగ్ల భాషల్లో రాయగలిగి కంటెంట్ రూపొందించాలనే ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించాలని జనసేన పార్టీ నిర్ణయిస్తూ ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నిన్న ఒక ప్రకటన జారీ చేసింది. కంటెంట్ రైటర్స్ ఎంపిక కోసం దరఖాస్తులను జులై 5వ తేదీ నాటికి సెంట్రల్ ఆపరేషన్ ఎట్ జనసేన పార్టీ ORGకి మెయిల్ చేయాలని తెలిపింది. రాష్టంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో వ్యర్థాల నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపించనున్నట్లు స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ కుమారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. తిరుమలలో రోజుకు 75 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సర్ను వేగవంతం చేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త కిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నిన్న బాలయ్య శాస్త్రి లేఅవుట్, సూర్యబాగ తదితర ప్రాంతాల్లో పర్యటించి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ సేకరణను పరిశీలించారు. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను రాష్ట వ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా రైతులు తమ వ్యవసాయ పరికరాలు, పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. ఏపీఈఏపీ సెట్ 2026 ఫలితాలు రేపు విడుదల కానున్నాయని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో వీటిని విడుదల చేస్తారని ఈఏపీ సెట్ చైర్మన్ సీఆర్కే ప్రసాద్ నిన్న తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ ఎలైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

9:08 దాటి 46 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మనం ఎంటర్ అయిపోయాం జోరుగా హుషారుగా లోకి. మరి ఇంతకీ ఏంటంటే గనక రోజువారీ ఖర్చులు ఎంత అయ్యాయి, అయ్యో ఈరోజు తక్కువయ్యాయా, పర్లేదు మనం ఎంతో కొంత సేవ్ చేసుకున్నాం, అయ్యో ఈరోజు ఎక్కువ అయిపోయాయా, ఏం చేయాలి, డబ్బులు లేవే, కొంచెం అప్పు చేద్దామా అని ఇలాగా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరి ఈ విధంగా రకరకాలుగా ఆలోచనలు ఎందుకు చేస్తూ ఉంటామంటే గనక ఆర్థిక పరిస్థితులు, ఇంటి బండి నడవాలి, ఇలాగా మన ఇంటి అవసరానికి సంబంధించిన ఆర్థిక ఆలోచనలు మనం ఇంతలా చేస్తూ ఉంటే దేశానికి సంబంధించి విశ్లేషణలు, ఇంకా ఏ విధంగా ప్రైసెస్ ఉండాలి, ఇంకా తర్వాత భారతదేశానికి సంబంధించిన కానీ లేకపోతే అసలు ప్రపంచంలో ఏ దేశానికి సంబంధించిన ఒక సంక్షేమం నడవాలి అన్నా, అభివృద్ధి జరగాలి అన్నా, ఫండ్ అలొకేషన్ అనేది ఏ విధంగా చేయాలి అన్నా, దానికి కావాల్సింది ఏంటి అంటే గనక స్టాటిస్టిక్స్. ఈరోజు నేషనల్ స్టాటిస్టిక్స్ డే అన్నా కదా, మరి ఈరోజు జూన్ 29నే ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ డేని ఎందుకు నిర్వహిస్తారు? కారణం ఏంటి అంటే ఈరోజు ఒక స్టాటిస్టిషియన్ బర్త్డే అనమాట. ఆయన ఎవరో కాదు, ప్రశాంత్ చంద్ర మహాలనోబిస్, ఈయనే పిసి మహాలనోబిస్ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా నేషనల్ స్టాటిస్టిక్స్ డేని నిర్వహిస్తారు. మరి ఏంటి ఈయన ప్రత్యేకత అంటే మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం ఏంటి అంటే ఆర్థిక విశ్లేషణ అని. సో ఈయన గొప్ప ఆర్థికవేత్త, అలాగే స్టాటిస్టిషియన్ అనమాట. మరి మహాలనోబిస్ రాకముందు బ్రిటిష్ కాలంలో భారతదేశానికి కావాల్సిన అవసరాలు, అవుతున్న ఖర్చులు, పొదుపు చేయాల్సిన నిధులు, వీటి గురించి అంతగా వారికి అవగాహన ఉండేది కాదనమాట. అయితే మహాలనోబిస్ వచ్చిన తర్వాత మంచిగా ఒక డేటా కలెక్షన్, ఆ డేటా కలెక్షన్ తర్వాత అనాలిసిస్, వాటికి ఒక స్టాటిస్టికల్ మెథడ్స్ అన్నింటినీ కూడా చక్కగా ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇదంతా కూడా చేసినందుకు ఆయన స్టాటిస్టిక్స్ ఎంతో అవసరం అని చెప్పి గుర్తించారనమాట. గుర్తించి అలా వదిలేయలేదు, దానికోసం భారతదేశంలో స్టాటిస్టిక్స్కి సంబంధించిన ఎంతో ఒక గొప్పదైన ఇన్స్టిట్యూట్ కావాలని చెప్పి భావించారనమాట. అలాగా

1931వ సంవత్సరంలో కలకత్తా నగరంలో జాతీయ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేశారు పిసి మెహలోనోబిస్. సో ఈ పిసి మెహలోనోబిస్ అనే పేరు వినంగానే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది ఏంటి అంటే పంచవర్ష ప్రణాళిక, 5-year plans. ఈ 5-year plans లో 2వ 5-year plan ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ ప్లాన్, దానికి రూపకర్త డిజైనర్ ఈ పిసి మెహలోనోబిసే. సో ఇప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితుల విశ్లేషణలో ఆయన అందించిన స్టాటిస్టికల్ మోడల్స్ని ఇప్పటికీ కూడా వాడుతూ ఉంటారన్నమాట. సో ఏంటి ఇక్కడ స్టాటిస్టిక్స్ అంటే మెయిన్ మీడియన్ మోడ్, ఇవి తప్ప అంతగా తెలిసి ఉండకపోవచ్చు. ఏంటంటే 10th లో స్టాటిస్టిక్స్కి ఇక్కడ వరకే కదా ఎవరైనా నేర్చుకునేది, ఆ తర్వాత రకరకాల స్ట్రీమ్స్లోకి ఎవరి వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాగా అకౌంట్స్ కి సంబంధించి ఆ తర్వాత సిఏ ఇలాగా మొత్తానికి చెప్పాలంటే వడ్డీ లెక్కలు ఇలాగ రకరకాలుగా ఎవరు మాట్లాడుతూ ఉంటారో ఆర్థికకి సంబంధించిన విషయాలు, డబ్బుకి సంబంధించిన విషయాలు వాళ్ళకి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది ఈ స్టాటిస్టిక్స్ అంటే ఏంటో. మరి ఇలాగా డబ్బు అనేది మనం ఎంతో కొంత వస్తుందిలే, ఎలాగోలాగా ఖర్చు పెట్టేద్దాంలే అని చెప్పి అంటే వస్తున్నది వెళ్ళిపోతుంది, ఈ రెండు మాటలే ఉంటాయి. మరి సేవింగ్స్ ఎవరు మాట్లాడతారు, ఆ సేవింగ్స్ కూడా ఎలాగంటే ఇన్ని నెలల్లో ఇంత అయిపోవాలి, ఇంత సంవత్సరాల్లో ఇంత అయిపోవాలి, దాన్ని మళ్ళీ పెట్టుబడిగా పెట్టి ఇంత సంపాదించాలి, ఒకవేళ అందులో గనక లాస్ వస్తే కనీసం పెట్టిందైనా మన దగ్గర ఉండాలి, ఆ తర్వాత ఇలా రకరకాలుగా మాట్లాడాలి అంటే ఎన్నో ఆలోచనలు చేయాలి కదా. సో ఆ విధంగా ఆలోచనలు చేయాలి అంటే వాటి వెనకాల ఎన్నో స్టాటిస్టికల్ మెథడ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దీంట్లోనే ఇన్సూరెన్స్ అని ఆ తర్వాత రకరకాల మాటలు ఎన్నో వస్తూ ఉంటాయి. సో ఆ విధంగా అసలు స్టాటిస్టిక్స్ అంటే అసలు ఏమేమి ఉంటాయి, మరి మన రోజువారి డైలీ యాక్టివిటీస్లో ఈ స్టాటిస్టిక్స్ అనేది ఎటువంటి రోల్ ప్లే చేస్తుందో మాట్లాడుకుందాం జోరుగా హుషారుగా.

9:19 దాటి 47 సెకండ్లు కావస్తోంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం జోరుగా హుషారుగాలో. మగధీర మూవీ నుంచి భువన్ చంద్ర లిరిక్స్ లో రంజిత్ శివ అని పాడిన సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఇప్పుడు మాట్లాడుకున్న విషయం ఏమిటి అంటే గనక స్టాటిస్టిక్స్ మన డైలీ యాక్టివిటీస్ లో ఎక్కడ కనబడుతుంది కదా, నిజంగా ఎక్కడ కనబడుతుంది? ఎక్కడ కనబడుతుందో తెలుసుకోవాలంటే ముందుగా తెలుసుకుంది ఏంటంటే ఒక ఆఫీస్ గురించి తెలుసుకోవాలన్నమాట. ఏంటంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. మరి 2019లో ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మరి అంతకంటే ముందు కూడా స్టాటిస్టిక్స్కి సంబంధించిన ఆఫీస్ అయితే ఉంది, అదేంటంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్. సో ఈ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్తో పాటు నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ NSSO అలాగే CSO ఈ రెండింటినీ కలిపి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ NSOని రూపొందించడం జరిగిందనమాట 2019లో. సో ఇలా రూపొందించిన తర్వాత NSO చేసే ముఖ్యమైన పనులు ఏమిటంటే గనక GDP ఎస్టిమేషన్. సో ఈ కంట్రీ GDP ఎంత ఉంది, ఈ కంట్రీ GNP ఎంత ఉంది అని చెప్పేసి మనం ఎకనామిక్స్లో చదువుతూ ఉంటాం. సో ఎకనామిక్స్లో కాదు, కనీసం మనం వార్తల్లో అప్పుడు వింటూ ఉంటాం అనమాట.

దేశ జీడిపి ఈ విధంగా ఉంటుంది, ఇంకా ఇలాగా అంచనా వేసింది ఐఎంఎఫ్ అని చెప్పి, వరల్డ్ బ్యాంక్ అని చెప్పి, ఇలాగ రకరకాలుగా ఎంతో కొంత న్యూస్ అనేది మనం వింటూ ఉంటాం కదా. మరి ఈ జీడిపి ఎస్టిమేషన్, అదే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, తలసరి ఆదాయం ఎంత వస్తుంది అని చెప్పి లెక్క వేసేది ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఆ తర్వాత పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, అంటే మొత్తం భారతదేశం అంతటా, ఇంకా దేశమంతటా, దేశంలోని రాష్ట్రాల్లో ఎంతవరకు శ్రామిక వ్యవస్థ పనిచేస్తుంది, అక్కడి నుంచి ప్రొడక్టివిటీ ఎంత ఉంటుంది, ఇలాగ లెక్కలు వేసేది కూడా ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసే. సో తలసరి ఆదాయం అందరికీ తెలిసిందే కదా, దీంతోపాటు ఇంకొకటి కూడా ఉంటుంది, అదేనండి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. అదే లాస్ట్ మంత్ చూస్తే ప్రైస్ అంతే ఉంది కదా, మరి ఇప్పుడు ఎందుకు అంతగా పెరిగింది, ఇలా పెరిగింది అనడానికి ఒక రీజన్ ఏదో మనకు తెలుస్తుంది, కానీ దాని వెనకాల ఉన్న క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చేసేది ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసే. సో ఈ విధంగా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్తో పాటు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఒక పరిశ్రమ పెడితే దాని నుంచి ఒక అవుట్పుట్, ఒక వస్తువు అనేది బయటకు వస్తుంది అని మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ప్రతి సంవత్సరం కూడా అంతే అవుట్పుట్ వస్తుందా, లేకపోతే హెచ్చు తగ్గులు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ప్రొడక్షన్ బాగా పెరిగితే ఎంత లాభం వచ్చింది, దానివల్ల అక్కడ పనిచేసే శ్రామికులందరికీ, ఇంకా పనిచేసే వాళ్ళందరికీ కూడా ఎంతవరకు ప్రాఫిట్స్ వచ్చాయి, ఎంతవరకు పంచాలి, ఇలాగ రకరకాల క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటుంది ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. సో మనందరికీ తెలిసిన విషయం ఇంకా ఏంటి అంటే కనుక సెన్సస్ సర్వేస్, వీటన్నింటినీ కూడా నిర్వహించుకునేది, సూపర్వైజ్ చేసేది ఈ ఎన్ఎస్ఓని. సో సెన్సస్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ఏంటి అంటే కనుక దేశ జనాభా. సో దేశ జనాభా ఎంత ఉంది, 141 కోట్లు ఉంది, అంతవరకే తెలుసు. సో ఈ 141 కోట్లలో ఎంతమంది మగవారు ఉన్నారు, ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అందులోనూ మళ్ళీ చదువుకున్న ఆడవాళ్ళు ఎంత, మగవాళ్ళు ఎంత, చదువుకున్న వాళ్లల్లో పనిచేస్తున్న మగవారు ఎంత, ఆడవాళ్ళు ఎంత, ఇలాగా రకరకాలుగా మనం చెప్పుకుంటూ పోతే అనాలిసిస్ అనేది పెరిగిపోతూ ఉంటుందన్నమాట. సో స్టాటిస్టిక్స్ అంటే రోస్ అండ్ కాలమ్స్ మాత్రమే గుర్తొస్తూ ఉంటాయి. సో ఆ రోస్ అండ్ కాలమ్స్ వెనకాల ఎన్నెన్ని ఫార్ములాస్ ఉంటాయో, ఎంత క్యాలిక్యులేషన్ ఉంటుందో చేసే స్టాటిస్టీషియన్స్కి మాత్రమే తెలుస్తుందన్నమాట. సో ఈ విధంగా ఎన్నో అనాలిసిస్ ముఖ్యంగా ఆర్థిక రంగానికి, అలాగే మన సెన్సస్కి సంబంధించి, ప్రతిరోజు మనం మాట్లాడుకునే ప్రైసెస్ విషయానికి సంబంధించి ఎన్నో అనాలిసిస్ చేసి మనకి మంచి ప్రైసెస్, ఇంకా దేశానికి సంబంధించి అభివృద్ధి సంక్షేమం ఎలా ఉండాలి అన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ చేస్తూ ఉంటారు ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అన్నమాట. అందుకనే స్టాటిస్టిక్స్కి యొక్క ముఖ్యమైన ఇంపార్టెన్స్ గుర్తించేందుకు ఈ జూన్ 29న నేషనల్ స్టాటిస్టిక్స్ డేని నిర్వహించడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం ఏదో ఒక డేని ప్రతిరోజు నిర్వహిస్తూ ఉంటారు. సో అలాగా ఈ 2026 నేషనల్ స్టాటిస్టిక్స్ డేకి సంబంధించిన థీమ్ ఏంటో తెలుసా, అన్లాకింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డేటా. సో మన కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది, మనకంటూ ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, లీగల్గా ప్రొసీడ్ అయ్యేందుకు, ఇంకా పర్మిషన్స్ తీసుకునేందుకు ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి సూచనలు పాటించాలి, అవన్నీ కూడా తెలుసుకోండి వెబ్సైట్స్ ద్వారా, గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్ ద్వారా తెలుసుకోండి అని చెప్పి ఈ థీమ్ని అందించడం జరిగిందనమాట. సో ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుందాం జోరుగా హుషారుగాలో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

9:30 దాటి 3 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. ఏదైనా పని చేయాలంటే కావాల్సింది ఏంటి? ఎనర్జీ కదా. మరి అలాగే మనకి ప్రతిరోజు కూడా లైట్ వెలగాలి అన్నా, ఫ్యాన్ రావాలి అన్నా, దీనికి కావాల్సింది ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఎనర్జీ కెనాట్ బి డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. శక్తి అనేది దాన్ని మనం ఏంటంటే ఒక చోట ఆపేలేమన్నమాట, దాన్ని ఒక తీరు నుంచి ఇంకొక తీరులోకి మార్చడం అనేది చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా మాట్లాడుతుంటే భవిష్యత్ శాంతికైనా భవిష్యత్ విద్యుత్ అవసరాలకైనా ముందుగా అందరికీ ఎవరికైనా గుర్తుకొచ్చేది ఏంటి అంటే ఒక ఎనర్జీ, అటామిక్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ. ఎస్, సో హైడ్రాలిక్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ఇవన్నీ కూడా మనం మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఏంటంటే అసలు ఎంతో ఖర్చు అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అలాగా కొంచెం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎనర్జీ కావాలి అంటే అన్నిటి

కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో ఒకరు పద్మనాభన్ కృష్ణగోపాల అయ్యంగార్. ఈయనే పీకే అయ్యంగార్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఆయన పుట్టినరోజు ఈరోజు. సో ఈయన ఎప్పుడు జన్మించారు అంటే 1931 జూన్ 29 తమిళనాడులోని తిరునెల్వేలిలో జన్మించారనమాట. ఈయన భారత న్యూక్లియర్ ఫిజిసిస్ట్. ఇంకా చెప్పాలంటే ఈయన చేసిన కృషి భారతదేశ న్యూక్లియర్ ప్రోగ్రామ్ రచనలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారనమాట. సో ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అందరికీ తెలిసిందే కదా, ఇంకా దాంతోపాటు ఆపరేషన్ శక్తి. సో పోఖ్రాన్లో ఏదైతే న్యూక్లియర్కి సంబంధించిన టెస్ట్ చేశారో అప్పుడు కొన్ని ప్రపంచ దేశాలు భారతదేశానికి చెప్పాయన్నమాట నో నో అని చెప్పేసి. సో అటువంటి నో నో అని చెప్పిన సమయంలో కూడా భారతదేశం తన రక్షణ కోసం, ఇంకా అలాగే ఈ న్యూక్లియర్ ఫిజిక్స్లో మనం ఎంతో కొంత అభివృద్ధిని సాధించడం కోసం అప్పుడు అడ్మినిస్ట్రేటివ్గా ఉన్న వాళ్ళు కానీ ఇంకా సైంటిస్టులుగా ఉన్న వాళ్ళందరూ కానీ ఎంతో జాగ్రత్తగా ఎంతో గొప్ప నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇప్పుడు ఈ న్యూక్లియర్ ఎనర్జీలో భారతదేశం కూడా ఎంతో ముందు అడుగు వేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా పీకే అయ్యంగార్ గారు ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ ఆపరేషన్ శక్తిలో ఎంతో కీలక పాత్ర పోషించారన్నమాట. అలాగే ఈయన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ BARC డైరెక్టర్గా, ఆ తర్వాత అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా AECA అనే ఆ సంస్థకి చైర్మన్గా కూడా ఆయన పనిచేయడం జరిగింది. సో ఇంకా విషయాలు తెలుసుకుందాం జోరుగా హుషారుగాలో. స్టేట్ యూన్ టూ వివిధ భారతి FM విత్ యువర్ RJ ఆదిత్య. ఇప్పుడైతే రోబో మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వినేద్దామా.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

9:40 దాటి 20 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనం ఉన్నాం జోరుగా హుషారుగాలో. తెలుసుకుంటున్నాం ఈ రోజు డే స్పెషల్స్ విత్ నో ఇనిషియేటివ్స్. మరి ఈ రోజు ఇంకొక స్పెషల్ డే కూడా ఉంది. ఏంటో తెలుసా? వరల్డ్ ఇండస్ట్రియల్ డిజైన్ డే. మరి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఇప్పుడు అందరూ కూడా వినే ఉంటారు కదా, స్పెషల్గా అడుగుతూ ఉన్నారు కదా, అడుగుతూ ఉంటారనమాట. ఏంటి అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ మాత్రమే కావాలి అని చెప్పేసి. ఇంకొంతమంది ఎలాగోలాగా ఉన్న పర్లేదు ఏదో ఒక ఆయిల్ ఇచ్చేయండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అసలు నిజంగా ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఎందుకు అనే పదం వచ్చింది ఎప్పుడైనా కొంచెం ఆలోచించారా? ఏంటి అంటే నూనె తీయడానికి ఒక మిషన్ అనేది ఉంటుంది. సో అలాగ మిషన్ ఏదైనా పనిచేస్తున్నప్పుడు దానికి ఒక ఫ్రిక్షన్ అనేది ఉంటుంది, అంటే రాపిడి. సో ఈ విధంగా ఫ్రిక్షన్ వల్ల హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఇవన్నీ మాగెందుకు అని చెప్పి అనుకోవచ్చు. ఎస్, అనుకోవచ్చు. కానీ ప్రతిరోజు కూడా మనం ఈ ఫ్రిక్షన్ని ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అవునా? ఎక్కడా అంటే ఏదైనా మనకి కావాల్సింది ఒక మిక్సర్ గ్రైండర్లో వేస్తాం కదా, మరి మిక్సర్ గ్రైండర్లో మరీ అంత చల్లదు అని అంటే ఫ్రూట్ జ్యూసెస్ విషయానికి నేనైతే చెప్పట్లేదు. కానీ మామూలుగా చట్నీ చేయాలి అన్నా, ఏదైనా కొంచెం మిక్సీలో వేసి తిప్పాలి అన్నా, అది వేసి తిప్పిన తర్వాత దాన్ని పట్టుకుంటే ఎంతో కొంత హీట్ ఉంటుందే. ఆ హీట్ ఎక్కడి నుంచి వచ్చింది? పొయ్యి నుంచా? కాదే, అది ఏంటంటే ఫ్రిక్షన్. సో మిక్సీలో ఉన్న బ్లేడ్ తిరగడం వల్ల అత్యంత

0: వేడి, అదే అత్యంత ఫాస్ట్గా తిరగడం వల్ల దాని నుంచి హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ హీట్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రిక్షన్ అనమాట. సో ఈ ఫ్రిక్షన్ వల్ల హీట్ అనేది వస్తుంది. అలాగా మనం వండుకోబోయే నూనె ముందుగానే హీట్ అయిపోయి మళ్ళీ తర్వాత చల్లబడితే ఒక రకంగా అది వినియోగించడానికి బాగోదు, కాబట్టి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని చెప్పేసి చెప్తుంటారనమాట. ఇంతకీ ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఎలా వచ్చింది? అది ఏం లేదు, మన పాత పద్ధతి ఏదైతే ఉందో గానుగ నూనెలు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం కదా. మాట్లాడుతూ ఉండడం ఏంటి, మన పెద్దలందరూ కూడా ఆ విధంగానే నూనెని తీసేవారనమాట. అదే పద్ధతిని, అదే ప్రిన్సిపల్ ఆధారంగా ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనే మిషన్స్ కూడా పనిచేస్తూ ఉంటాయన్నమాట. మరి ఇంకా చెప్పుకుంటూ పోతే రైస్ దాల్ మిల్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి. పాతకాలంలో పంట కోత అయిన తర్వాతే చేల దగ్గర నిలబడి అలా రోకళ్లలో అప్పటికప్పుడు దంచేసేవారనమాట. అలా వచ్చిందే దంపుడు బియ్యం అని చెప్తుంటారేమో. మరి ఇంకా ఏంటంటే స్పిన్నింగ్ మిల్స్ కానీ పాతకాలంలో రాట్నం వడకడం, నేత నేయడం ఇప్పటికీ కూడా కొన్ని పల్లెల్లో మనకి కనిపిస్తూ ఉంటాయన్నమాట. మరి వాటన్నింటినీ కూడా రీప్లేస్ చేసేసి స్పిన్నింగ్ మిల్స్ అయితే వచ్చేసాయి. సో ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి అవసరాలకు తగ్గట్టుగా ఎక్కువ మొత్తంలో వస్తువుల్ని తయారు చేస్తూ ఉంటాయి. ఏంటి అంటే గనక అవి పరిశ్రమలు. సో ఏంటంటే చేతితో చీర నేయాలి అంటే ఎంత కష్టమైనదో అందరికీ తెలుసు. మరి ఒక స్పిన్నింగ్ మిల్ ఎలా పనిచేస్తుంది? దాని నుంచి రోజుకి ఒక చీర కాదు, చెప్పాలంటే దాని కెపాసిటీ బట్టి ఎన్నో చీరల్ని 10 నుంచి 50 వరకు కూడా తయారు చేసేస్తూ ఉంటుంది అన్నమాట. సో అలా ఇండస్ట్రియల్ డిజైన్ అనేది ఎంతగానో అభివృద్ధి చెందింది. అసలు ఈ ఇండస్ట్రీ అనేది పదం ఎప్పటి నుంచి వచ్చింది? ఎప్పటి నుంచి మనకి కావాల్సిన ప్రొడక్ట్స్ని తక్కువ కాలంలో ఎక్కువ మొత్తంలో ఇస్తుంది అంటే 19వ శతాబ్దం నుంచి. సో 19వ శతాబ్దం నుంచి ప్రతి దశాబ్దానికి ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటూ పరిశ్రమలు, కొత్త పరిశ్రమలు, ఇంకా కొత్త కొత్త ఇన్వెన్షన్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయన్నమాట. మనిషి అవసరాలను సమయానికి గుర్తించి సమయానికి అవుట్పుట్ ఇచ్చే విధంగా ఇవి తయారవుతూ ఉన్నాయి. అందుకనే ఈరోజు వరల్డ్ ఇండస్ట్రియల్ డిజైన్ డే. ఇండస్ట్రీ అనేది కేవలం అలా ఉండిపోతే సరిపోదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఏంటి అంటే టెక్నాలజీ వచ్చింది, మొన్నటి వరకు ఆ లాంగ్వేజ్ నేర్చుకున్నారు, ఇప్పుడు ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, దాన్ని మించిపోయి మనకే చెప్పే లాంగ్వేజ్ వచ్చేసింది, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా. ఇండస్ట్రీస్లో కూడా కేవలం ఒకే మిషన్ అయితే ఉండదన్నమాట, ఆ మిషన్లో కూడా మార్పులు చేర్పులు అనేవి చేస్తూ ఉంటారు. సో ఆ ఇండస్ట్రియల్ డిజైన్ని గుర్తించడం కోసం ఈ జూన్ 29న వరల్డ్ ఇండస్ట్రియల్ డిజైన్ డేని నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఒక థీమ్ అయితే ఉంది. మరి ఇంతకీ ఏమిటా థీమ్? ఒక షార్ట్ బ్రేక్ తర్వాత, సాంగ్ తర్వాత మాట్లాడుకుందాం జోరుగా షారుగాలో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLO తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

శివాజీ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు. 9:51 కావస్తుంది సమయం, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం జోరుగా హుషారుగాలో. వరల్డ్ ఇండస్ట్రియల్ డిజైన్ డే గురించి తెలుసుకుంటున్నాం కదా, మరి ఈ సంవత్సరం 2026కి సంబంధించి ఒక థీమ్ అయితే ఉందన్నమాట. ఏంటి అంటే రెసీలియంట్. ఏంటి ఈ రెసీలియంట్? ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాని గురించి ఆలోచించాలి, ఏంటి అంటే దాన్ని ఎలా తొలగించుకోవాలి. అంతేగాని దాని గురించే అది వచ్చింది అని చెప్పి ఆలోచించకూడదు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఆ విధంగా మనం ఇన్వెన్షన్ అనేది చేయాలి అంటే ఉన్న పారామీటర్, అదే ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్నే పారామీటర్ గా తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ రెసీలియంట్ అనే థీమ్ ని అందించడం జరిగిందనమాట. అవసరానికి తగ్గట్టుగా మార్పులు చేసుకుని కొత్త పరిశ్రమలు, కొత్త డిజైన్స్ ని రూపొందించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పాలి అంటే కనుక రోడ్ వేయాలి అన్న, టనల్ నిర్మించాలి

చాలి అన్న ఎంతోమంది పనివాళ్లు కావాలన్నమాట. ఇంకా వీటితో పాటు జియోగ్రఫికల్ టెరెన్స్ సహకరించాలి. అంటే ఒక సొరంగం నిర్మిస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్త ఏంటి, చాలా జాగ్రత్త అనేది చాలా అవసరం. సో ఎక్కడైనా సరే ఈ జియోగ్రఫికల్ టెరెన్ కొండల్లో ఇంకో కొంత వైబ్రేషన్ వచ్చినా అది పడిపోయినా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో ఏంటంటే అక్కడ టనల్ నిర్మించకపోయినా పర్వాలేదు, కానీ అక్కడ ఎవరైనా కానీ ఇరుక్కుపోతే అక్కడ చేపట్టవలసిన సహాయక కార్యక్రమాలు అనేవి ఇంకా ఎంతగానో అందరిలోనూ ఎంతో భయాన్ని కూడా రేకెత్తిస్తూ ఉంటాయన్నమాట. సో ఇటువంటి చేయాలి అంటే కనుక అక్కడ ఎనాలిసిస్ అనేది ఎంతగానో చేయాలి. సో ఇటువంటి కొన్ని ఏదైతే డేంజరస్ సిచ్యువేషన్స్ ఉన్నాయో అక్కడ కొంచెం లేబర్ ఫోర్స్ని తగ్గించి మిషన్స్ని పెంచాలన్నమాట. సో ఆ విధంగా మిషన్ని పెంచాలి అంటే అక్కడ ఇండస్ట్రియల్ డిజైన్ అనేది ఎంతగానో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇటువంటి పారామీటర్స్ అన్నిటినీ కూడా మనం తీసుకుని కొత్త ఆలోచనలతో కొత్త డిజైన్స్ని రూపొందించాలి అని చెప్పే విధంగా ఈ థీమ్ని అందించడం జరిగిందనమాట. ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే కనుక చీనాబ్ కేబుల్ రైల్వే బ్రిడ్జ్. ఇది ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ అని చెప్పి చెప్పొచ్చు. ఏంటి ఈ చీనాబ్ కేబుల్ రైల్వే బ్రిడ్జ్ అంటే గనక కింద చీనాబ్ నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది. కింద చీనాబ్ నది ప్రవహిస్తే ఏముంటుంది, దానిపైన కూడా బ్రిడ్జ్ వేస్తే సరిపోతుంది కదా అనుకోవచ్చు. కానీ అది ఎంతో లోయలో ప్రవహిస్తుంది. అంత లోయలోంచి పైకి బ్రిడ్జ్ తీయాలి అంటే గనక పిల్లర్స్ ఎంతో హైట్తో నిర్మించాల్సి ఉంటుంది. దానికంటే ఏంటి అంటే బ్రిడ్జ్ కట్టకుండా ఉంటేనే మేలు, ఎందుకంటే ఎంతో ఖర్చుతో కొడుకున్న పని. అలా అని బ్రిడ్జ్ కట్టకుండా ఉండలేదు కదా, అక్కడ ప్యాసేజ్ ఓ రావాలి అండ్ అలాగే ట్రైన్స్ నడవాలి అని చెప్పేసి ఆ చీనాబ్ రైల్వే వంతెనకి సంబంధించిన డిజైన్స్ అన్నింటినీ కూడా రూపొందించడం జరిగిందనమాట. మరి ఎలాగంటే అదే చీనాబ్ కేబుల్ రైల్వే బ్రిడ్జ్ పేర్లోనే ఉంది. ఏంటంటే కింద ఎటువంటి బ్రిడ్జెస్ అదే పిల్లర్స్ సహాయం లేకుండా కేబుల్ వంతెనని నిర్మించడం జరిగిందనమాట. సో వంతెన అయితే నిర్మించడానికి కేబుల్కి సంబంధించిన డిజైన్ అయితే ఉంది, కానీ ఈ డిజైన్తో పాటు ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఏంటంటే కింద లోయ పైన పెద్ద ఆకాశం, ఇంకా గాలికి ఎటువంటి అడ్డంకి లేదు కదా. సో వచ్చే గాలి కూడా నార్మల్ గాలి కాదనమాట, చాలా గస్టీ విండ్స్ అంటే ఈదురు గాలులు అని చెప్పి చెప్తుంటారు కదా, అటువంటి బలమైన గాలులు ఏదో రోజులో ఎంతో కొంత సమయం కాదు ఎప్పుడు కూడా వీస్తూనే ఉంటాయన్నమాట. మరి అటువంటి గాలి స్పీడ్ని కూడా తట్టుకోగలిగేలాగా డిజైన్ చేయాలి అంటే ఎంతో ఎనాలిసిస్ అవసరం. సో ఆ విధంగా కింద లోయ ఇంకా పైనుంచి కింద నుంచి వచ్చే గాలిని తట్టుకునేలాగా ఒక రైల్వే వంతెన్ను అది కూడా డిజైన్ చేయాలంటే ఎంతో కష్టమైన పని, అయినా సరే దాన్ని పూర్తి చేశారు. సో ఈ విధంగా ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం గురించి ఆలోచించకుండా దానికి సంబంధించిన పారామీటర్ డిజైన్ని రూపొందించుకుంటూ మార్చుకుంటూ ఈ విధంగా మంచి అడ్వాంటేజెస్ ఇంకా అలాగే మంచి సౌకర్యాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ రెసిలియంట్ అనే థీమ్ని ఈ వరల్డ్ ఇండస్ట్రియల్ డిజైన్ డే రోజున ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మనకి సంబంధించిన ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ మన దేశంలోని జమ్మూ శ్రీనగర్ని కలిపే చీనాబ్ రైల్వే వంతెన గురించి కూడా తెలుసుకున్నాం కదా. మరి అయితే ఇప్పుడు గంగోత్రి మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

భారతి ఎఫ్ఎం 101.3 ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. తోతాపురి మామిడి రైతుల సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద ధర వ్యత్యాస పరిహార చెల్లింపు పథకం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు నిన్న లేఖ రాశారు. నేడు జ్యేష్ఠ పౌర్ణమి నేపథ్యంలో అన్నదాతలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపారు. భూమాతను పశు సంపదను ఆరాధిస్తూ ప్రకృతితో మనిషికున్న అనుబంధాన్ని చాటిచెప్పే వ్యవసాయ పండుగ ఏరువాక పున్నమి అని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా అభివర్ణించారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాంలోని వ్యవసాయ పరిశోధన స్థానంలో నిర్వహించే ఏరువాక పౌర్ణమి వేడుకలకు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరు కానున్నారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రాష్టంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్ట వ్యాప్తంగా 49,20,239 మంది ఐదేళ్లలోపు చిన్నారులకు గాను 45,24,116 మందికి పోలియో చుక్కలు వేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మిగిలిన చిన్నారులకు ఈ రోజు రేపు ఇంటింటికి వెళ్లి చుక్కల మందు వేయనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ద సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా తాను చేసిన విజ్ఞప్తిని మన్నించి దేశ ప్రయోజనాల కోసం బంగారం కొనుగోలు తగ్గించుకున్న ప్రజలకు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మన్ కీ బాత్ 135వ ఎపిసోడ్లో భాగంగా నిన్న దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుల పండుగగా ప్రసిద్ది చెందిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ఈరోజు సత్తెనపల్లి మండలం కొమరపూడి గ్రామంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నిన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొంటారన్నారు. భారత్ ఐర్లాండ్ల మధ్య నిన్న రాత్రి ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ మైదానంలో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో భారత్ ఓటమి పాలయ్యింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ రోజు కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

10:09 కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనం ఎంటర్ అయిపోయాం హరివిల్లులోకి.

మరి హరివేలలో నేను అడగబోయే మొట్టమొదటి ప్రశ్న ఏమిటో తెలుసా? భారతదేశంలో అత్యంత పొడవైన పెద్దదైన రహదారి ఏది? తెలిస్తే గనక మెసేజ్ చేసేయచ్చు 8662488141 866-2488-168 కి మీ మెసేజ్ పంపించేయచ్చు. భారతదేశంలో అత్యంత పొడవైన రహదారి ఏది?

0: City FM 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: నాణ్యతలో రాజీ లేదు,
5: ధరలో సాటి రాదు.
4: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
5: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
4: విజయ వంట నూనెలు.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై మనమున్నాం హరివిల్లులో. 10:21 దాటి 5 సెకండ్లు కావస్తోంది సమయం. మరి ఇంకా టక్ జగదీష్ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. అడిగిన ప్రశ్న హరివిల్లులో ఏంటంటే, భారతదేశంలో అత్యంత పొడవైన రహదారి ఏది? మరి ఈ ప్రశ్నకి ఎవరెవరు ఆన్సర్స్ పంపించారో ఒకసారి చదివి వినిపించేస్తాను. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు అంటే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ మెసేజ్ అండి, భీమేశ్వరరావు గారు పెడన నుంచి. ఎస్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, హిందూపూర్ నుంచి రాజేష్ గారు కరెక్ట్ ఆన్సర్, విజయవాడ నుండి కృష్ణ గారు, రాధాకృష్ణ గారు కరెక్ట్ ఆన్సర్, పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు. ఎస్, ఉత్తరాన దక్షిణాన కలుపుతుంది, కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీ గారు గుంటూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు, వీరమ్మ గారు మెసేజ్ చేస్తున్నారు భీమునిపాడు నుంచి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. కోనేర్ విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. చెల్లపండి మోనిష మధురై తమిళనాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి కరెక్ట్ ఆన్సర్. కాకినాడ జిల్లా పాతకొట్టం నుండి పలక సత్యనారాయణ గారు, కృష్ణకుమారి గారు మెసేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, చాలా మెసేజ్ అయితే చేశారు. మల్లికార్జున గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు.

థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మెసేజ్ అండి. ఎస్, వెరీ కన్సిడరింగ్ యువర్ మెసేజ్. నెక్స్ట్ ఇంకా వీసీ మోహన్ గారు బొడ్డుచెర్ల గ్రామం మార్కాపురం జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కుస్మా గారు అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి గారు మెసేజ్ చేశారు, హరివీళ్ళకి స్వాగతం అంటూ. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కర్ణాటక గిళ్ళే సుగురు నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎవరు అంటే నరసింహ గారు, ఇంకా కుటుంబ సభ్యులు, ఆటో డ్రైవర్స్ అందరూ కలిసి మెసేజ్ చేశారు. ఉత్తరాన్ని దక్షిణాన్ని కలుపుతుంది ఎస్ ఈ రహదారి. శ్రావణి మెసేజ్ చేస్తున్నారు నందిగామ నుంచి. ఎస్, కరెక్ట్ ఆన్సర్. శ్రీహరి గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు. పాటలు కోరుకునే ప్రోగ్రామ్ అయితే కాదు, అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ పంపించడం మాత్రమే హరివిల్లు. సో భారతదేశంలో అత్యంత పొడవైన రహదారి ఏది అంటే గనక ఆన్సర్ వచ్చేసి NH-44. ఇది చెప్పాలంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కలుపుతుందన్నమాట, అందుకనే భారతదేశంలోనే అత్యంత పొడవైన రహదారి. మరి ఇంకా హరివిల్లులో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో షిప్ బిల్డింగ్కి పేరుగాంచిన ప్రదేశం, సిటీ ఏది? ఆంధ్రప్రదేశ్లో షిప్ బిల్డింగ్, అదే పడవలు నిర్మిస్తారు కదా, సో ఈ పడవలు తయారు చేసేందుకు బాగా ప్రసిద్ధి చెందిన సిటీ ఏది తెలిస్తే కనుక 8662-4888-14కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

0: 2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నాణ్యతలో రాజీ లేదు,
2: ధరలో సాటి రాదు,
1: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
2: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
1: విజయ వంట నూనెలు.

10:33 దాటి 27 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీ పై విత్యు ఆర్జే ఆదిత్య. మనమున్నాం హారివిలులో. అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షిప్ బిల్డింగ్ కి పేరుగాంచిన సిటీ ఏది? మరి ఎవరెవరు మెసేజెస్ చేశారు ఒక్కసారి చదివి వినిపించేస్తాను. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు? మల్లికార్జున గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా లక్ష్మీ గారు గుంటూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కాకినాడ, రాజమహేంద్రవరం. అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుండి మెసేజ్ చేశారు. ఎస్, కొంచెం ఆ రెండు ఊర్లు దాటిన తర్వాత ఇంకో ఊరు ఉంది, అది అనమాట ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సాయితేజ చెన్నై నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల రాజు గారు మెసేజ్ చేశారు, ఆంధ్రప్రదేశ్లో అడిగాను కేరళ కాదు. రాకేష్ గారు ముంబై నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మస్తాన్ సాహెబ్ గారు మెసేజ్ చేస్తున్నారు ఢిల్లీ నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. దుగరాజపట్నం చెల్లప్పండి మోనిషా మధురై తమిళనాడు నుంచి, దుగరాజపట్నం ఓకే చూద్దాం. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సులోచన గారు కరీంనగర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. శ్రావణి గారు నందిగామ నుంచి, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ ఆన్సర్ ఏం పంపించారు? విజయవాడ నుంచి రాధాకృష్ణ గారు మెసేజ్ చేశారా? ఓకే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కుస్మ గారు అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్ సుగుణాబాయి గారు ఏలూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్కి ఆన్సర్ అంటూ విసి మోహన్ బొడ్డుచెర్ల గ్రామం మార్కాపురం జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం రామానగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎస్, మల్లికార్జున గారు మీరు సంబంధిత అధికారికి ఆ ప్రాబ్లమ్ని కనుక తెలియజేస్తే వాళ్ళు దానిపైన యాక్షన్ తీసుకుంటారు. నెక్స్ట్ ఇంకా మరి ఈ హరివిల్లో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే గనక, ఆంధ్రప్రదేశ్లో షిప్ బిల్డింగ్కి పేరుగాంచిన ప్రాంతం సిటీ ఏది? సో ఆన్సర్ వచ్చేసి విశాఖపట్నం. మరి హరివెల్లో మన మూడో ప్రశ్న ఏమిటంటే, భారత్లో నేషనల్ హైవేస్ని సూపర్వైజ్ చేసే మంత్రిత్వ శాఖ ఏది? భారతదేశంలో నేషనల్ హైవేస్ని సూపర్వైజ్ చేసే మంత్రిత్వ శాఖ ఏది? తెలిస్తే గనక 8662438114కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

10:43 దాటి 13 సెకండ్లు కావస్తోంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై నేను మీ ఆదిత్య. వీడొకడే మూవీ నుంచి సాంగ్ అయితే విన్నాను కదా. మరి హరివిల్లులో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో నేషనల్ హైవేస్ని సూపర్వైజ్ చేసే మంత్రిత్వ శాఖ ఏది? మరి ఈ ప్రశ్నకి ఎవరెవరు సమాధానాలు పంపించారో ఒకసారి చదివి వినిపించేస్తా. మల్లికార్జున అభిరామ్ గారు కేశవనగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేటపాలెం రామానగర్ నుంచి బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగ్నాబాయి గారు ఏలూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. కుస్మా గారు అంబటి నగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఎవరు చేశారు, రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. లక్ష్మీ గారు గుంటూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. సాయితేజ గారు చెన్నై నుండి, కరెక్ట్ ఆన్సర్. మోనిషా ఇంకా చెల్లప్పండి మధురై తమిళనాడు నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ రాధాకృష్ణ గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శ్రీకుమార్ పెరుమాళ్ గారు శ్రీవాణి ఢిల్లీ నుండి మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. లక్రెడ్డిపల్లి మండలం అనమయ్య జిల్లా నుంచి కుర్నూతుల సునీల్ గారు, లక్ష్మమ్మ గారు మెసేజ్ చేశారు, శ్రీరాములు గారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా విసి మోహన్ గారు బోడుచెర్ల గ్రామం మార్కాపురం నుంచి మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. శ్రావణి గారు నందిగామ నుండి, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ ఆదిత్య అంటూ మెసేజ్ చేస్తున్నారు కుర్నూతుల సునీల్ గారు, లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి, ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా మెసేజ్ బెంగళూరు నుండి రమణారావు గారు మెసేజ్ చేశారు, ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ సూరిబాబు గారు మెసేజ్ చేస్తున్నారు, కామేశ్వరిపేట గ్రామం శ్రీకాకుళం జిల్లా నుండి, ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఓరంకి నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఎస్, ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. మరి ఇంకా ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇంకా హైవేస్. మరి హరివిల్లులో ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, నేషనల్ హైవేస్ మీద మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ అయితే డయల్ చేయాల్సిన నెంబర్ ఏమిటి? సో నేషనల్ హైవేస్ మీద మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అయితే డయల్ చేయాల్సిన హెల్ప్ లైన్ నెంబర్ ఏమిటి? తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8662488114కి.

10:51 దాటి 15 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీ వైవిధ్యుర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం హరివీలులో. అడిగిన ప్రశ్న ఏమిటంటే, మనం నేషనల్ హైవేస్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ అయితే డయల్ చేయాల్సిన హెల్ప్ లైన్ నెంబర్ ఏమిటి? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే గనక మెసేజ్ చేసేయమన్నాను 8662488144కి. మరి ఎవరెవరు మెసేజెస్ చేశారో ఒక్కసారి చదివి వినిపించేనా? చెల్లపల్లి ఇంకా మోనిషా గారు మధురై తమిళనాడు నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. రామానగర్ నుంచి బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. కుస్మ గారు అంబటి నగర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. రాధాకృష్ణ గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. బోర్డు తులసిదాస్ గారు నవీపేట నిజామాబాద్ జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం హెచ్బీ కాలనీ నుంచి టైలర్ రమేష్ ఇంకా వెంకట చలపతి గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. మా ఆనందాల ఆకాశవాణి అంటూ మెసేజ్ చేస్తున్నారు. అనంతపురం నుంచి రాణినగర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. రాజశేఖర్, సుజాత గారు, సూర్యదర్శిని ఇంకా కుటుంబ సభ్యులు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. కుర్నూతల సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మండల శ్రీరాములు గారు, లక్ష్మమ్మ గారు మెసేజ్ చేస్తున్నారు అన్నమయ్య జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. ఎడ్లపల్లి శ్రీనివాసరావు గారు, నీరజ గారు మెసేజ్ చేస్తున్నారు అమీన్పూర్ హైదరాబాద్ నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్, గుడ్ మార్నింగ్ అండి. కర్ణాటక గిళ్ళే సుగురు గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు నరసింహ గారు ఇంకా కుటుంబ సభ్యులు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా. ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. సూర్యప్రకాష్ గారు పెనుగొండ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. వీసీ మోహన్ గారు బోడ్డుచెర్ల గ్రామం మార్కాపురం జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్, గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. కామేశ్వరిపేట గ్రామం శ్రీకాకుళం నుండి మెసేజ్ చేస్తున్నారు కళ్యాణి గారు, సూరిబాబు గారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. సియా నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ మెసేజ్ చేశారు. రాంగ్ ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి 1033 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం కూడా ఇంకొకటి ఉందన్నమాట. అంటే ఇక్కడ పిఎం రాహత్ స్కీమ్ అనేది ఉంటుంది. సో రహదారులపైన వెళ్ళినప్పుడు అక్కడక్కడ యాక్సిడెంట్స్ కనిపిస్తే వెంటనే మనం హెల్ప్ లైన్ నెంబర్ ఏం చేయాలి అంటే గనక 1033కి కాల్ చేసి ఇక్కడ ఉన్న పరిస్థితిని మనం నివేదించాలన్నమాట. అండ్ అలాగే అక్కడ యాక్సిడెంట్స్లో ఎవరైనా ప్రమాదవశాత్తు దానికి సంబంధించిన యాక్సిడెంట్కి గురైతే ఆ క్షతగాత్రులను దగ్గరలోని హాస్పిటల్లో అడ్మిట్ చేసి చికిత్స అందించేందుకు ప్రవేశపెట్టిన పథకమే పిఎం రాహత్. సో ఈ పిఎం రాహత్ పథకాన్ని 13 ఫిబ్రవరి 2026 ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. సో హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజు నుంచి 7 రోజుల పాటు ఆ యాక్సిడెంట్లో ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. అలాగే ట్రీట్మెంట్కి సంబంధించిన కవరేజ్ని కూడా మొత్తం అందించడం జరుగుతుందన్నమాట. సో ఈ పిఎం రాహత్ స్కీమ్ గురించి అండ్ అలాగే మనం ఎప్పుడైనా సరే ఒక రహదారిపైన ప్రయాణిస్తున్నప్పుడు ఈ హెల్ప్ లైన్ నెంబర్ 1033 గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మరైతే ఈ హరివెల్లులో ఇంకా క్వశ్చన్స్, దాంతోపాటు ఎన్నో సమాచారం కూడా తెలుసుకున్నా కదా. ఇవి ఈనాటి సంగతులు విశేషాలు. మరిన్ని సంగతులు, కబుర్లు, విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే హ్యాపీ. విత్ దిస్ యువర్ రాజే ఇస్ ఆదిత్య ఈజ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరైతే ఇప్పుడు లాస్ట్ లో హరివెల్లులో ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది మారక్కార్ మూవీ నుంచి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సచివాలయంలో ఆర్టీజీఎస్పై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం రాజధాని పనులపై సీఆర్డీఏ అధికారులు నిర్మాణ సంస్థలతో సమావేశం కానున్నారు. ఎరువులు విత్తనాలపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను తమ ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామిని ఈరోజు మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సమకాలీన సామాజిక రాజకీయ పాలనాపరమైన అంశాలపై అవగాహన ఉండి తెలుగు ఆంగ్ల భాషల్లో రాయగలిగి కంటెంట్ రూపొందించాలని ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించాలని జనసేన పార్టీ నిర్ణయిస్తూ ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నిన్న ఒక ప్రకటన జారీ చేసింది. కంటెంట్ రైటర్స్ ఎంపిక కోసం దరఖాస్తులను జులై 5వ తేదీ నాటికి సెంట్రల్ ఆపరేషన్ ఎట్ జనసేన పార్టీ ఓఆర్జీకి మెయిల్ చేయాలని తెలిపింది. వర్షాకాలంలో వైరల్ జ్వరాలు తదితర సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించేందుకు అన్ని జిల్లాలు ముందస్తు కార్యాచరణ చేపట్టాలని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు జిల్లా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలను ఆయన నిన్న సమీక్షించారు. వాతావరణ మార్పుల భారం దక్షిణార్ధ గోళంపై ముఖ్యంగా ద్వీప దేశాలపై పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. సీషెల్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నిన్న ఆ దేశ నేషనల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ తెలిపారు. భారత రాష్టపతి పర్యటన జరగనున్న నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండరని ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఈ వారానికి తాత్కాలికంగా

రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈరోజు స్వల్ప నష్టాలతో మొదలైన సెన్సెక్స్ వెంటనే లాభాల్లోకి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ నష్టాల బాట పట్టింది. సెన్సెక్స్ 30 పాయింట్ల నష్టంతో 77,070 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ ప్రస్తుతం 16 పాయింట్ల లాభంతో 24,072 వద్ద కదలాడుతోంది. భారత్ ఐర్లాండ్ల మధ్య నిన్న రాత్రి ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ మైదానంలో జరిగిన చివరి T20 మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో భారత్ ఓటమి పాలయ్యింది. ఈ రోజు కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్జైన్ తెలిపారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక యాక్షన్ క్లాసిక్.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 11 hours 8 minutes 45 seconds లో ఉంది. వీబీ క్లాక్ ఒక సూపర్ హిట్ సాంగ్ తో మనం ఎంట్రీ ఇచ్చేసాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. మన శంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి భీమ్స్ మధు ప్రియ పాడినటువంటి లవ్లీ ట్రాక్ విన్నారు. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఏం మాట్లాడుకుందాం?

టాలీవుడ్ లో ఎంతమంది హీరోస్ ఉన్నా, ఎంతమంది సూపర్ స్టార్స్ ఉన్నా, ఈ హీరోకున్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్. ఆ హీరో హిట్ కానీ ఫ్లాప్ కానీ ఇలాంటి వాటితో అసలు సంబంధం లేదు ఫ్యాన్స్కి. స్క్రీన్ మీద ఆయన కనిపిస్తే చాలు, సినిమా హిట్ కాకపోతే దానికి డబుల్ ఉత్సాహంతో నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేయడం ఆయన ఫ్యాన్స్కు మాత్రమే సాధ్యం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాకి ముందు దాదాపు ఒక 7 సంవత్సరాల పాటు, అంటే 7 ఇయర్స్గా హిట్స్ లేకపోయినా కూడా ఆయనకున్న క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. మరి విషయం ఏంటంటే 2008లో కలెక్షన్ల సునామీ సృష్టించిన ఆ సినిమా కబుర్లో ఈరోజు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇప్పుడైతే మీకోసం ఓజీ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరుపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఖుషీ సినిమా తర్వాత చాలా రోజులు ఒక్క హిట్ కూడా లేదు. భారీ అంచనాలతో వచ్చిన జానీ, గుడుంబశంకర్, బాలు, బంగారం, అన్నవరం అనుకున్న అంచనాలను అందుకోలేకపోయాయి. మరి అలాంటి టైంలో వచ్చిన సినిమా జల్సా. ఈ సినిమా సృష్టించిన సునామీలో ఎన్నో రికార్డులు గల్లంతైపోయాయన్నమాట. సో మరి మనం మాట్లాడుకోబోయే సినిమా జల్సా. తన మార్క్ పంచ్లతో, ప్రాసలతో సినిమా మాటలకు అందాన్ని, గౌరవాన్ని తీసుకొచ్చారు త్రివిక్రమ్. రచయితగా ఆయన కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత మాటలు రాసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాలు సాధించాయి. దీంతో మాటల మాంత్రికుడిగా ఆయనకు బిరుదొచ్చేసింది. ఖుషీ సినిమా తర్వాత, అంటే అప్పటి వరకు కూడా, కళ్యాణ్ మూవీస్లో మాటలే ప్రధాన బలం. మహేష్ బాబుతో యాక్షన్ మూవీ అతడు తర్వాత బంగారం సినిమా షూటింగ్ టైంలో పవన్ కళ్యాణ్ను కలిశారు త్రివిక్రమ్. ముందుగా సంజయ్ సాహు క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయనకు బాగా నచ్చి పూర్తి కథ రెడీ చేయమని త్రివిక్రమ్కు చెప్పారట. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఖుషీ మూవీ నుంచి ఉదిత్ నారాయణ్, కవిత సుబ్రహ్మణ్యం పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తోంది. మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆదిత్య ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
2: అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం. పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఇలియానాను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. మరి సెకండ్ హీరోయిన్ పార్వతి మెల్టన్, బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా. సో గెస్ట్ రోల్ కోసం కమలిని ముఖర్జీని తీసుకున్నారు. మిగతా క్యారెక్టర్స్ కోసం అలీ, తనికెళ్ల భరణి, శివాజీ, ఉత్తేజ్లను తీసుకున్నారు. మరి అడవిలో పాట ప్రతి ఒక్కరికి గుర్తుంది కదా. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కాలం నుంచి వచ్చినటువంటి అద్భుతమైన పాట అది. సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్, పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్లకు డిఎస్పీతో ఎలాంటి మ్యూజిక్ రాబట్టుకోవాలో బాగా తెలుసు. మరి పాటల కోసం ఎక్కడికో వెళ్లకుండా మొత్తం మన భారత్లోనే సినిమా పూర్తి చేసేశారు. గాల్లో తేలినట్టుందే ఈ ఒక్క పాట కోసం కోటి రూపాయలతో సెట్ వేశారనమాట. అప్పట్లో ఇది ఒక సెన్సేషన్. అండ్ ఆడియో రిలీజ్కి ముందే మూడు పాటలు నెట్లో లీక్ అవ్వడం, అది కూడా చార్ట్ బస్టర్ అవ్వటం జరిగింది. అండ్ దేవిశ్రీ ప్రసాద్ పాటలు దుమ్ము దులిపేశాయి అంతే. అప్పటి వరకు దేవి మ్యూజిక్ ఒక లెక్క, జల్సా నుంచి మరో లెక్క అన్నట్టుంటాయి. రీ రికార్డింగ్లో సరికొత్త దేవిని చూస్తాం. ముఖ్యంగా విలన్ ఎలివేషన్ సీన్స్లో దేవిశ్రీ ఇచ్చినటువంటి బీజిఎం అద్భుతంగా ఉంటుంది అనమాట. జస్ట్ వావ్ అంతే. సో ఇంకా మాట్లాడుకుందాం బోల్డ్ అని విషయాలు. బిఫోర్ దట్ జల్సా మూవీ నుంచి టిపు, గోపికా, పూర్ణిమ పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: బాగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
1: 101.3.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి తెలుగు సినిమా చరిత్రలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయడం అనే ట్రెండ్ జల్సాతోనే మొదలైంది. అప్పట్లో ఒక కాలు ఆకాశంలోకి లేపిన పవర్ పోస్టర్ కి, అంటే ఆ పవర్ స్టార్ పోస్టర్ కి అప్పటి యూత్ అంతా కూడా కాలు పైకి లేపే పనిలో పడ్డారు. అండ్ అలాగే సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి పాస్లు ఇచ్చి ఫ్యాన్స్ కు సీట్ ఏర్పాటు చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట. ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను న్యూస్ ఛానల్స్ లైవ్ ఇవ్వడం కూడా జల్సాతోనే స్టార్ట్ అయింది. అండ్ 12 ఇయర్స్ తర్వాత బాలీవుడ్ స్టార్ సింగర్ బాబా సెహగల్ ను టాలీవుడ్ కు తీసుకొచ్చిన సినిమా ఇది. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి గారి రిక్షావడు సినిమాలో రుప్పుతేర మస్తాన పాట పాడారు బాబా. మరి విడుదలకు ముందే ఎన్నో విశేషాలు సొంతం చేసుకుంది జల్సా. మాట్లాడుకుందాం ఇంకా బోల్డ్ అన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. తీన్ మార్ మూవీ నుంచి హేమచంద్ర, శ్రావణ భార్గవి పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

జల్సా మూవీ నుంచి బాబా సైగల్ రీటా పాడిన సిరివెన్నెల గీతం విన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో 11:41:38 లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

April 2, 2008 వరల్డ్ వైడ్గా 1000 స్క్రీన్స్లో రిలీజ్ అయిన మొట్టమొదటి తెలుగు సినిమా జల్సా. ఖుషీ తర్వాత 7 ఇయర్స్ ఒక్క హిట్ అంటూ వెయిట్ చేసి చూసిన ఫ్యాన్స్కు జల్సా పండుగ తెచ్చింది. మరి ఈ సినిమాలో కామెడీ హైలైట్ అండి. బ్రహ్మానందం గారి కామెడీ అయితే పీక్స్లో ఉంటుంది. సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం మధ్య జరిగే కామెడీ సీన్స్ ఇప్పటికీ చూస్తే అసలు నవ్వని వాళ్ళంటూ ఉండరన్నమాట. అండ్ పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య సీన్స్ అయితే బద్రీకి మించుంటాయి. రికార్డుల పరంగా జల్సా సునామీ సృష్టించింది. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద టాప్ లిస్టులో నిలబడిన తొలి తెలుగు సినిమా జల్సా. అండ్ బ్రహ్మానందం గారి కామెడీ అసలు ఏ రేంజ్లో ఉంటుందంటే ఆ పాల ప్యాకెట్ల సీన్ కానీ, షర్ట్లో డబ్బులు పెట్టింది కానీ, కొడుతున్నారమ్మా అని చెప్పే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందంటే ఇప్పటికీ అలా గుర్తుండిపోయింది కదా. 10 రూపాయలు ఇచ్చి 1000 అనటం, చిల్లరేదిరా అని అడగటం, అక్కడ బ్రహ్మీ గారి ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ నటన కానీ అతి అద్భుతం అని చెప్పాలి. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ జానీ చిత్రం నుంచి కేకే ఉషా పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మాట్లాడుకుంటున్నాం కదా, సో పవన్ ఇలియానా మధ్య సీన్స్ గానీ, పవన్ బ్రహ్మానందం ఎపిసోడ్స్ కానీ అన్ని కూడా ఒక మాటలో చెప్పాలంటే అదిరిపోతాయి అన్నమాట. సో మరోవైపు ప్రకాష్ రాజ్ కామెడీ సీన్స్ కూడా సినిమాకు ప్రాణం. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇంకొక బలమని చెప్పాలి. అండ్ సినిమాలో పవన్ ఫ్లాష్ బ్యాక్ కూడా అడిషనల్ అట్రాక్షన్ అనమాట. అండ్ సంజయ్ సాహుగా పవన్ జీవించేశారు. పార్వతి మెల్టన్, కమల్నీ ముఖర్జీ ఉన్న కాసేపు కూడా సూపర్గా ఉంటుంది. ప్రతి సీన్లో త్రివిక్రమ్ తన మ్యాజిక్ చూపించారు, మాటలతో మాయ చేశారు. యుద్ధంలో గెలవడం అంటే శత్రువును ఓడించడమే కానీ చంపడం కాదు అంటూ త్రివిక్రమ్ చెప్పిన ఫిలాసఫీ కూడా బాగానే వర్కౌట్ అయింది. విలన్ను ఒక్కసారి కూడా కొట్టకుండా, రక్తపు చుక్క రాకుండా చంపే క్లైమాక్స్ కూడా అద్భుతం అని చెప్పాలి. ఇన్ని అద్భుతాలున్నాయి కాబట్టి జల్సా రికార్డుల సునామీ సృష్టించింది. ఇవి మరి ఈనాటి సినిమా కబుర్లు. రైట్ నౌ మీకోసం జల్సా మూవీ నుంచి బెన్నీ ప్రియా పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపారు. భూమిని పశు సంపదను పూజించి ప్రకృతితో అనుసంధానమయ్యే కార్యక్రమం ఇదని అన్నారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ రైతన్నులు సాగుతో సిరులు పండించాలని కోరారు. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను రాష్ట వ్యాప్తంగా ఈ రోజు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ వ్యవసాయ పరికరాలు పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. గుంటూరు జిల్లాలోని లాంఫారంలో గల ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏరువాక కార్యక్రమాన్ని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు నాయుడు ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయమే రాష్ట అభివృద్దికి పునాది అని, రైతు సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు. ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు అన్నారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో శాప్ నిధులతో నూతనంగా నిర్మించిన బాక్సింగ్ అకాడమీ శిక్షణ కేంద్రంను శాప్ చైర్మన్ ఈ రోజు ప్రారంభించారు. నిజజ్యేష్ట పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈ రోజు ఘనంగా జరిగింది. ఘాట్ రోడ్డు వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. తప్పెట్లు, కోలాట నృత్య ప్రదర్శనలు, భజన సంకీర్తన గానం వంటి కళాబృందాల కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ గిరి ప్రదక్షిణ కొనసాగింది. ఎరువులు, విత్తనాలపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమల్లేశ్వర స్వామిని ఈ రోజు మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మాట్లాడుతూ రైతులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను తమ ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఏపీ ఈఏపీ సెట్ 2026 ఫలితాలు రేపు విడుదల కానున్నాయని, విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో వీటిని విడుదల చేస్తారని ఈఏపీ సెట్ చైర్మన్ సీఆర్కే ప్రసాద్ నిన్న తెలిపారు. ఈ రోజు కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 12:03 లో ఉంది వేబీ క్లాక్ అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. వీళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, వాళ్ళు కారు కొనుక్కున్నారు, ఇంకొకళ్ళు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి బాగా లాభాలు పొందారు. ఇలా ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళతో కంపేర్ చేసుకుంటూనే ఉంటాం కదా, ఎంతసేపు మనకు లేదు అనే బాధ తప్ప వాళ్ళు ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారనేది మాత్రం ఆలోచించం. ఈ ఆలోచనలో మార్పు వస్తే ఖచ్చితంగా మనం కూడా సక్సెస్ అవుతాం. నేను కొంతమంది గురించి మాట్లాడుతున్నాను, చాలామంది ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో అనవసరంగా అలా ఆలోచించి వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ చేసేసుకుంటూ ఉంటారు. నిజానికి కొన్ని రకాల అలవాట్లు చేసుకుంటే ఎవరైనా సరే ఆర్థికంగా నిలబడటం అంటే బలంగా నిలబడొచ్చు అనేది ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. మరి ఆ అలవాట్లను తూచా తప్పకుండా పాటిస్తే సంపన్నులుగా మారటం అనేది ఖాయం అని చెప్తున్నారు. బట్ ఇక్కడ కావాల్సిందల్లా డెడికేషన్ అనమాట. మరి తెలుసుకుందామా అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఈనాటి మీకు తెలుసాలో మాట్లాడుకుందాం ఆ విషయాలన్నీ. బిఫోర్ దట్ టాక్సీ వాలా చిత్రానికి సిద్ధ శ్రీరామ్ పాడినటువంటి కృష్ణకాంత్ గీతం వస్తుంది జేమ్స్ మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

మరి ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, సంపన్నులు మిడిల్ క్లాస్ వాళ్ళు అంటూ ప్రత్యేకంగా పుట్టరు. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్ అనమాట. కొన్ని రకాల అలవాట్లు చేసుకుంటే ఎవరైనా సరే ఫైనాన్షియల్గా డిసిప్లిన్ పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఏంటా అలవాట్లు అంటే, చాలామంది క్రమశిక్షణగా ఉండాల్సిన టైంలో టేక్ ఇట్ ఈజీ అన్నట్లుంటారు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారు, దీనివల్ల లాసెస్తో సఫర్ అవుతూ ఉంటారు. డబ్బు సంపాదించడం అంటే ఎంతసేపు పని చేయడం ఒక్కటే కాదు కదా, గెయినింగ్ నాలెడ్జ్, జ్ఞానం సంపాదించుకోవడం. ఇక్కడే చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారనమాట. ఎలాంటి శ్రమ లేకుండా డబ్బులైతే మాత్రం అంత ఈజీగా రావు కదా. ఈజీ మనీకి అలవాటు పడితే చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. సో రోజు కూడా ఏదో ఒక విషయంపై ఆలోచన, అవగాహన అనేది పెంచుకుంటూ ఉండాలి. అవేంటో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. ఇప్పుడైతే మీకోసం పడిపడి లేచే మనసు చిత్రానికి అర్మాన్ మాలిక్, సింధూరి విశాల్ పాడినటువంటి కృష్ణకాంత్ గీతం వస్తుంది విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా, ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి ఏదో ఒక విషయంపై అవగాహన ఆలోచన పెంచుకుంటూ ఉండాలి అన్నాను. అండ్ అలాగే గెయినింగ్ నాలెడ్జ్ అంటే జ్ఞానం సంపాదించుకోవడం కూడా ఇక్కడ ఇంపార్టెంటే. అంటే ఎలాంటి కొన్ని మిస్టేక్స్ చేయకుండా మనం ఎలా ఫ్యూచర్లో ముందుకెళ్ళాలి అండ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విషయం ఏంటంటేనండి, మీరు ఫలానా విధంగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారనుకోండి అండ్ ఆ విషయంలో మీకు పెద్దగా అవగాహన లేదు. మరి అప్పుడు దాని గురించి ఫస్ట్ తెలుసుకోవాలి కదా. తెలిసిన సోర్స్ల ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. నాట్ జస్ట్ ఇన్వెస్ట్మెంట్స్, మీరు నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలి అంటే రోజు కనీసం ఒక 20 మినిట్స్ అయినా సరే ఏదో ఒకటి చదవడం కోసం మీరు టైంనైతే కేటాయించాలి. దీనివల్ల లోక జ్ఞానం పెరుగుతుంది, ఆటోమేటిక్గా మీకు క్రమశిక్షణ అలవాటు అవుతుందన్నమాట. నన్నడిగితే మిగిలింది పొదుపు చేయడం కాదు, ఫస్ట్ పొదుపు చేసి ఆ తర్వాత మిగతాది ఖర్చు పెట్టుకోవాలి అంటాను. కొన్ని సందర్భాల్లో అయితే ఇదే కరెక్ట్ కదా. చాలామంది చేసే తప్పేంటంటే ఖర్చు పెడుతూ ఉంటారు కానీ దానికంటూ ఒక లెక్క మాత్రం పెట్టుకోరు. లైక్ ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి కదా, ఎక్కడంటే అక్కడ స్కాన్ చేసి పేమెంట్ చేస్తూ ఉంటాం. నవేడేస్ అంతా కూడా స్కానింగ్ ఉంది అండ్ పేమెంట్స్ కూడా ఆన్లైన్ చేసేస్తూ ఉన్నాం మొబైల్ తోటి. అసలు ఖర్చు పెడుతున్న ఫీలింగ్ కూడా కొన్నిసార్లు అయితే కలగ తెలుసా. ఎక్కడ ఎంత ఖర్చు పెడుతున్నా అనేది ఖచ్చితంగా ఒక ట్రాకింగ్ అయితే ఉండాలి. మనకంటూ సేవింగ్స్ ఉండాలన్నా, మన కలలు నెరవేర్చుకోవాలన్నా ఆ మాత్రం క్లారిటీ అయితే ఉండాలి కదా. సో మార్నింగ్ నుంచి మీరు ఈవినింగ్ వరకు ఖర్చు పెట్టేది, పేమెంట్స్ చేసేది ఇవంతా కూడా ఆ రోజు అయిపోయిన తర్వాత ఈవినింగ్కి ఒకసారి క్లారిటీ ఉండేలాగా నోట్ చేసుకుంటూ ఉండండి. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ గీత గోవిందం చిత్రానికి గోపీ సుందర్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది చిన్మయి శ్రీపాద పాడిన పాట. గోపి సుందర్ మ్యూజిక్ లో శ్రీమణి గీతం వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
3: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
4: అట్టా చెప్పు మరి.
3: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
5: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
3: మమ్మీ నేను
5: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

12:22 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. అయితే ఎక్కడ ఖర్చు పెడుతున్నామో తెలిస్తే ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అనే విషయం మనకు అర్థం అవుతుంది అనమాట. అంటే వేస్ట్ఫుల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, వాటిని మనం తగ్గించుకోవచ్చు. అదే అమౌంట్ని మనం ఇంకో రకంగా కూడా వాడుకోవచ్చు, లైక్ సేవింగ్స్ రూపంలో వాటిని డైవర్ట్ చేయొచ్చు కదా. అండ్ ఖర్చులను ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకుంటామో అప్పుడు ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది. ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్నమాట. ఎంతసేపు ఖర్చుల గురించి మాత్రమే కాదు, ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్ వీటి గురించి కూడా కాస్త కూస్త ఆలోచిస్తూ ఉండాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ బాగుంటాయి అనే దాని మీద అవగాహన ఉండాలన్నమాట. సో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకున్నా కూడా అవి గ్రాడ్యువల్గా పెరిగి ఏదో ఒక టైంకి మన చేతికి అంది వస్తాయి. ఈ విషయంలో చాలామంది ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి తప్పులు చేస్తూ ఉంటారు. అలా కాకుండా చిన్న పెట్టుబడులు పెట్టి వాటి నుంచి రిటర్న్స్ పొందే మార్గాన్ని చూసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఫైనాన్షియల్ సెక్యూరిటీ రావడమే కాకుండా మనపై మనకు నమ్మకం అనేది కలుగుతుంది. సో అది మ్యాటర్ అన్నమాట. మాట్లాడుకుందాం ఇంకా వరల్డ్ అనే విషయాలు. బిఫోర్ దట్ మీకోసం నేను భరత్ అని నేను చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ తర్వాత న్యూస్ ఉంటాయి, న్యూస్ తర్వాత మళ్ళీ మనం మీకు తెలిసిన వరల్డ్ అనే విషయాలు మాట్లాడుకుందాం. ఆండ్రియా పాడినటువంటి రామజోగ శాస్త్రి గీతం వస్తుంది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్డ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
2: సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలు ప్రదానం చేస్తారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఆహార ఉత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16వ సదస్సులో సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పిల్లల మనుగడ, ఎదుగుదల, పోషకాహారం, మెదడు అభివృద్ధికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహ్లే 3 సాల్ సంపూర్ణ దేఖ్వాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోంబేస్డ్ న్యూబార్న్ కేర్, హోంబేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజ ఆధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెషల్స్ పర్యటనలో భాగంగా 3వ రోజైన ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెషల్స్ రాజధాని విక్టోరియాలోని నవశక్తి వినాయకర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన ప్రవాస భారతీయులతో కూడా సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం పీస్ పార్క్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి నివాళులర్పిస్తారు. అంతకుముందు సెషల్స్ స్వాతంత్ర్యం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన మోదీ ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా నిలిచారు. గుజరాత్లో ప్రాతీయాకాంక్షలు, ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ ఈవేళ వడోదరలోని జీఎస్ఎఫ్సీ విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవియాలతో పాటు రాష్ట ప్రభుత్వంలో కీలక మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. 2 రోజుల సదస్సులో భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరిగే 2026 రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలను ప్రదానం చేస్తారు. సాయంత్రం 5

మన ధైర్య సాహసాలను కూడా అవి గుర్తిస్తాయి. ఈ నెల 8వ తేదీన రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొన్ని శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అందిన విరాళాల్లో ఆర్థిక అక్రమాలు జరిగినట్లుగా ఆరోపిస్తూ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత పిటిషన్పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఈవేళ నిరాకరించింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ షీల్ నాగూలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ఎందుకు అత్యవసరంగా విచారించాలో, దాని అవసరమేంటని ప్రశ్నించింది. అలాగే వేసవి సెలవుల అనంతరం కోర్టు తిరిగి ప్రారంభమైన తర్వాత పిటిషన్ను విచారణకు లిస్ట్ చేయాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. జన విశ్వాస్ నిబంధనల సవరణ చట్టం 2026 ద్వారా 2009 లీగల్ మెట్రాలజీ చట్టం కింద ప్రభుత్వం ఇంప్రూవ్మెంట్ నోటీస్ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ప్రకారం విధానపరమైన లేదా నియంత్రణపరమైన తప్పులు మొదటిసారి చేసిన వ్యాపార సంస్థలకు వారిపై శిక్షార్హమైన చర్యలు ప్రారంభించడానికి ముందే ఆ లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తారు. వినియోగదారుల రక్షణను కొనసాగిస్తూనే స్వచ్ఛంద నిబంధనల అమలును ప్రోత్సహించడం, అనవసరమైన కోర్టు కేసులు తగ్గించడం, నమ్మకమైన నియంత్రణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంపొందించడం ఈ సంస్కరణ ముఖ్య లక్ష్యమని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ సమగ్ర అభివృద్ధికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిరమైన వృద్ధిని చేకూరుస్తుందని ఆయన అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించే వారిగా ఎదగాలని ఆయన పర్భణిలోని వసంతరావు నాయక్ మరాఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ టెక్నాలజీ కాలేజీలో మాట్లాడుతూ చెప్పారు. అక్కడ కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని చిరాగ్ పాస్వాన్ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ను బలోపేతం చేయడానికి భారతీయ ఆహారోత్పత్తులు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని మంత్రి అన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మరింతగా అవలంబించాలని పాస్వాన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం ఒక్క భారతీయ ఆహారోత్పత్తి అయినా ప్రతి డైనింగ్ టేబుల్పై స్థానం సంపాదించుకునేలాగా మన దేశం గ్లోబల్ ఫుడ్ బాస్కెట్గా ఎదగాలని ఆయన అన్నారు. ఒడిశాలోని పూరీ తీర్థక్షేత్రంలో పవిత్రమైన దేవస్నాన జాతర ప్రారంభమైంది. శ్రీ జగన్నాథ ఆలయంలో సంప్రదాయ వైభవంతో జరుగుతుండటంతో ఈ ఉదయం లక్షలాది మంది భక్తులు పూరీ నగరానికి తరలివచ్చారు. వైదిక మంత్రోచ్చారణలు, శంఖనాదాలు, భక్తి సంగీతం నడుమ దేవతామూర్తులను ఊరేగింపుగా స్నానవేదిక వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఆలయంలోని పవిత్రమైన సువర్ణ బావి నుంచి తీసిన 108 కుండల సుగంధ జలాలతో స్వామివార్లకు పవిత్ర స్నానోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ వార్షికాచారం ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్రకు ఒక ముఖ్యమైన ముందస్తు ఘట్టంగా భావిస్తారు. జమ్మూకాశ్మీర్లో 3వ తేదీన ప్రారంభం కానున్న వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ యాత్ర అధికారికంగా ప్రారంభం కావడానికి ముందు భద్రతా ఏర్పాట్లు, కాన్వాయ్ల కదలికలు మొత్తం సన్నద్ధతను అంచనా వేయడానికి ఈరోజు పూర్తి స్థాయి డ్రై ట్రయల్ రన్ నిర్వహించినట్లు ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేశారు. వెనిజువేలాలో బుధవారం నాడు సంభవించిన 2 శక్తివంతమైన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1450 పెరిగిందని వెనిజువేలా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్స్ తెలియజేశారు. తీవ్రమైన 2 భూకంపాల తర్వాత వెనిజువేలాలో 430 తేలికపాటి నుంచి ఒక మోస్తరు ఆఫ్టర్ షాక్స్ నమోదైనట్లు కూడా ప్రభుత్వం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ఏంజలస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది. నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసింది. హ్యూస్టన్లో 4వ తేదీ నాడు జరిగే తదుపరి మ్యాచ్లో నెదర్లాండ్స్ లేదా మొరాకోతో తలపడుతుంది. 9వ తేదీన జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు

నాకౌట్ దశ ఆరంభం. లండన్లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో నిన్న జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్ రివర్స్ మ్యాచ్ నిర్ణీత సమయంలో 0-0 డ్రాగా ముగియడంతో పెనల్టీ షూటౌట్లో భారత్ 3-2 తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. హాకీ ప్రపంచకప్కు ముందు భారత్కు ఇదే చివరి ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్ మ్యాచ్ కావడం విశేషం. విశేషాలు మరొకసారి. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని ఆహార ఉత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి మళ్ళీ మనం కంటిన్యూ చేసేస్తున్నాం. అండ్ యాక్చువల్గా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి, అండ్ అలాగే ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం అనమాట. దీనికి సంబంధించిన ఇంకొక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 12 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్, మన కేంద్ర ప్రభుత్వం మనకి అద్భుతమైన విజయాలని అంటే అద్భుతమైన పథకాలను తెచ్చిపెట్టింది, ఎన్నో కార్యక్రమాలని రూపొందించింది కదా. సో దీనికి సంబంధించి ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత కూడా మనకి మనీ అందుతూ, అంటే పెన్షన్ లాగా పెన్షన్ అందుతూ హ్యాపీగా లైఫ్ గడపాలి అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటూ ఉంటారు కదా. మరి అలాంటి సీనియర్ సిటిజన్స్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మన కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అన్నమాట. ఈ స్కీమ్ ద్వారా సీనియర్ సిటిజన్స్లో ప్రతీ నెల దాదాపు 20,000 వరకు డబ్బు సంపాదించుకోవచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం నిన్ను కోరి చిత్రానికి కార్తీక్ చిన్మయి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది గోపి సుందర్ మ్యూజిక్లో. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12 hours 46 minutes 40 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఇతర పథకాలతో అంటే వాటితో పోలిస్తే ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో వడ్డీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మరి ఈ పథకం కింద ప్రస్తుతం 8.2% వడ్డీ ఇస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ప్రభుత్వ అధిక ఆధారిత అంటే ప్రభుత్వ ఆధారిత పథకం కాబట్టి సేఫ్టీ విషయంలో అసలు మనం భయపడాల్సిన పనే లేదు. సో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్లో చేరాలి అంటే సమీప పోస్ట్ ఆఫీస్ లేదంటే బ్యాంక్ని సంప్రదించాలి. ఇక్కడ మనం ఈ అకౌంట్ ఓపెన్ చేయాలన్నమాట. అకౌంట్ ఓపెన్ చేసి డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అర్హులన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన వాళ్ళైతే గనక 55 ఏళ్లకే ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. ఇండియన్ డిఫెన్స్ సర్వీస్లో పనిచేసి పదవీ విరమణ పొందిన వాళ్ళైతే గనక 50 ఏళ్లకే ఈ పథకంలో చేరొచ్చు. అర్థమైంది కదా? అయితే భారతీయులు మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. ఎన్ఆర్ఐలకు అవకాశం లేదు. అయితే కనీస పెట్టుబడి 1000 రూపాయల నుంచి కూడా ఈ పథకంలో స్టార్ట్ చేయొచ్చు అనమాట. మాక్సిమం 30 లక్షల వరకు పొదుపు చేయొచ్చు. ఒక్కొక్కళ్ళు ఎన్ని ఖాతాలైనా తెరవచ్చు, కానీ అన్నింటిలో కలిపి గరిష్టం అంటే మాక్సిమం పెట్టుబడి వచ్చేటప్పటికి 30 లక్షలకి మించకూడదు. 5 ఏళ్ల వరకు ఈ పథకాన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. 5 సంవత్సరాల కాలపరిమితి పూర్తయిన తర్వాత ఇంకొక 3 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మెచ్యూరిటీ తర్వాత ఖాతాదారు తమ మొత్తం సొమ్మును ఉపసంహరించుకోవడానికి అంటే విత్డ్రాయల్ చేసుకోవడానికి మొత్తం తీసుకోవాలి అంటే గనక విత్డ్రాయల్ ఫామ్తో పాటు పాస్బుక్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈ పథకంలో వడ్డీ నెలకు ఒకసారి కాకుండా 3 మంత్స్కి ఒకసారి ఇస్తారు. అండ్ తక్కువ డబ్బు డిపాజిట్ చేసిన వాళ్ళకంటే కూడా ఎక్కువ డబ్బు డిపాజిట్ చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా అంటే 10,000 డిపాజిట్ చేస్తే 3 నెలలకి 205 రూపాయలు అంటే సంవత్సరానికి 820 రూపాయలు కదా, ఇలా వడ్డీ వస్తుంది. అంటే 5 ఏళ్లలో ఈ 10,000 పెట్టుబడికి ఎక్స్ట్రా 4,100 మనకు వస్తుంది అనమాట. అండ్ అలాగే 30 లక్షలు పొదుపు చేస్తే అంటే ఎక్కువ అమౌంట్ పొదుపు చేస్తే ఏంటంటే 3 నెలలకు ఒకసారి దాదాపు 60,000 ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే నెలకు 20,000 సంపాదించవచ్చు అనమాట. దీని ప్రకారం 5 ఏళ్లలో కేవలం వడ్డీ రూపంలోనే దాదాపు 12 లక్షల దాకా ఆదాయాన్ని పొందొచ్చు కదా. సో మరి ఇలా స్మార్ట్గా ఆలోచించి చక్కగా ఫ్యూచర్ని హ్యాపీగా ఉండాలి అంటే ఇలాంటి ప్రభుత్వ పథకాలతోటి మనం సేఫ్గా ఉండొచ్చు అనమాట. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో ఇలా మనం పొదుపు చేసుకుంటే అంటే ఆ ఏజ్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో అది మ్యాటర్ అయితే 12 hours 49 minutes 55 seconds లో ఉంది వీబీ క్లాక్. మరి మీకు తెలుసా ప్రోగ్రాంలో లైట్ రైట్ నౌ మీకోసం వినయ విధేయ రామ ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అండ్ రెనైనా రెడ్డి పాడినటువంటి శ్రీమణి గీతం ప్లే చేస్తున్నాను డిఎస్పీ మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రభావతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. పెట్టుబడుల గ్రౌండింగ్పై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రతి 15 రోజులకొకసారి ఆయా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షిస్తున్నామని చెప్పుకొచ్చారు. సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్తే చియాంగ్తో మంత్రి లోకేష్ ఈరోజు భేటీ అయ్యారు. పొగాకు వేలం కేంద్రాల్లో లో బిడుకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లిలో పొగాకు వేలం కేంద్రాన్ని మంత్రి ఈరోజు సందర్శించి వేలం నిర్వహణ తీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎరువులు విత్తనాలపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామిని ఈరోజు మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి రైతు ఏపీఏఐఎంఎస్ 2.0 పంట నమోదు చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి చెప్పారు. భీమవరంలో అధికారులతో కలెక్టర్ నాగరాణి ఈరోజు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ దిశగా తీసుకువెళ్తూ రైతులకు వేగవంతమైన పారదర్శకమైన సేవలు అందించేందుకు ఏపీఏఐఎంఎస్ 2.0 అమలు చేస్తోందని అన్నారు. మానవాళికి ఆకలి తీర్చే చల్లని తల్లి భూమాత అని, వ్యవసాయ పనులు ప్రారంభం రోజు భూమాతను పూజించే సంస్కృతి సాంప్రదాయం అనాది నుండి మనకు వస్తున్నాయని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. జిల్లాలోని లావేరు మండల కేంద్రంలో ఏరువాక పూర్ణిమ కార్యక్రమాన్ని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, హెచ్ఎల్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావులతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. నోవోటల్ హోటల్లో జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి రాష్టపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు అన్నారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో శాప్ నిధులతో నూతనంగా నిర్మించిన బాక్సింగ్ అకాడమీ శిక్షణా కేంద్రంను శాప్ చైర్మన్ ఈరోజు ప్రారంభించారు. ఏపీఈఏపీ సెట్ 2026 ఫలితాలు రేపు విడుదల కానున్నాయని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో వీటిని విడుదల చేస్తారని ఈఏపీ సెట్ చైర్మన్ సిఆర్కే ప్రసాద్ నిన్న తెలిపారు. ఈరోజు కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. వివిధ భారత ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

అలా వైకుంఠపురంలో ఇజిత్ నుంచి అనురాగ్ కుల్కర్ణి మంగ్లి పాడినటువంటి శ్యామ్ కాసర్ల గీతం విన్నారు. తమన్ మ్యూజిక్ లో 1 hour 6 minutes 52 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. సో మరి ధీరా ప్రోగ్రాంలోకి వచ్చేసాం కదా. ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో బాధపడుతున్నారు. అంటే సడన్గా బరువు పెరగటం, బరువు తగ్గటం, మంత్లీ ప్రాబ్లమ్స్ కానీ, థైరాయిడ్, అలసట, ఇలాంటి శారీరక మార్పులకు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్యలకు చెక్ పట్టొచ్చని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. బిఫోర్ దట్ నేను ఒక సూపర్ హిట్ సాంగ్ వేస్తున్నాను, మొండి మొగుడు పెంకి పెళ్ళం. ఈ చిత్రం నుంచి విజయశాంతి గారు ఈ పాటలో అసలు జీవించేశారని చెప్పాలన్నమాట. ఎస్పీ శైలజ్ గారు అద్భుతంగా పాడారు ఈ పాటని. సాహితీ గీతం ఇది కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సో కొన్ని పాటలు ఎంత మీనింగ్ఫుల్గా ఉంటాయో కదా, ఎంత ఓల్డ్ సాంగ్స్ అయినా కూడా వాటిలో అర్థం ఎంత మంచి అర్థం దాగుంటుందో అనమాట. సో అది మ్యాటర్ అయితే మరి 1 hour 12 minutes 1 second లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రాంలో ఉన్నాం. మరి మహిళల్లో ఈ పింపుల్స్ కానీ మంత్లీ పీరియడ్స్ కానీ అంటే ఆ టైంలో ఎక్కువ బ్లడ్ పోవడం ఇలాంటివి ఉంటాయి కదా, మరి ఈ హార్మోన్ల అసమతుల్యత వల్లే ఇలా జరుగుతుందన్నమాట. కాబట్టి టీనేజ్ నుంచే ఆహారపు అలవాట్లు అనేవి హెల్దీగా ఉండాలి, మనం తీసుకునే ఆహారం అనేది ఆరోగ్యకరంగా ఉండాలన్నమాట. హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి అండ్ అలాగే జంక్ ఫుడ్కి దూరంగా ఉంటూ బరువును అదుపులో ఉంచుకుంటే మ్యాక్సిమం ఇలాంటి ప్రాబ్లమ్స్ రావనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. అలాగే రోజువారీ ఆహారంలో చక్కెరను తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు, మాంసం, గుడ్లు, డ్రై ఫ్రూట్స్, పాలకూర మొలకలు తీసుకుంటూ ఉండాలన్నమాట. ముఖ్యంగా నిద్ర కూడా సరిపడా ఉండేలాగా చూసుకోవాలి. 7 to 8 hours నిద్రపోతేనే ఈ హార్మోన్లు సరిగా పనిచేస్తాయట. మరి ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్లు పెరగటం తగ్గటం జరుగుతూ ఉంటుంది కదా, బిడ్డ ఎదుగుదలకు ప్రోటీన్లు, కాల్షియము ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ అలాగే పోషకాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే హార్మోన్ల అసమతుల్యతను అదుపులో ఉంచుకోవచ్చు. మరి మహిళలకు ఈ పోషకాలు అనేవి చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఒక ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. అడవి దొంగ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: స్టూడియోలో సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో రేపు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు వేలం కేంద్రాల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటిరావు కుమార్. ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన వెబ్సైట్ ఫలితాలను రేపు విడుదల చేయనున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. వార్తల వివరాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి రాష్టపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. రాష్టపతి విశాఖ పర్యటన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి జులై 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు విమానాశ్రయం నుంచి నోవాటెల్ హోటల్ వరకు మార్గానికి ఇరువైపులా 2 కిలోమీటర్ల పరిధిని తాత్కాలిక రెడ్ జోన్గా ప్రకటించినట్టు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ప్రతాప్ బాగ్జీ తెలిపారు. ఈ ప్రాంతంలో డ్రోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని, నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల సాంప్రదాయ పండుగ ఏరువాక పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందని, ఇందులో భాగంగానే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు జమ చేసి వారికి అండగా నిలిచామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా తలెత్తే ఇబ్బందులను రైతులు అధిగమించాలని కోరుకుంటున్నట్టు, ప్రభుత్వ సూచనలు సలహాలు పాటిస్తూ రైతన్నలు సాగుతో సిరులు పండించాలని ఆకాంక్షిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు తన సందేశంలో పేర్కొన్నారు. ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధం చాటి చెప్పేది ఏర్వాక పుణ్యమేని, నేల తల్లికి ప్రణమిల్లి కొత్త సాగుకు శ్రీకారం చుడడం ఆనవాయితీ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. ఏరువాక కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా లాంఫారంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్టంలో ఎక్కడా విత్తనాలు ఎరువుల కొరత లేదని, ప్రత్యేక యాప్ ద్వారా 20 రోజుల్లో 15,47,951 ఎరువుల బస్తాలు పంపిణీ చేశామని చెప్పారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం అచ్చెన్నాయుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట వ్యాప్తంగా జులై 1వ తేదీ నుంచి 62,19,648 మంది లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం 2,711 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా మంజూరైన 7,792 మంది వితంతు పింఛన్ లబ్దిదారులకు పింఛన్లు అందించేందుకు అదనంగా 3,12,00,000 రూపాయలు విడుదల చేసినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం మొత్తం 68,598 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. సమాజ హితం, ప్రజా చైతన్యం కోసం పాత్రికేయులు నిస్వార్థంగా పనిచేయాలని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ విలేకరుల పునశ్చరణ శిక్షణా తరగతుల 2వ రోజు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ విలేకరులు నిరంతరం తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని ప్రజలకు నాణ్యమైన సమాచారాన్ని అందించాలన్నారు. ప్రతిరోజు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాత్రికేయులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని మంత్రి సూచించారు. రాష్టంలో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు విడుదల చేస్తారని ఎప్సెట్ చైర్మన్ జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. May 12 నుంచి 20 వరకు నిర్వహించిన పరీక్షలకు 3,29,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం 1 జూన్ నాటికి ఫలితాలు వెలువడవలసి ఉండగా ఇంటర్మీడియట్ ఫలితాలు, సిబిఎస్ఈ 25 ఫలితాలు వెలువడడంతో ఆలస్యమైందని పేర్కొన్నారు. రేపు ఎప్సెట్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పొగాకు వేలం కేంద్రాల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లిలో ఉన్న పొగాకు వేలం కేంద్రాన్ని మంత్రి ఈరోజు సందర్శించి వేలం ప్రక్రియను పరిశీలించారు. వేలం నిర్వహణ తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. పొగాకు రైతుల ఇబ్బందులపై పొగాకు కొనుగోలు కంపెనీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారని మంత్రి చెప్పారు. ప్రతి కంపెనీ వేలం ప్రక్రియలో పాల్గొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా వివరిస్తూ
1: ప్లాట్ఫామ్ లో తక్కువ మంది పాల్గొన్నారు వ్యాపారస్తులు. వాళ్ళు కూడా 29 మంది ఉన్నారంట. వాళ్ళు 9 నుంచి 10 మంది పాల్గొన్నారు. నెక్స్ట్ నోటీస్ ఇస్తా ఉన్నారు ఈడీ గారు. ప్రతి వ్యాపారస్తుడు కూడా పాల్గొనాల్సిందే. ప్రతి వారం 10 మిలియన్ కొనుగోలు చేయాలంట. దాని ప్రకారం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చెప్పి పదే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. కేంద్ర మంత్రితో కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా పొగాకు రైతులు లాస్ట్ చివరి కేజీ కొనిన దాకా ఈ ప్రభుత్వం ఆ పొగాకు రైతులకు అందదు.
0: రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ రవినాయుడు చెప్పారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో శాప్ నిధులతో నూతనంగా నిర్మించిన బాక్సింగ్ అకాడమీ శిక్షణా కేంద్రాన్ని రవినాయుడు ఈరోజు ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో బాక్సింగ్ అకాడమీని నిర్మించామని రవినాయుడు వివరిస్తూ
2: ఈ రోజు ఒలింపిక్ స్టాండర్డ్స్ తో బాక్సింగ్ రింక్ ను తిరుపతిలో క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. ఈ ఒలింపిక్స్ స్థాయికి వెళ్లాలనేదే మా ఆలోచన. ఇక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఇది విద్యా నిలయం. వేలాది మంది విద్యార్థులు క్రీడాకారులు బాక్సింగ్ లో రాణించాలనే తపన ఉంది. ఒలింపిక్స్ లో ఏదైతే బాక్సింగ్ రింక్ వాడతారో ఆ రింక్ ను చైనా నుంచి తెప్పించి ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి క్రీడాకారులకు అది అందుబాటులోకి వస్తుంది.
0: నిర్ణయాల కోసం సమాచారాన్ని ఉపయోగించడం అనే ఇతివృత్తంతో జాతీయ గణాంక దినోత్సవాన్ని ఈ రోజు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. ప్రముఖ ఆర్థికవేత్త ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జూన్ 29వ తేదీన దేశవ్యాప్తంగా అధికారికంగా జాతీయ గణాంక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో గణాంకాల ప్రాధాన్యం పట్ల సాధారణ ప్రజలకు అవగాహన కలిగించడంతో పాటు జాతీయ అభివృద్ది ప్రణాళికల్లో గణాంకాల ఆవశ్యకతను తెలియజేసే విధంగా జాతీయ గణాంక దినోత్సవాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో సేకరిస్తున్న ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను ఖచ్చితత్వంతో వేగంగా పూర్తి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషక్తి కిషోర్ సంబంధిత అధికారులు ఆదేశించారు. ఓటర్ల వివరాల నమోదులు ఎలాంటి పొరపాట్లకు తావలేకుండా ప్రతి ఫారాన్ని నిశితంగా పరిశీలించి డిజిటలైజ్ చేయాలని సూచించారు. హెల్ప్ డెస్క్ల ద్వారా ఓటర్లకు నాణ్యమైన సేవలను అందించాలని, వారి సందేహాలను నివృత్తి చేసి సహకరించాలని ఆదేశించారు. ఆయన నిన్న విశాఖపట్నంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు, ఇతర అధికారులకు ఎదురవుతున్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. గడువులోగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని 100% పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్య మహారాష్ట్ర వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి జీలక్ష్మి చెప్పారు. ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా విస్తరించిన ద్రోణి బలహీనపడిందని, దీని ఫలితంగా ఈరోజు రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వివరిస్తూ
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: రాష్ట ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆధునీకరిస్తూ రైతులకు పారదర్శకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాణి చెప్పారు. భీమవరంలో ఈరోజు ఆమె అధికారులతో మాట్లాడుతూ రైతులు సాగు చేసిన పంటల వివరాలను ప్రభుత్వం రూపొందించిన APAIMS2 పోర్టల్లో నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల అమలు, ఇన్పుట్ సబ్సిడీలు, పంటల వివరాల ధృవీకరణ, పంటల కొనుగోలు, పంటలకు సంబంధించిన ఇతర సేవలను సులభంగా పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నంలో రేపు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కుటుంబ ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు వేలం కేంద్రాల్లో ఒకతవలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎఫ్సెట్ ఫలితాలను రేపు విడుదల చేయనున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: विंटनारो विविध भारती FM 101.3।
4: సో మహిళలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పోషకాహారం, వీటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన జీవక్రియలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరాటకంగా జరగాలి అంటే ఈ నీరసం అనేది, అనారోగ్యం అనేవి మన దరిదాపుల్లో కూడా రాకుండా ఉండాలి అంటే తగినన్ని పోషకాలు మన శరీరానికి అందించడం అనేది చాలా ముఖ్యం కదా. మరి మగవాళ్లతో పోలిస్తే మహిళలకు వీటి అవసరం ఎక్కువగా ఉంటుందనేది ఎక్స్పర్ట్స్ మాట. మెగ్నీషియం హార్ట్ని హెల్దీగా ఉంచుతుంది, భావోద్వేగాల్ని అదుపులో ఉంచుతుంది. ఈ మంత్లీ పెయిన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా తగ్గిస్తుందన్నమాట. సో తగినంత మెగ్నీషియం మన శరీరానికి అందాలి అంటే అరటి పండ్లు, అవకాడో, పాలకూర, బాదం, జీడిపప్పు, సోయా, గుమ్మడి గింజలు, సబ్జా గింజలు ఇవి తింటూ ఉండాలన్నమాట. అండ్ అలాగే ఎముకల పటుత్వానికి కాల్షియం కావాలి. గుండె నాడులు, కండరాల పనితీరుకు కాల్షియం అనేది బాగా హెల్ప్ చేస్తుంది. దీనికోసం పాలు, పాల ఉత్పత్తులు, నువ్వులు తీసుకుంటూ ఉండాలి.

మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడినటువంటి భువనచంద్ర గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

సుబైత్ సాంగ్ విన్న తర్వాత 1 hour 38 minutes 10 seconds లో ఉంది. వివిక్ లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా. ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి మన బ్రెయిన్ కండరాలు ఇమ్యూనిటీ కోసం విటమిన్ డి అనేది బాగా అవసరం కదా. మరి దీనికోసం గుడ్లు, చేపలు, జున్ను, సోయా, నారింజ రసం తీసుకుంటూ ఉండాలి. అండ్ శరీరానికి ఆక్సిజన్ చక్కగా అందాలి అంటే ఐరన్ కావాలి. రోగ నిరోధక శక్తికి, కండరాల పనితీరును మెరుగుపరచడానికి ఐరన్ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. అందుకోసం ఆకుకూరలు, మాంసాహారం ఇవన్నీ కూడా మనం రోజువారీ ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. ఇక మరీ ముఖ్యంగా స్కిన్, హెయిర్, నెయిల్స్ ఇవన్నీ కూడా హెల్దీగా ఉండాలి అంటే బయోటిన్ కూడా కావాలి కదా. మరి గుండె పనితీరు సక్రమంగా సాగాలన్నా, మెటబాలిజం సమర్థంగా ఉండాలన్నా బయోటిన్ ఎక్కువగా ఉండేటువంటి గుడ్లు, చిక్కుళ్ళు, చిలకడదుంపలు, మష్రూమ్స్, నట్స్, సీడ్స్ ఇవి తింటూ ఉండాలన్నమాట. అండ్ మెదడు పనితీరు సక్రమంగా సాగడానికి B12 అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నాడీ వ్యవస్థ మెరుగ్గా ఉండాలన్నా, రక్త కణాల సంఖ్య పెరిగి శరీరానికి శక్తి రావాలి అంటే ఈ B12 దొరికేటువంటి మాంసాహారం,

పాల ఉత్పత్తులు ఇవన్నీ కూడా సరిపడా తీసుకుంటూ ఉండాలి. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు ఓన్లీ నాన్ వెజ్లోనూ ఈ డైటరీలో మాత్రమే బీ12 ఉంటుంది అని, వెజిటేరియన్స్ ఇబ్బంది పడతారనమాట. బట్ దానికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీతో మాట్లాడతాను. సో వెజిటేరియన్స్ ఏమేం తినొచ్చు, ఎలా బీ12ని పొందొచ్చు అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఒక ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, సీతాకోక చిలుక. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడినటువంటి వేటూరి సుందర రామూర్తి గీతం వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా, 1 hour 44 minutes 36 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరాలో ఉన్నాం. అయితే మనం బీ12 గురించి చెప్తాను అని చెప్పాను కదా, మన బాడీ విటమిన్ బీ12ను సొంతంగా తయారు చేసుకోలేదు. ఫుడ్ ఐటమ్స్ నుంచి, అంటే మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్ నుంచి మన శరీరానికి ఈ విటమిన్ అందుతుందన్నమాట. అయితే బీ12 పాల ఉత్పత్తుల్లో, ఈ మాంసంలో ఎక్కువగా ఉంటుందని, వెజ్ ఫుడ్ నుంచి పెద్దగా, అంటే వెజిటేరియన్ ఐటమ్స్ నుంచి పెద్దగా లభించదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కొంతవరకు నిజమే కానీ పూర్తిగా కాదు. కొన్ని శాకాహార పదార్థాల్లో కూడా ఈ విటమిన్ బీ12 అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. లైక్ బీట్రూట్ ఉంది కదా, ఈ బీట్రూట్ని మనం పోషకాల స్టోర్ హౌస్ అని చెప్పొచ్చు. ఇందులో విటమిన్ బీ6 కానీ, విటమిన్ సి కానీ, ఫోలిక్ యాసిడ్ కానీ, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, డైటరీ ఫైబర్, గ్లూటామైన్, అమైనో యాసిడ్స్, న్యూట్రియంట్స్, ఇలా ఎన్ని చెప్పుకోవచ్చండి, బోలెడన్ ఉన్నాయన్నమాట. దీంతోపాటు విటమిన్ బీ12 కూడా అధికంగా ఉంటుందన్నమాట. వెజిటేబుల్స్, అంటే వెజిటేరియన్స్ తినేవాళ్ళు ఏంటి అంటే దీన్ని సలాడ్స్ రూపంలో కానీ జ్యూస్ లాగా కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, గుమ్మడికాయ ఫ్యామిలీకి చెందినటువంటి వెజిటబుల్ గురించి మనం ఒకటి చెప్పుకోవాలి, బటర్ నట్ స్క్వాష్ అండి. ఇది మన దేశంలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. దీన్నే ఫ్రూట్గా కానీ కూరగాయగా కానీ తీసుకుంటూ ఉంటారనమాట. దీనిలో మినరల్స్, ఫైబర్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అండ్ విటమిన్ బీ12 ఎక్కువ మోతాదులో ఉంటుంది. బీ12 డెఫిషియన్సీతో బాధపడేటువంటి వాళ్ళు డైలీ డైట్లో ఇది యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనం రెగ్యులర్గా తీసుకునే కొన్ని వెజిటబుల్స్ ఎలా అంటే, పొటాటో కానీ, బ్లూబెర్రీస్ కానీ, ఆరెంజ్ కానీ, యాపిల్, ఈ ఫ్రూట్స్లో కూడా మనకి బీ12 దొరుకుతుంది. అండ్ మష్రూమ్లో కూడా బీ12 అనేది ఉంటుందన్నమాట. అండ్ కొంతమంది బీ12ని నాన్ వెజ్ అన్నట్టుగా అనుకుంటారు, కానీ చాలా వరకు మనకి స్టడీస్ కూడా ఏంటంటే మష్రూమ్ని వెజిటేరియన్గానే చెప్తున్నాయి. సో ఇలాంటి ఐటమ్స్ లైక్ ఇలా రోజువారీ డైట్లో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ రోజు మనకి ఏదో ఒక ఐటెం లోపలికి వెళ్ళేలాగా కనుక చేసుకోగలిగితే పోషకాహార లోపం లేకుండా మన శరీరానికి కావాల్సిన పోషకాహారాన్ని అందించుకొని హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చు. అది మ్యాటర్. ఇది ఈనాటి ధీరా. ఎప్పుడైతే మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, ఉన్ని మీనన్ సుజాత అద్భుతంగా పాడినటువంటి శివ గణేష్ గీతం ఇది, ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్లో, చెప్పవే చిరుగాలి చిత్రం నుంచి. వింటూ స్టే ట్యూన్డ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాల.
1: లైఫ్ అంటే మినిమం ఎట్ట ఉండాలా?

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఆ, ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: అఫ్కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా.
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

మరి జో అడిగే ప్రశ్నలకి అంతే సరదాగా, మరి ముఖ్యంగా పాజిటివ్ గా ఆన్సర్ చేయాలి అంటే 8662488114 ఈ నంబర్ కి మీ పేరుని ఆన్సర్ ని పంపించవచ్చు. అండ్ మనం ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూసే ముందు మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారు ఏంటి అనేది ఒక్కసారి చూసేద్దాం. నాని మిరియాలు కూడా నుండి మెసేజ్ చేశారు, పొదుపు చేసి ఖర్చు పెట్టడం గురించి బాగా చెప్పారు. అందరికీ ఇది నచ్చదు, బట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి ఫస్ట్, తర్వాత ఎంతైనా సంపాదించుకోవచ్చు అంటున్నారు. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, ఎప్పుడు ఎక్కడ ఎవరికి అంటూ మెసేజ్ చేశారు. ఇన్కమ్ ఎలాంటి ఇన్కమ్, చాలా పెద్ద మెసేజ్, నేను తర్వాత చదువుతాను. రమణమూర్తి గారు శ్రీకాకుళం నుండి, సో గుడ్ ఆఫ్ యూ అంటూ మెసేజ్ పెట్టారనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, అక్టోబర్ 3 నెల్లూరు జిల్లా అంటూ, అంటే ఎక్కడి నుంచో వచ్చింది, మస్తాన్ భాష గారు. కామర్తి శంకర్ రాజుల నుండి హాయ్, హాయ్ జ్యోతి గారు అంటూ గడ్డం వెంకయ్య బంగారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. సందడి సందడి కార్యక్రమానికి స్వాగతం జ్యోతి గారు అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకడు. వివిధ భారతి విజయవాడ కేంద్రానికి నమస్కారం అంటూ గుడ్ ఆఫ్టర్నూన్, సందడి సందడికి స్వాగతం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే యాకూబ్ బాషా నూర్జహాన్ కొత్తగూడెం నుండి, అండ్ పెడని జోగానందర కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు. ఎలా ఉన్నారు అంటూ, నేనైతే చాలా బాగున్నానండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమా గురించి మీరు చెప్పిన విశేషాలు చాలా బాగున్నాయి, మరొకసారి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది మేడం. 3 గంటల సినిమా 1 గంటలో క్లుప్తంగా చెప్పాలంటే జ్యోతి గారే చెప్పాలి అంటూ, ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా కబుర్లు అదిరింది మేడం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే సందడి సందడి ప్రోగ్రామ్కి పాజిటివ్గా సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నామంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, వెనలవల్లి తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ మెసేజ్ చేశారు. కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి, అండ్ నెక్స్ట్ మధుకర్ మండూరు మధుకర్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి మెసేజ్ చేశారు. సో అది మ్యాటర్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ రెడీగా ఉంది మీకోసం, అండ్ సినిమాకి సంబంధించిన ప్రశ్న, అండ్ వింటూనే ఉండండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభార్తి ఎఫ్ఎం
2: 101.3.

మినిట్స్లో ఉంది, అలా అలా అంటే వెయిట్ చేయించాను కదా ప్రశ్న కోసం, అలాంటి పరిస్థితులు అనమాట. సో ఎనీవే, ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇచ్చేస్తాను ఏంటి అనేది, రెడీగా ఉండండి. సినిమాకి సంబంధించిన ప్రశ్న, సినిమా డైలాగ్ ఒక హీరో ఇంకొక యాక్టర్తో చెప్తారు, అంటే వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ. ఇది ఏ మూవీ, ఎవరు అనేది నాకు గెస్ చేసి చెప్పండి. నీ బ్రెయిన్ బెజవాడలో, లివర్ లింగంపల్లిలో ఉండాలనుకుంటానే అని హీరో అంటే, అప్పుడు ఆయన అంటారు మాటకి మాట, ఏ మిస్టర్, అందం విషయంలో నువ్వు నేను ఒకటే కావచ్చు, బ్రెయిన్ విషయంలో నీకు నాకు చాలా తేడా ఉంది. నీ బ్రెయిన్లో ఒకటే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్, నా బ్రెయిన్లో 4 సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసా అంటాడు. ఇంతకీ ఎవరు, ఎక్కడ, ఏంటా సినిమా, గెస్ చేస్తారు కదా. సో చాలా బాగుంటుంది ఈ సినిమాలో, కామెడీ అంతా కూడా ఒక రేంజ్లో ఉంటుందన్నమాట. అండ్ హీరోయిన్కి ఆయనకి మాట్లాడుకునే డైలాగ్స్ ఉంటాయి అసలు. అవును డార్లింగ్, ఏ డార్లింగ్ అనగానే డంగ్ అయిపోయావేంటి అంటాడు. సో క్లూ కూడా ఇచ్చేసాను, గెస్ చేయండి. గెస్ చేసి ఏంటా సినిమా, ఎవరా హీరో అండ్ ఆ కమీడియన్, అసలు మామూలు హ్యాండ్సమ్ కాదు కమీడియన్ అయినా ఆయన, ఎవరు గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మీరు అలా మెసేజ్ చేస్తూ ఉండండి. మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను ఆ చిత్రానికి. కార్తీక్ సుమంగళి పాడినటువంటి సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గీతం, డిఎస్పీ మ్యూజిక్లో ఎంజాయ్ లిజనింగ్.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నీ బ్రెయిన్ బెజవాడలో లివర్ లింగంపల్లిలో ఉండాలనుకుంటానే అంటే అప్పుడు ఆయన చెప్తారనమాట, మాటకి మాట

కౌంటర్కి కౌంటర్ అని చెప్పి నేను చాలా డేంజరస్ తెలుసా అని అడిగితే, అండ్ ఇంకొకటి ఏంటంటే హీరోదా చెప్తారనమాట, అందం విషయంలో నువ్వు నేను ఒకటే కావచ్చు, బ్రెయిన్ విషయంలో నీకు నాకు చాలా తేడా ఉంది, నీ బ్రెయిన్లో ఒకటే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్, 4 సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసా అంటాడు అనమాట. సో అది మ్యాటర్, ఇంతకీ ఎవరెవరు రైట్ ఆన్సర్స్ పంపించారు ఏంటి చూద్దాం. అండ్ నేను క్లూ కూడా ఇచ్చాను, డార్లింగ్ అనగానే డంగ్ అయిపోయావేంటి, వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఐశ్వర్య అభిషేక్ అని చెప్తే అప్పుడు అంటారు అనమాట, ఇంతకీ మీలో ఐశ్వర్య ఎవరు అభిషేక్ ఎవరు అంటారు, ఏంటి జోక అని చెప్పి అంటుంది. చాలా చాలా బాగుంటుంది కామెడీ అంతా కూడా ఈ సినిమాలో. అండ్ చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. పడిన జోగనేంద్ర కాలనీ అప్పుల రోజు, సర్కారీ వారి పాట కాదు కదా, అది రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే వై వెంకటరెడ్డి గారు, మీరు కూడా రాంగ్ ఆన్సర్, ఆ మూవీ కాదు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మంగళగిరి నుండి మా దామర్ల చినిమస్తాన్ రావు, దామర్ల పెదమస్తాన్ రావు మెసేజ్ చేశారు. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందడి సందడి. గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి, అండ్ స్వాగతం టు సందడి సందడి మేడం అంటూ నరసింహారావు, ధనలక్ష్మి దేవరగట్ల కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్స్ లేవు. సులోచన కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు వితౌట్ ఆన్సర్. అండ్ ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి కేదార్ వీరేష్ రాజౌలి మండలం నుండి పంపించారు, సూపర్. అండ్ శాంతినగర్ నుండి ఓకే ఒక్కడు, అది కాదు కదా. అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి జల్సా అంటున్నారు, కాదు. అండ్ సెకండ్ రైట్ ఆన్సర్ మనకి శుభ మధ్యాహ్నం జ్యోతి గారు అంటూ సోదరులందరికీ ఏరువాక పున్నమి శుభాకాంక్షలు అంటూ, కొడుమూరు నుండి నాగేళ్ల విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ్ రఘుపతి ఈశ్వరమ్మ మెసేజ్ చేశారు, సెకండ్ రైట్ ఆన్సర్. సో రెండు, ఇద్దరు రైట్ ఆన్సర్స్ పంపించారు మనకి. అండ్ హాయ్ ఫ్రెండ్స్ అంటూ కానూరు నుండి అంజుబాబు, దివ్య, ప్రణీత, హస్రీత, బుజ్జిగాడు కూడా కాదు కదా, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు, యాక్టర్ని అయితే మీరు కరెక్ట్గానే గెస్ చేశారు, మూవీ పేరు చెప్పలేదు. అండ్ థర్డ్ రైట్ ఆన్సర్ మనకి శ్రీగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి పంపించారు. అండ్ వివి రెడ్డి, యాక్టర్ కరెక్టేనండి బట్ ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ అయితే కాదు అది. కనకారావు పెడన్ నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ గాంధీ తిరుపతి నుండి పంపించారు. అండ్ కమతం వీరమ్మ వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నరేష్ ఫ్రమ్ గార్ల దిన్నె మెసేజ్ చేశారు. ఇంకా ఎవరున్నారు చూద్దాం, ఇది కూడా కాదు కదా, ఓకే రైట్ ఆన్సర్ నరేష్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ వైష్ణవి చెన్నై నుండి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే హీరోయిస్ అంటూ కమిడియన్, మై నేమ్ ఈజ్ దారిపినేని సాయికృష్ణ, ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి మెసేజ్ చేశారు, అండ్ ఆన్సర్ లేదు. కర్నూలు ముజఫర్నగర్ నుండి రామకార్తిక వెనెలవల్లి కూడా రాంగ్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రాంగ్ ఆన్సర్. అందరూ ప్రభాస్ మూవీ అనుకుంటున్నారు, అంటే డార్లింగ్ అనగానే డంగ్ అయిపోయావేంటి అనగానే ప్రభాస్ మూవీకి వెళ్ళిపోయారు, కాదు అనుష్క ఆయన్ని అంటుందన్నమాట హాయ్ డార్లింగ్ అని చెప్పి అన్నప్పుడు ఆవిడ అతను అంటే ఏంటి డార్లింగ్ అంటే ఏంటి డార్లింగ్ అంటే డంగ్ అయిపోయావు అంటాడు. సో అంత హ్యాండ్సమ్ హీరోతోటి ఆయన ఈక్వల్గా కంపేర్ చేసుకుంటారనమాట సో ఈ సినిమాలో. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజోల్ నుండి జయన్న క్వశ్చన్ వినలేదు అంటున్నారు. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుండి గీతారెడ్డి శుభ మధ్యాహ్నం అంటూ మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్, ఆన్సర్ లేదు. అండ్ నెక్స్ట్ లక్ష్మీ గుంటూరు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే అతడు మూవీ కాదండి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, మిర్చి కూడా కాదు. అండ్ నెక్స్ట్ రాజోలి నుండి బసవరాజ్, యా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియడం లేదు, మీరే చెప్పగలరు. నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ నేను తప్పకుండా చెప్తాను. శాంతినగర్ నుండి ఓకే ఒకడు, యాక్టర్ని అయితే కరెక్ట్గానే చెప్పారు, బట్ ఇంకొకసారి ట్రై చెయ్యండి, నాకు తెలిసి ఆన్సర్ వస్తుందని అనుకుంటున్నాను నేను. మన్మధుడితో పోల్చుకున్నారన్నమాట మన యాక్టర్ ఆయన. సో కామెడీ విషయంలో అసలు ఈయనే మన్మధుడు, సమస్య లేదు. సో అది చూద్దాం, ఇంకా ఎవరైనా పంపిస్తారేమో, ఎవరికి తెలుసో చూద్దాం. బట్ బిఫోర్ దట్ ఇంకొక సాంగ్ నేను ప్లే చేస్తాను, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత నేను ఆన్సర్ ఏంటి అనేది చెప్తాను. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మీకోసం నేను మళ్ళీ ఇంకొకసారి ప్రశ్నను రిపీట్ చేస్తాను. నీ బ్రెయిన్ బెజవాడలో లివర్ లింగంపల్లిలో ఉండాలనుకుంటానే అని హీరో అంటే, అప్పుడు ఆయన అంటారనమాట, మాటకి మాట కౌంటర్కి కౌంటర్, నేను చాలా డేంజరస్ అంటారనమాట అని అప్పుడు చెప్తారు, ఏ మిస్టర్ అందం విషయంలో నువ్వు నేను ఒకటే కావచ్చు, బ్రెయిన్ విషయంలో మాత్రం నీకు నాకు చాలా తేడా ఉంది,
నీ బ్రెయిన్లో ఒకటే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్, 4 సినిమాలు అట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసా అంటాడు అనమాట. సో అది మ్యాటర్. హీరోయిన్ అయితే మాత్రం అనుష్క, నేను ఆ క్లూ ఇచ్చేస్తాను. గెస్ చేయండి రైట్ నౌ, మీకోసం ఛాలెంజ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం, ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయం ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షించారు. రైతు సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. ఏరువాక కార్యక్రమాన్ని గుంటూరు లామ్ ఫార్మ్లోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయంలో ఆయన ఈరోజు ప్రారంభించారు. పొగాకు వేలం కేంద్రాల్లో లోబెడ్కు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లిలో ఉన్న పొగాకు వేలం కేంద్రాన్ని ఈరోజు ఆయన సందర్శించి వేలం ప్రక్రియను పరిశీలించారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎఫ్సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు విడుదల చేస్తారని సెట్ చైర్మన్ జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు చెప్పారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో శాప్ నిధులతో నూతనంగా నిర్మించిన బాక్సింగ్ అకాడమీ శిక్షణా కేంద్రాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో బాక్సింగ్ అకాడమీ నిర్మించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తోందని అమలాపురం శాసనసభ్యులు హైదరాబాద్లో ఆనందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని సమనస వద్ద ఏరువాక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్తో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆధునీకరిస్తూ రైతులకు పారదర్శకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నారాయణ చెప్పారు. భీమవరంలో ఈరోజు ఆమె అధికారులతో మాట్లాడుతూ రైతులు సాగు చేసిన పంటల వివరాలను ప్రభుత్వం రూపొందించిన ఏపీఏఐఎంఎస్2లో నమోదు చేసుకోవాలని సూచించారు. నిర్ణయాల కోసం సమాచారాన్ని ఉపయోగించడం అనే ఇతివృత్తంతో జాతీయ గణాంక దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. ప్రముఖ ఆర్థికవేత్త ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జూన్ 29వ తేదీన దేశవ్యాప్తంగా అధికారికంగా జాతీయ గణాంక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. త్రీ మినిట్స్ సిక్స్ సెకండ్స్ లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి. సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్న లిజనర్స్ అందరికి కూడా హాయ్ హాయ్ హాయ్ అనమాట మీ అందరికీ కూడా. సో చాలా మంది మిమ్మల్ని ఈ రోజు గుర్తు చేసుకున్నారు. ఇక్కడ మన స్టేషన్ లో వాళ్ళు, మన స్టేషన్ డైరెక్టర్స్, ఇంతకు ముందు వర్క్ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక సందర్భంగా కలవటం అండ్ ఈ సందరి సందరి ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడే వాళ్ళు స్టూడియోలోకి రావటం, వాళ్ళు లిజనర్స్ అందరూ వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు కంటిన్యూ అవుతున్నారా రేడియోలో, కాంటాక్ట్లో ఉన్నారు, ఇవన్నీ అడగటం నిజంగా వాళ్ళు అంత ఇదిగా గుర్తుపెట్టుకొని మీ అందరి పేర్లు చెప్తుంటే నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. సో అది మ్యాటర్. ఎనీవే సందరి సందరి ప్రోగ్రామ్లో ఉన్నాం. మరి ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు ఏంటి అనేది చూద్దాం. కొన్ని పెండింగ్ ఉన్నాయి రైట్ ఆన్సర్స్. తర్వాత మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కొల్లాపూర్ నుండి సోనీ రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్. హాయ్ జ్యోతి అంటూ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి పేరు పంపించలేదా, ఓకే, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్ని పంపించారు. భాగమతి మూవీ కాదండి అది, వెయిట్ చేయండి నేను ఆన్సర్ చెప్తాను. అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి అందరికీ నమస్కారం అంటూ మెసేజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సందడి సందడి ప్రోగ్రామ్కి సుస్వాగతం అంటూ మిర్చి మూవీ కాదండి అది, రాంగ్ ఆన్సర్. కామేశ్వరి కళ్యాణి సూరిబాబు కామేశ్వరపేట నుండి మెసేజ్ చేశారు. అండ్ ఇస్మార్ట్ శంకర్ మూవీ కూడా కాదు, సులోచన కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు. ఇంకా రైట్ ఆన్సర్ ఏంటి అనేది నేనే చెప్పేస్తాను. రగడా మూవీ నుంచి నాగార్జున అండ్ బ్రహ్మానందం గారి కాంబినేషన్లో ఈ డైలాగ్.

మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉంది కదా, ఇది ఏ రాష్ట్రంలో ఉంది? వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆ స్టేట్ పేరేంటో తెలిస్తే 8662484114 ఈ నంబర్కి మెసేజ్ చేసేయండి. మీ పేరుతో పాటుగా రైట్ నౌ మీకోసం రగడ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. కార్తీక్ గీత మాధురి పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం ఇది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: విద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
5: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
6: అయితే సినిమాకి వెళ్దామా?
5: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
7: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
5: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
6: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

3:11:56లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ సెకండ్ క్వశ్చన్ ఇచ్చేసాను, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అని. మెసేజెస్ చూద్దాం ఎవరెవరు పంపించారు. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ పెట్టిన జోగానంద్ర కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్. అండ్ అలాగే కేదర్ వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. లక్ష్మి ఫ్రమ్ గుంటూరు రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ మీరైతే చక్కగా స్టేట్ అండ్ ఆ ప్లేస్ జిల్లా కూడా పంపించారనమాట, సూపర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుండి జయలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ హాయ్ జ్యోతి గారు అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం మెకానిక్ వెంకటాచలపతి టైలర్ రమేష్ వీళ్ళు పంపించారండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి గుజరాత్ అనుకుంటున్నా అంటున్నారు, కాదండి నేను చెప్తాను ఆన్సర్ ఏంటనేది. అండ్ జయం భాషా ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ జగిత్యాల అయ్యప్ప కాలనీ నుండి ప్రకాష్, సుజాత, చోటు, శ్రీజన్, కార్తికేయ, తనయ్, మనీష్, రజిత మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ భద్రేశ్వరచారి మేడ్చల్ అయ్యప్ప నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెలడీ జో కుసుమ అంబడి నగర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల చినమస్థాన్రావు పెదమస్థాన్రావు వీళ్ళు కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్రీ వైష్ణవి చెన్నై నుండి రైట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉడేవున మొలకలూరు తాలూకా కర్ణాటక నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ సులోచన గారు నేను మీ మెసేజ్ చదివేశాను. అండ్ అలాగే నెక్స్ట్ రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదమ్ సోలాపూర్ నుండి రైట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అవన్నమాట. మొత్తానికి ఆల్మోస్ట్ అందరూ కూడా జీకేలో బాగా ఫుల్గా నాలెడ్జ్ అయితే సంపాదించేసుకుంటున్నారు. మొత్తానికి రైట్ ఆన్సర్ని పంపించేశారు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ చమోలి జిల్లా.

ఆలో ఉంది. త్రీ అవర్స్ 15 మినిట్స్ 8 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సంద్రి సంద్రి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి థర్డ్ క్వశ్చన్, గెట్ రెడీ. మన భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ సీ సముద్ర చేపల సాగు ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించబడింది? ఇంకొకసారి రిపీట్ చేస్తాను. మన భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ సీ సముద్ర చేపల సాగు ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించబడింది? రైట్ ఆన్సర్ తెలిస్తే 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. ఇప్పుడు మీకోసం సంక్రాంతికి వస్తున్నాం. చిత్రు నుంచి భీమ్స్ ప్రణవి పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గొట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3.

3:21:35 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ థర్డ్ క్వశ్చన్ ఇచ్చేసాను కదా, మన భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ సీ సముద్ర చేపల సాగు ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించబడింది అని అడిగాను. చూద్దాం మెసేజెస్ ఎవరెవరు పంపించారో. సో మనకి ఫస్ట్ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నరసింహారావు ధనలక్ష్మి దేవరగట్ల కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు. ఏపీ అట ఎలా అండి, హౌ హౌ కాదు కదా. రమేష్ దొంతి అనంతపురం ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి, శ్రీ విజయపురమా అది ఎక్కడ కాదు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ సెకండ్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, భద్రేశ్వరచారి మేడ్చల్ అయ్యప్ప నగర్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ సూపర్. అండ్ రాజోల్ నుండి జయన్న, ముంబై కాదు కదా, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి శ్రీ విజయపురం అంటున్నారు, రాంగ్ ఆన్సర్. పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కేదారి వీరేష్, రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ ముంబై ఫోర్ట్ మార్కెట్ అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, మై నేమ్ ఈజ్ దారిపినేని సాయికృష్ణ, ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలిపి అంటూ కర్నూలు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అనంతపురం మూడో రోడ్డు మెకానిక్ వెంకటచలపతి టైలర్ రమేష్, రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ ఒకే ఒక్కడి నుండి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడ్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే జగిత్యాల అయ్యప్ప కాలనీ నుండి ప్రకాష్ సుజాత చోటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుండి దామర్ల చినుమస్తాన్రో, దామర్ల పెదమస్తాన్రో. అనంతపురం నుండి ఇమాయిబి మహాన్బి ఒరిస్సానా, అయ్యో కాదండి రాంగ్ ఆన్సర్. కర్నూలు ముజఫర్నగర్ నుండి రామకార్తిక, వెన్నెలవల్లి తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇమానేని వెంకటేశ్వరరావు, ఆమెదగిరి పట్నం, వేటపాలెం బాపట్ల జిల్లా నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ ఎన్టీఆర్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి గీతారెడ్డి, రాంగ్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, రాంగ్ ఆన్సర్. మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, వెంకటగిరి, సాలి కాలనీ నుండి, నో నేను ఎక్కడా అని అడిగాను కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు, రైట్ ఆన్సర్. అండ్ శ్రీ విజయపురం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఓకే రేణుకా గోపరాజు కడప నుండి మెసేజ్ చేశారు. అండ్ ఏంటా సముద్రం, ఏంటా సీ అనేది చెప్తే సరిపోతుందన్నమాట. ఇంకా ఎవరెవరు పంపించారో చూద్దాం. మంగళగిరి నుండి జయలక్ష్మి, రైట్ ఆన్సర్. అండ్ దామర్ల చినిమస్తాన్రో, దామర్ల పెదమస్తాన్రో మంగళగిరి నుండి, రైట్.

సార్ అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ అండ్ హాయ్ నా పేరు డి సూరిబాబు అంటూ వైఫ్ కళ్యాణి కామేశ్వరిపేట శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ అండ్ మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్ నిజామాబాద్ ఉమ్మడి నుండి రైట్ ఆన్సర్ అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల కూడా రైట్ ఆన్సర్ని పంపించారు అండ్ నమస్తే మేడం అంటూ నంద్యాల నుండి ఇస్మాయిల్ మెసేజ్ చేశారు అయ్యన్ అంటున్నారు ఏంటో మరి ఓకే అండ్ నంద్యాల జిల్లా భానుముఖల్ నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ సో చాలా వరకు మనకి రైట్ ఆన్సర్స్ అయితే వచ్చినాయి ఇదికి రైట్ ఆన్సర్ ఏంటి అంటే అండమాన్ సముద్రం అండి అక్కడ నుండి అనమాట సో భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ సీ సముద్ర చేపల సాగు ప్రాజెక్ట్ అనేది అక్కడ స్టార్ట్ చేశారు అది మ్యాటర్ అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం సో మరి సినిమాకి సంబంధించిన ప్రశ్న ఒకటి అడుగుతాను యాక్చువల్గా చాలా మూవీస్లో మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాం కదా ఒక హీరో సినిమాకి ఇంకొక హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం అనమాట చాలా ఫేమస్ కూడా అయినాయి ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనకి రంగమార్తాండలో చిరంజీవి గారు ఇట్లా చాలా అండ్ జల్సా మూవీకి వచ్చినప్పటికి మహేష్ బాబు గారు ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉన్నారు కదా సో ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను దీనికి సంబంధించి మన మాస్ మహారాజ రవి తేజ డబ్బింగ్ ఇచ్చారు అది కూడా ఒక సైకిల్కి ఏంటి ఆ సినిమా గెస్ చేయండి 8662488114 ఈ నెంబర్కి ఆన్సర్ని మీ పేరుని పంపించేసేయండి మాస్ మహారాజా రవి తేజ ఒక సైకిల్కి వాయిస్ ఓవర్ ఇచ్చారు డబ్బింగ్ అది ఏ సినిమా అని అడిగాను గెస్ చేసి రైట్ ఆన్సర్ నాకు పంపించేసేయండి మీకోసం కూలీ నెంబర్ 1 చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాటని వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3

3:38:03 ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ జ్యోతి అండ్ సందేశ్ అందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి ప్రశ్న అయితే అడిగాను, ఆన్సర్స్ అలా అలా వచ్చేస్తూ ఉన్నాయి. మాస్ మహారాజా ఒక సైకిల్ కి వాయిస్ ఓవర్ ఇచ్చారు, అది ఏ సినిమా అని అడిగాను. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు అండ్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్ అండ్ లక్ష్మి ఫ్రమ్ గుంటూరు రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్ అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. రేణుక గోపరాజు కడప నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్ అండ్ మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్. కొల్లిపర్ నుండి మౌలాలి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం మూడో రోడ్డు అంట మెకానిక్ వెంకటాచలపతి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ సాయి కుమార్ గూడూరు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ మై నేమ్ ఈజ్ సునీల్ కృష్ణ తిరుపతి నుంచి అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. రాకేష్ ఫ్రమ్ ముంబయా ఓకే రైట్ ఆన్సర్. కోటేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్ రైట్ ఆన్సర్. డి సూరిబాబు వైఫ్ డి కళ్యాణి కామేశ్వరిపేట విలేజ్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి గడ్డిరాజు సంహిత రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుండి దామర్ల చినిమస్తానరావు పెదమస్తానరావు రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుండి తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాచార్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుండి యశోద రైట్ ఆన్సర్. అండ్ మై నేమ్ ఈజ్ అంటూ మెసేజ్ చేశారు ఆన్సర్ ఓకే. దారిప్రేణి సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ రైట్ ఆన్సర్. శ్రీధర్ రావు శాంతి ఎస్టేట్ ఆదోర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి ఇమామ్ బి రైట్ ఆన్సర్. నమస్తే మేడం అంటూ ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి సాయినగర్ నుండి తిరువీధుల బాబు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్. మిత్ర బృందం అంట ఓకే. కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెన్నెలవల్లి

తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిస్సా రైట్ ఆన్సర్. అండ్ రవితేజ అంటూ యా రైట్ ఆన్సర్ ని పంపించారు శ్రీ వైష్ణవి చెన్నై నుండి. అండ్ శ్రీ విజయాపురం మేడం అండమాన్ నేమ్ చేంజా, ఓకే ఓకే అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపొలియ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ సునీల్ యాక్ట్ చేసినటువంటి మూవీ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మంచి పాటలు వినిపిస్తున్నారు, ఓకే అండి. అండ్ నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల కూడా మెసేజ్ చేశారు. సాంగ్ రిక్వెస్ట్ లేదు, ఉంటే డెఫినెట్గా నేను ప్లే చేస్తానండి. అండ్ రైట్ ఆన్సర్ని పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్యక్రమ సమర్పకులకు సహస్రవతులకు నమస్తే అంటూ జేరుబతులు బుజ్జయ్య ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి కాజీపేట నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఊర్మిళ గోసాల అంట రైట్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నంద్యాల నుండి ఇస్మాయిల్ అయాన్ దనీష్ రైట్ ఆన్సర్. అండ్ అయ్యావరెడ్డి బద్వేల్ కడప నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు సాయి శిరీష బ్యాంక్ కాలనీ నుండి రైట్ ఆన్సర్. అండ్ షేక్ ఇమానేని వెంకటేశ్వరరావు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి మెసేజ్ చేశారు. బట్ ఆన్సర్ ఎక్కడ, ఓకే. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాల్ కాలనీ నుండి రైట్ ఆన్సర్. ముజఫర్నగర్ కర్నూలు నుండి దేవేంద్ర బాబు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ కే రామలింగప్ప కోసిగి మండలం కర్నూలు నుండి మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ అది కాదండి. వీరేంద్రనాథ్ పటేల్ కుంకనూరు గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ పుట్టపాక నుండి పులిపాటి, ఓకే, మిర్యాల తిరుమలయ్య ఆండాళ్ళు రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. సో ఒక సినిమా ప్రశ్న ఇస్తే హాఫ్ సెంచరీ దాటిపోయి ఆన్సర్స్ వచ్చినాయి అన్నమాట, అది మ్యాటర్ అయితే. సో అన్ని మెసేజెస్ 16 మెసేజెస్ వచ్చేసినాయి, అందరూ ఆల్మోస్ట్ రైట్ ఆన్సర్సే పంపించేశారు. మాస్ మహారాజా రవితేజ ఒక సైకిల్కి డబ్బింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు కదా, అది మర్యాద రామన్న సినిమాలో అండి, సునీల్ మూవీ.

సో ఇంకొక ప్రశ్న అడుగుతాను, ఇది డాన్స్కి సంబంధించింది అనమాట. ఒక స్టేట్కి సంబంధించిన డాన్స్ చెప్తాను నేను, అది ఏ స్టేట్ అనేది మీరు నాకు గెస్ చేసి 8662484 ఈ నంబర్కి మీ ఆన్సర్ని, మీ పేరుని పంపించండి. చోలియా జోరా డాన్స్ ఏ స్టేట్కి చెందిన సాంప్రదాయ నృత్యాలు? నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, చోలియా జోరా డాన్స్ ఏ స్టేట్కి చెందిన సాంప్రదాయ నృత్యాలు? ఇందాక నేను ఆల్రెడీ దీనికి సంబంధించి, అంటే ఈ ఆన్సర్కి సంబంధించిన ప్రశ్న కూడా వేశాను, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఎక్కడుందో ఈ డాన్స్ కూడా ఆ స్టేట్కి సంబంధించింది అనమాట. చోలియా జోరా డాన్స్ ఏ స్టేట్కి చెందినటువంటి సాంప్రదాయ నృత్యాలు అని అడిగాను. గెస్ చేయండి, 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నో మీకోసం విక్రమార్కుడు చిత్రం నుంచి ఎంఎం కీరవాణి సునీత పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తోంది కీరవాణి మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

FM 101.3. ఎవరెవరు మెసేజెస్ చేశారో చూద్దాం. దీనికి కూడా చాలా మెసేజెస్ వచ్చేసినాయి మనకి. సో డాన్స్ కి సంబంధించిన ప్రశ్న అని అడిగాను కదా, సో చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఉత్తరప్రదేశ్. అంటే మీరు యాక్చువల్గా నేనే అడిగాను చోలియా జోరా డాన్స్ ఏ స్టేట్ కి చెందిన సంప్రదాయ నృత్యాలు అని అడిగాను. చూద్దాం రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు అనేది. ఆత్మకూరు నుండి ఆదిశేషు రైట్ ఆన్సర్ని పంపించారు, అండ్ అలాగే ఫాతిమా కర్నూలు నుండి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోదారాజు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సూర్యప్రకాష్ పెనుకొండ నుండి రైట్ ఆన్సర్, తిరుపతి నుండి సంహిత గాదిరాజు రైట్ ఆన్సర్, చిన్నమ్మాయి మిరియాలు

నుండి రైట్ ఆన్సర్, అనంతపురం మూడో రోడ్డు, వెంకటాచలపతి టైలర్ రమేష్, వీళ్ళిద్దరు రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ అనురాధ అనంతపురం నుండి రైట్ ఆన్సర్, అండ్ వైవీరావు జయలక్ష్మి తిరుపలగిరి సికింద్రాబాద్ నుండి రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, లక్ష్మీ ఫ్రామ్ గుంటూరు రైట్ ఆన్సర్, అండ్ రాజోల్ నుండి భరత్ రాయిత్య రాజస్థాన్. రాజస్థాన్ కాదండి, నేను అడిగింది ఏ స్టేట్కి సంబంధించినటువంటి సాంప్రదాయ నృత్యాలు, చోలియా జోరా. ఓకేనా, చూద్దాం. రమేష్ దొంతి అనంతపురం ఆన్సర్ అంటూ కాదు, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే సుందరి విజయవాడ నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుండి తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాథ్ చాణిక్య శంకర్ కుమార్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నాగేంద్రప్ప మోలకలమూర్ తాలూక్ అంట కర్ణాటక నుండి మెసేజ్ చేశారు. అండ్ బ్రహ్మం ఖమ్మం నుండి మెసేజ్ చేశారు. అండ్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్, అండ్ రాధాకృష్ణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్, పెడని జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్, కనకారావు పెడని నుండి రైట్ ఆన్సర్, మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్, అండ్ హిమాచల్ ప్రదేశ్ కాదు, ఓకే ముందు పంపించింది అయితే రైట్ ఆన్సరే, కేదారి వీరేష్ రాజోల్ మండలం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి, దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ ఉన్నాయి. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్, కోటేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్ రైట్ ఆన్సర్, కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తీక వెనెలవల్లి తులసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ చోలియా, ఎస్, ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్, అండ్ పుట్టపాకు నుండి మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇమ్మానేని వెంకటేశ్వరరావు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ వెంకట భావన తాడిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ బత్తిని రవికుమార్, ఓకే అయిపోయింది. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్. భోజ్పురి అన్నారేంటి మీరు? ఓకే, రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ నుండి మెసేజ్ చేశారు మహారాష్ట్ర నుండి. ఒక ఆన్సర్ నాకు అనిపించలేదు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ పంపించారు ఎవరు? జరుబతుల బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఒక్కసారి మీ పేరు అవి పెడుతున్నారు, ఆన్సర్ దగ్గర మాత్రం మీ పేరు పెట్టట్లేదు, మళ్ళీ పైకి వెళ్ళి చూడాల్సి వస్తుంది. సో అది చూసుకోండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నమస్తే అంటూ ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్, పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అయ్యవార్ రెడ్డి బద్వేల్ కడప నుండి ఆన్సర్ పంపించారు పేరు లేకుండా. గడ్డ మంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవానగర్ ధర్మవరం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ అంటూ పంపించారు బట్ ఆన్సర్ లేదు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజశేఖర్ రెడ్డి వీరారెడ్డి ఆదోని నుంచి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు ఎప్పట్లానే ఈరోజు కూడా సందడి సందడి సూపర్ సక్సెస్, మళ్ళీ వివిధాలు కలుద్దామంటున్నారు. షూర్ అండి, తప్పకుండా. అండ్ ఈ ప్రోగ్రామ్ అయ్యాక గరం గరం చాయ్ తాగండి అంట సూరిబాబు వైఫ్ డి కళ్యాణి కామేశ్వరిపేట శ్రీకాకుళం. మీకంటే కామేశ్వరి కళ్యాణి గారు పంపి పెడతారనమాట టీ, ఇప్పుడు అలా కాదు కదా ఇక్కడ. సో అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. ఎనీవే థ్యాంక్స్ ఫర్ యూ కన్సర్న్. ఉత్తరాఖండ్ అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ని పంపించారు. సో రైట్ ఆన్సర్ ఉత్తరాఖండ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆన్సర్స్ అన్ని చక్కగా అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు. సందడి సందడిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఫైనల్గా ఒక సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, నువ్వు నాకు నచ్చావు. ఈ చిత్రం నుంచి టిప్పు హరిణి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. గ్రామీణాభివృద్ధి పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. ఢిల్లీలో గ్రామీణాభివృద్ధి పథకాల అమలుపై మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వీబీజీ రామ్జీ నోటిఫికేషన్ను పూర్తి చేసిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు. జూలై 2వ తేదీన తిరుపతిలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. సైబర్ నేరాలపై ఎక్కువ బాధ మోపుతున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు టూల్స్ ఇస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్లో ఈరోజు

నిర్వహించిన సైబర్ క్రైమ్స్ రికవరీ మేళాలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సైబర్ క్రైమ్ బాధితులకు రికవరీ చేసిన చెక్కులను హోంమంత్రి ఈ సందర్భంగా అందజేశారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ఈ నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. గుంటూరు లాంఫార్మ్లోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్వా కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ గ్రామంలో నిర్వహించిన ఏర్వాక్క కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు తొలి ఎంపికగా భావించే స్థాయికి ప్రభుత్వ పాఠశాలలను తీసుకురావడమే తమ లక్ష్యమని విశాఖపట్నం లోక్సభ సభ్యులు శ్రీభరత్ స్పష్టం చేశారు. విశాఖ జిల్లా మధురవాడ వాంబే కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 40 లక్షల రూపాయల ఎంపీ నిధులతో నిర్మించిన నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. సమాజ హితం, ప్రజా చైతన్యం కోసం పాత్రికేయులు నిస్వార్థంగా పనిచేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ విలేకరుల పునశ్చరణ శిక్షణా తరగతుల 2 రోజుల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఖేత్ బచావో కార్యక్రమంలో భాగంగా ధవళేశ్వరం వ్యవసాయ కళాశాల వ్యవసాయ క్షేత్రం మరియు పరిసర ప్రాంతాల్లో నేలకోత నివారణ, వర్షపు నీటి సంరక్షణ, వాటర్ షెడ్ నిర్వహణ చర్యలు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రైతులకు నేల, నీటి వనరుల సంరక్షణ ప్రాముఖ్యతను అధికారులు వివరించారు. ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్ర 2026 లాంఛనంగా ప్రారంభమైంది. పవిత్ర గుహాలయంలో ప్రథమ పూజను ఈరోజు శాస్త్రోక్తంగా నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ కార్యక్రమంలో పాల్గొని యాత్ర సన్నాహకాలకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూలై 3వ తేదీన ప్రారంభమై 28 శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన పండుగలతో ముగుస్తుంది. మొత్తం 50 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

4 hours 3 minutes 7 seconds లో ఉంది వివి క్లాక్, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ అయితే మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాం కదా. మంచి ప్రశ్నలు వేశారు మేడం, పాటలు కూడా అన్ని బాగున్నాయంటూ థ్యాంక్ యూ సో మచ్ అని రామలింగప్ప కోసిగి మండలం కర్నూలు జిల్లా నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ షో సూపర్ గా ఉంది అంటూ శ్రోతలందరినీ గుర్తు చేసుకున్న ఆకాశవాణి అందరికీ కూడా, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు అంటూ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం వివిధ ప్రోగ్రాంలోకి అయితే వచ్చేసాం కదా, మరి మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్గా ఈరోజు ఏఆర్ రెహమాన్ గారు అద్భుతంగా కంపోజ్ చేసినటువంటి పాటలు బ్యాక్ టు బ్యాక్ మీకోసం వచ్చేస్తాయి. ముందుగా భారతీయుడు చిత్రం నుంచి హరిహరన్ హరిణి పాడినటువంటి భువనచంద్ర గీతం ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రేమికుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. రాజశ్రీ గీతం విన్న తర్వాత 4 hours 20 minutes 9 seconds లో ఉంది వీబీ క్లాక్. అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉదిత్ నారాయణతో కలిసి పాడిన పాట విన్నారు ప్రేమికుడు చిత్రం నుంచి. అండ్ మనమైతే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం వివిధాలు. తర్వాత వినబోతున్న పాట ప్రేమతో. ఈ చిత్రానికి శ్రీకుమార్ చిత్ర

ఒకే ఒక్కడు చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ కవితా సుబ్రహ్మణ్యం పాడిన బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు. అండ్ నెక్స్ట్ మీరు వినబోతున్న పాట నువ్వు నేను ప్రేమ ఈ చిత్రం నుంచి. నరేష్ అయ్యర్, శ్రేయా ఘోషల్ పాడినటువంటి వేటూరి సుందరామూర్తి గీతం వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

FM 101.3 gum sum gup chup gum sum gup chup gum sum gup chup.

బాంబే మూవీ నుంచి చిత్ర గారు పాడినటువంటి వేటూరి సుందరమూర్తి గీతం విన్నారు. 4 hours 46 minutes లో ఉంది. వీబీ క్లాక్ వినబోతున్న తర్వాతి పాట ఏ మాయ చేశావే. ఈ చిత్రానికి దేవన్ చిన్మయి పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం.

స్టూడియోలో సమయం 4:50 కావస్తుంది. ఇప్పుడు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ్ భారతి FM 101.3.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

0: అయితే ముఖ్యంగా నిల్వ ఉంచిన ఆహారాన్ని అసలే తీసుకోకూడదు అంటున్నారు వైద్య నిపుణులు. కొంతమంది గడ్డకట్టిన ఆహారాన్ని అభిరుచితో తీసుకుంటూ ఉంటారు, అయితే ఇది కొంతమందికి తప్పదు. నిల్వ చేసిన ఆహారాన్ని తినడం సులభం కానీ ఇదే పలు సమస్యలకు దారి తీస్తుందనే విషయం అతి కొద్దిమందికే తెలుసు. మెరుగైన జీవనశైలిని అనుసరించడానికి చాలా కష్టపడాలి, పలు ఆహారపు అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. అయితే బిజీ లైఫ్ కారణంగా చాలామంది ప్రజలు ఇలాంటి వాటిని అనుసరించరు. చాలామంది బిజీ లైఫ్లో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇలా నిల్వ ఉంచిన లేదా గడ్డకట్టిన చల్లటి పదార్థాలు శరీరానికి హానికరం అని మీకు తెలుసా? వంటకాలు రుచికరమైనవి కావచ్చు, కానీ అవి తినడం అనారోగ్యకరమైనవని ఎంతమందికి తెలుసు? వాస్తవానికి ఆహారాన్ని కొంతకాలం పాటు సురక్షితంగా ఉంచడానికి జోడించే పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కావు. ఈ ప్రిజర్వేటివ్స్ చాలా డేంజరస్. వీటిని తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు వెన్నెలా ప్రోగ్రాంలో చేతన్ మీతో చెప్తాడు.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: గడ్డకట్టిన ఫ్రిడ్జ్లో ఉంచిన ఆహారాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ అడ్డుపడి ధమనులను ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. అంతేకాదు, క్యాన్సర్ ప్రమాదం కూడా పొంచి ఉంది. గడ్డకట్టిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. రిపోర్ట్స్ ప్రకారం ఫ్రోజన్ హాట్ పదార్థాలు, నాన్ వెజ్ లాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం 65% పైగా ఉంది. అంతేకాదు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి కూడా కారణమవుతుంది. దేర్ఫోర్ ఫ్రోజన్ ఫుడ్స్ తీసుకోవడం మానేస్తే మంచిదంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. బరువు పెరగడం. సాధారణ ఆహారాలతో పోలిస్తే గడ్డకట్టిన ఆహారంలో 2 రెట్లు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కనిపిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్స్ పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా మీరు బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అకస్మాత్తుగా బరువు పెరగడం వల్ల మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. డయాబెటీస్. ఫ్రోజన్ ఫుడ్స్ ఉపయోగించే పదార్థాలు రుచిగా ఉండేలా చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం జీర్ణం కాకముందే ఈ గ్లూకోజ్ చక్కెరగా మారుతుంది. దీని కారణంగా చక్కెర స్థాయి అధికం కావడం ప్రారంభమవుతుంది. అంతేకాదు, దీనివల్ల శరీరం మరింత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన ఆహారపు అలవాట్లపైన మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన ఆహారపు అలవాట్లు మన శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. మన ఆరోగ్యాన్ని, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. ఇదే ఉద్దేశంతో చాలామంది రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. ఇందుకోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, ఏవేవో తింటుంటారు. కానీ మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మంచి ఆరోగ్యంగా ఉండాలని మన శరీరానికి అన్ని రకాల పోషకాలు అందాలి. అవి ఒకే రకమైన ఆహారం అందించలేదు. కనుక రోజు తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పాలు వంటి ఉండాలి. ప్రతిరోజు మనం తినే ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో జాగ్రత్తగా గమనిద్దామా ఈ వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో?
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బీట్రూట్ బీపీని క్రమబద్ధీకరణ చేస్తుంది. మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. జాంపళ్ళు ఎక్కువగా తింటే

0: రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టమాటోస్కుంది. నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు. మునక్కాయలు ఆకలిని పెంచుతాయి. సపోటా పళ్ళు మలబద్ధకాన్ని నివారిస్తాయి. దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంటుంది. ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి. కమలా ఫలాలు నిమోనియాకి చక్కని మందు. క్యారెట్స్ నరాల బలహీనత నుండి కాపాడతాయి. యాపిల్స్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది. దానిమ్మ రసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది. ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది. జింజర్ అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని కూడా వదిలిస్తుంది. కీరదోసలో ఉండే సిలికాన్ సల్ఫర్లు శిరోజాలకు మేలు చేస్తాయి. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్స్ని దరిచేరనివ్వవు. ద్రాక్షలో అధిక పాళ్లల్లో ఉండే బోరాన్ ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుతుంది. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడి పండుకు మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది. మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషధం. వెల్లుల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. అనాస పళ్లలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, వాపుల్ని తగ్గిస్తుంది. పుచ్చకాయలో ఉండే లైకోపీన్ గుండె చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తాయి. ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది. ద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ని దరిచేరనివ్వవు. డియర్ ఫ్రెండ్స్, మన కుకింగ్లో వంటల్లో మసాలా దినుసులు తప్పనిసరిగా వాడుతుంటాం. కూరల్లో వేసే పసుపు, లవంగాలు, మెంతులు, మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నొప్పి నివారణ, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. గాయాలను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి. రాగి, జొన్న, సజ్జ ఎక్కువగా తిన్నవారు చాలా కాలం ఆరోగ్యంగా జీవిస్తారు. ఈ మిల్లెట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియకు అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా ఏర్పడటంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. అంతేకాకుండా పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా మిల్లెట్స్ తగ్గిస్తాయి. బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఎవరికైనా ఒక్కసారి ఆహారపు అలవాట్లను మార్చుకోవడం అంటే ఇబ్బంది కనుక మెల్లమెల్లగా తినే ఆహారంలో సమతుల్యం ఉండేలా అన్ని పదార్థాలను చేర్చుకోవాలి. ఏ ఆహార పదార్థం కూడా పూర్తిగా మంచిది కాదు, అదేవిధంగా పూర్తిగా చెడ్డది కూడా కాదు. కనుక అతి సర్వత్రా వర్జయేత్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం రోజు తినే డైట్ను ప్లాన్ చేసుకుంటే సగం వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకున్నట్లే. మితాహార పదార్థాలు అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మన వెంటే ఉంటుంది. ఎన్ని మంచి మాటలు విన్నారు కదా డియర్ ఫ్రెండ్స్ ఈ వెన్నెల ప్రోగ్రాంలో. అందుకే రెగ్యులర్గా వింటూ ఉండండి మా వెన్నెల ప్రోగ్రాం మీ చేతంతో. వచ్చే సెగ్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522730 నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
2: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్లు రేపు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వారు భోగాపురం పీఎం శ్రీ మోడస్కును సందర్శించనున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో భోగాపురం మోడస్కులో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్రెడ్డి ఈరోజు పరిశీలించారు. రైతులు రాజును చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరేంద్రనేశం అన్నారు. మర్రిపూడి మండలం రామేపాలెంలో నిర్వహించిన ఎరువా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఆయన నాగలపట్టి, దుక్కిదున్ని సాగు పనులను ప్రారంభించారు. భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో పుంజుకుందని ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ మిశ్రా స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన త్రైమాసిక, వార్షిక స్థూల దేశీయోత్పత్తి గణాంకాలు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన 20వ జాతీయ గణాంక దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీఎం గ్రామ సడక్ యోజన నాణ్యతలో దేశంలో అత్యుత్తమ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ స్థానం దక్కించుకుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్

చౌహాన్ కొనియాడారు. గ్రామీణాభివృద్ది పథకాల అమలుపై ఢిల్లీలో మంత్రి అధ్యక్షన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణాభివృద్దిలో రాష్ట్రాల సమన్వయంతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యమని అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నమోదు ఫారాల డిజిటలైజేషన్, ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ రెడ్డి కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నర్సాపూర్లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. రైతు సంక్షేమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట ప్రభుత్వ విప్ కృపాం శాసనసభ్యురాలు తోకి జగదీశ్వరన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లక్కగూడ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏరువాక పూర్ణ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెండింగ్లో ఉన్న ప్రజా వినతులను వెంటనే పరిష్కరించాలని చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 372 పాయింట్లు, నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయాయి. అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 94 రూపాయల 54 పైసల వద్ద కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర,
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అందిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. దేశం గర్వించే విధంగా రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాజధాని నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసూరి పార్థసారథి అన్నారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని ముసూరు మండలంలో లోపూడి గ్రామంలో సంప్రదాయ రీతిలో వ్యవసాయ పనులను మంత్రి ప్రారంభించారు. పొగాకు వేలం కేంద్రాల్లో లోబిడ్కు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొడ్డిపాటి రవికుమార్ అన్నారు. మద్దిపాడు మండలంలోని వేలంపల్లిలో ఉన్న పొగాకు వేలం కేంద్రాన్ని ఈరోజు ఆయన సందర్శించి వేలం ప్రక్రియను పరిశీలించారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించిన ఎఫ్సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు విడుదల చేస్తారని సెట్ చైర్మన్ జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. త్రిభాషా విధానం అమలుపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రం 3 భాషలు చదవాలనే నిబంధన 3 లాంగ్వేజ్ పాలసీ నుంచి మినహాయింపు ఇచ్చింది. 2026-27 విద్యా సంవత్సరంలో ఈ నిబంధన నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఒకసారి మాత్రమే వర్తించే వెసులుబాటును కల్పిస్తున్నట్టు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీ జెన్కోలో ఖాళీగా ఉన్న 100 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు 30 జూన్ నుంచి జూలై 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. హర్మన్ప్రీత్ నేతృత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు 2028 ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఈ మేరకు ఐసీసీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీ ధృవీకరించాయి. అమెరికాలోని లాస్ ఏంజలస్ వేదికగా 2028 ఒలింపిక్ గేమ్స్ జరగనున్నాయి. ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రేపు ఉత్తరాంధ్ర జిల్లాలు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్లీ 6:00 దాటి 2:50 అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ టైం ఏంటో మీ అందరూ తెలుసు కదా. మరి మనందరూ వచ్చేసాం కృష్ణా తీరంలోకి. మరి ఎప్పట్లాగే ఒక లెజెండరీ ఫిలిం పర్సనాలిటీతో మీ ముందుకు వచ్చేసాడు మీ రేడియో జాక్ జానీ. తెలుగు సినీ సాహిత్య రంగానికి దిగ్గజ గేయ రచయిత. ఏ శ్వాస చేరితే గాలి గంధర్వం అవుతుందో తెలియదు, కానీ ఆయన కలవ నుండి జాలివారిన పాట మాత్రం మధురామృతమే అవుతుంది. తెలుగు పాటకు వన్నెల దారైన రోజుకి 19 గంటల పాటు ఏకాంతంగా ఏకధాటిగా 30 ఏళ్ళు పాటతోనే జీవించిన వ్యక్తి. అదో రకం సాహిత్యంలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా పాటను నవ్యదారుల్లో నడిపించి సినిమా పాటకు సిరిమూవల గుసగుసలు వినిపించిన నవ వాగ్గేయకారుడు. దాదాపు 3,000 పాటల పైగా రచించి 11 సార్లు ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డులు, 4 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న ఘనత అయినది. భారత ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అందుకున్న చెంబోలు సీతారామశాస్త్రి గారి గురించి ఈనాటి కృష్ణాతీరంలో మీకు చెప్పేస్తాను. ఆయన పేరు అంటే సినీ ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక పేరు వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ మూవీకి ఆయన రాసిన పాటలతోనే ఆయన సర్నేమ్ ఆ మూవీ పేరు అయిపోయింది. చాలా క్లూ ఇచ్చేసాను నేను. ఆయన పేరు కనుక మీరు గెస్ చేస్తే నాకు వెంటనే వాట్సాప్ SMS చేయండి.

యా ఫ్రెండ్స్, ఇటువంటి అనేక ఆణిముత్యాలు ఆయన కలం నుంచి జాలువారినవే. మరి ఆయన ఎవరో ఈపాటికి మీకు తెలిసిపోయి ఉంటే మరి నాకు వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించేసేయండి. ఆల్రెడీ కొంతమంది పంపించేశారు. ఈరోజు మన కృష్ణా తీరంలో బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి ఈ వాగ్గేయకారుని గురించి మీకు కొన్ని విషయాలు నేను షేర్ చేసేస్తాను.

0: ఆరుద్రమ్మావతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3.
2: యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం 6:10 కి వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు రిలే వింటారు.

0: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి. రాజు మొబైల్ వదిలేయ్.
1: అక్క బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
0: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
1: మరైతే సరైన నెంబర్?
0: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
1: మీరు నన్ను కాపాడారక్క.
0: పని నుండి కాదు.
1: చేస్తాను, ఆర్బీఐ చెబుతుంది.
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందుగా రాష్ట్రంలోని పలు నగరాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం విశాఖపట్నం వేదికగా రేపు జరగనుంది. విబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా నుంచి జాతీయ స్థాయిలో ప్రారంభించనున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. వివరాలు. విశాఖపట్నంలో జరగబోయే సిఐఐ భాగస్వామ్య సదస్సులో ప్రభుత్వ విధానాలపై కీలక చర్చలు జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ఏడాది నవంబర్లో నిర్వహించే 31వ సిఐఐ సదస్సుపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. నవంబర్ 12-13 తేదీల్లో విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. భాగస్వామ్య సదస్సు కంటే ముందుగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతి నగరాల్లో ప్రాంతీయ భాగస్వామ్య సమావేశాలు నిర్వహించడంపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వ్యాపారాలు, పెట్టుబడులు వంటి అంశాల మీద కాకుండా వినూత్న ఆలోచనలు పంచుకునేలా సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రాంతీయ సదస్సుల్లో కూడా ఎంఓయూలు కుదుర్చుకునేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం విశాఖపట్నంలో రేపు జరగనుంది. నగరంలోని ఒక స్థానిక హోటల్లో నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మదన్లాల్ మీనా, వైస్ ఛాన్సలర్ ఆచార్య టి శ్రీనివాసన్లు స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలను ఈరోజు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లతో పాటు ప్రముఖ విద్యావేత్తలు, విశిష్ట అతిథులు కూడా హాజరు కానున్నట్టు తెలియజేశారు. 2020 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన మొత్తం 373 మంది విద్యార్థులకు డిగ్రీ, పీజీ పట్టాలు ప్రదానం చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాలు అందజేసి సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉత్తరాంధ్రలో రేపు పర్యటించనున్నారు. పర్యటనలో ముందుగా రేపు ఉదయం విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎం శ్రీ మోడల్ పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి సందర్శించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం విశాఖ బీచ్ రోడ్లోని నోవాటెల్ హోటల్లో జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొనున్నారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో భోగాపురం మోడల్ స్కూల్లో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా తనిఖీ చేసిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ విబీజీ రామ్జీ యోజనకు నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు బడ్జెట్ కేటాయింపులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. జూలై 2వ తేదీన తిరుపతి నుంచి విబీజీ రామ్జీ పథకం ప్రారంభోత్సవం జరుగుతుందని, ఈ జాతీయ ప్రారంభోత్సవానికి ఆతిథ్య రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను ఎంపిక చేశామని శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రియం గ్రామ్ సడక్ యోజన నాణ్యతలో అత్యుత్తమ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కు స్థానం దక్కిందని తెలిపారు. గ్రామీణాభివృద్ధిలో రాష్ట్రాల సమన్వయంతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యపడుతుందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒంగోలు నగరంలోని భాగ్యనగర్లో 380 లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను ఈరోజు ఆయన స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఒంగోలులో 7 కోట్ల 50 లక్షల రూపాయలు వ్యయంతో సెమీ ఇండో సబ్స్టేషన్ నిర్మిస్తున్నామని, మరో 2 నెలల్లో దాని నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. లో వోల్టేజ్ సమస్యలు లేకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 25 సబ్స్టేషన్లు నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
4: మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటిదాకా 25 సబ్స్టేషన్లు కట్టాం. లో వోల్టేజ్ ఉండకూడదనే దానికోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము. అదే కాకుండా 220 kV సబ్స్టేషన్ ఎర్రగొండ పాలనలో చాలా పెద్ద ఎత్తున 65-75 కోట్ల రూపాయలతో చేస్తా ఉన్నాం. అదొకటి సూర్య గారి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఎస్సీ ఎస్టీ ఇళ్లమైన 200 కిలోవాట్లు వాడే వాళ్ళందరూ కూడా ఉచితంగా సోలార్ ఇవ్వాలనుకున్నాం. 1,20,000 ఖర్చు పెడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి చాలా పెద్ద ఎత్తున జరుగుతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో విద్యుత్ వాడకం పెరుగుతుంది కాబట్టి దా అనుగుణంగా లో వోల్టేజ్ కానీ వీటన్నింటినీ కూడా అధిగమించాలంటే ఇవన్నీ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది.
3: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ గ్రామంలో ఈరోజు నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి పొలంలో విత్తనాలు వేసి సాగు పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సాగు చేసుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడే దేశ భవిష్యత్తుకు పునాదని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమల్లి శ్రీభరత్ పేర్కొన్నారు. నగరంలోని చినగదిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 40 లక్షల రూపాయల ఎంపీ నిధులతో నిర్మించిన 3 అదనపు తరగతి గదులతో పాటు ఇతర అభివృద్ధి పనులను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపీలకు కేటాయించే నిధులు పరిమితంగానే ఉన్నప్పటికీ వాటిని అత్యంత బాధ్యతతో దీర్ఘకాలిక ప్రయోజనం కలిగే విధంగా వినియోగిస్తున్నట్టు చెప్పారు.

0: రోడ్లు ఇతర సాధారణ పనుల కంటే సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్య, వైద్యం, క్రీడలు, గ్రంథాలయాల అభివృద్ధికే ప్రాధాన్యమిస్తున్నట్టు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులు కల్పించాలనే సంకల్పంతో తన పార్లమెంట్ స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులను వినియోగిస్తున్నట్టు భరత్ వెల్లడిస్తూ,
1: మీరు కష్టపడి మీరు కమిటెడ్ గా చేస్తేనే ఈ స్కూల్ బాగుంటుంది. ఐఎమ్ అప్రిషియేటింగ్ ఆల్ ఆఫ్ యూ. రిజల్ట్స్ బాగా వస్తున్నాయి, నంబర్స్ పెరగడం అంటే సమాజంలో మీ మీద నమ్మకం పెరిగింది. చుట్టుపక్కల ప్రైవేట్ స్కూల్స్ మేము చేయలేము, ఈ గవర్నమెంట్ స్కూల్ అంత బాగా చేస్తుందనే ఒక పేరు మీరు తెచ్చుకోవాలి. 40 లక్షలతో చేశారమ్మా ఇది, ఇది మీ దేవాలయం. మీరు మీ స్కూల్ ని మీరు జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. మీరందరూ డిసిప్లిన్డ్ గా స్కూల్ కి వస్తున్నారని వినడం నాకు హ్యాపీగా ఉంది. మేక్ ద మోస్ట్ ఆఫ్ యువర్ టైం.
0: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఎస్ఏఆర్ ప్రక్రియలో భాగంగా నమోదు ఫారాల డిజిటలైజేషన్, ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నరసాపురంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఈరోజు పరిశీలించిన ఆయన, మ్యాపింగ్, డిజిటలైజేషన్ పనుల పురోగతిని బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. 2002 ఓటర్ల జాబితాతో సరిపోల్చి మ్యాపింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఓటర్ల నమోదులో పూర్వీకుల వివరాల ఆధారంగా అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉందని తెలియజేశారు. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రేపు ఉత్తరాంధ్ర జిల్లాలు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ సిఐఏ భాగస్వామ్య సదస్సుకు ముందుగా రాష్ట్రంలోని పలు నగరాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం విశాఖపట్నం వేదికగా రేపు జరగనుంది. వీబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా నుంచి జాతీయ స్థాయిలో ప్రారంభించనున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణా తిరువలో, మీరేడు ఫ్రెండ్ జానీతో. మరి నేను ఎవరి గురించి చెప్పబోతున్నాను అంటూ కొన్ని క్లూలు ఇచ్చాను కదా, మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు సుధాకర్ కర్నూలు నుంచి, ఆ తర్వాత తెనాలి నాజర్పేట నుండి పోతయ్య, ఆ నెక్స్ట్ వచ్చేసి విజయనగరం జిల్లా గంగన్నపాడు విలేజ్ నుంచి రమణ రాజేశ్వరి, ఆ తర్వాత నెల్లూరు జిల్లా నందనవనం గ్రామం నుంచి సిహెచ్ శ్రీనివాసరావు స్వరూపరాణి, ఆ తర్వాత ఏ వరప్రసాద రెడ్డి హస్తవరం రాజంపేట కడప జిల్లా, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, మీరందరూ చెప్పినట్టే ఆయనే సీతారామ, చెంబోలు సీతారామ శాస్త్రి. ఆయన సిరివెన్నెల మూవీకి రాసిన దానికి గాను అదే ఆయన సర్నేమ్ అయిపోయింది, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, మనందరం ముద్దుగా పిలిచే సిరివెన్నెల. ఈయన 1955 మే 20th అనకాపల్లిలో జన్మించారు. కాకినాడలో ఇంటర్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో బీఏ కంప్లీట్ చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుండగా ప్రముఖ దర్శకులు కె విశ్వనాథ్ గారి నుండి పిలుపు రావడంతో సినీ పరిశ్రమకు వచ్చారు. 1980లో కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం సినిమా విజయోత్సవంలో భాగంగా కాకినాడలో వేడుక ఏర్పాటు చేశారు. దానికి స్వాగత గీతాన్ని రాయాల్సిందిగా సీతారామ శాస్త్రిని కోరారు ఆకేళ్ళ, కానీ ఆ టైంలో ఆయన కుదరలేదు. తర్వాత గంగావతరణం పాటను ఆయన రాసి కె విశ్వనాథ్ గారికి స్వాగత గీతంగా ఆలపించారు. ఆ పాట బాగా నచ్చింది విశ్వనాథ్ గారికి. ఈ పాట ఎవరు రాశారో అని ఎంక్వైరీ చేయగా ఆయనకు భరణి అని తెలిసింది. అది సీతారామ శాస్త్రి గారి కలం పేరు. అలా విశ్వనాథ్ గారు సీతారామ శాస్త్రి గారిని ఇండస్ట్రీకి పిలిచారు. అంతేకాదు, విశ్వనాథ్ గారు అప్పుడు తీస్తున్న సిరివెన్నెల ఆ మూవీకి అన్ని పాటలు శాస్త్రి గారినే రాయమన్నారు. ప్రతి పాట హిట్ ఇచ్చారు సీతారామ శాస్త్రి. అంతే, ఆ మూవీ నుంచి

మామూలు సీతాశాస్త్రి గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అయిపోయారు. రాసిన మొదటి పాటలోనే నంది పురస్కారం దక్కింది. ఆయన కలం నుండి జాలువారిన సాహిత్యం ఎంతోమంది మదిని మీటుతుంది. 3-4 నిమిషాల కంటే పాటల్లో సినిమా తాలూకు భావాన్ని నింపటం, అది కూడా అర్థమయ్యే పదాలతో రాయటం అంటే అది అందరికీ సాధ్యం కాదు కదా. అలా పాటలు రాయటంలో దిగ్గజాలైన మహానుభావులలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒకరు. తన సాహిత్యంతో పాటకు ప్రాణం పోస్తారు. విధాత తలపున ప్రభవించింది అంటూ మొదలైన ఆయన పాటల ప్రయాణం నిర్విరామంగా కొనసాగింది.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణా తీరంలో మీరేడు ఫ్రెండ్ జానీతో. మొదటి సినిమాతోనే తనలోని సరస్వతిని దర్శక దిగ్గజం కళా తపస్వి కె విశ్వనాథ్కు పరిచయం చేశారు. ఆ సినిమాలో ఆయన రాసిన పాటలన్నీ ఆణిముత్యాలే. అలాగే రుద్రవీణ సినిమాలో నమ్మక నమ్మకు, లలిత ప్రియకమలం విరిసినది అనే పాటలను అద్భుతంగా రాశారు సీతారాం శాస్త్రి. దానికి గాను జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. ఆయనలో ప్రేమికుడు ఉన్నాడు, భాషా ప్రేమికుడు ఉన్నాడు, ఓ శ్రామికుడు ఉన్నాడు, మంచి సినిమాకు పాటుపడే శ్రామికుడు ఉన్నాడు, ప్రజల్ని చైతన్యం చేసి విప్లవకారుడు ఉన్నాడు, విషాదంలో ఉన్నప్పుడు తోడుండే స్నేహితుడు ఉన్నాడు, మనలో నిరాశ నిస్పృహలను పారద్రోలి స్ఫూర్తి ప్రదాత ఉన్నాడు సీతారామ శాస్త్రి. అన్నిటికంటే ముఖ్యంగా గొప్ప ఆశావాది ఉన్నాడు. వింటూనే ఉండండి మరిన్ని విశేషాలు ఈ పాట విన్న తర్వాత.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణా తీరంలో మీ రేడియో ఫ్రెండ్ జానీతో. సీతారాం శాస్త్రి ఇంటి పేరు సిరివెన్నెల కాకముందు, ఆయన చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించకముందు తెలుగు సినిమా సాహిత్యం స్థాయి జిగదారుతోందని విమర్శలు ఉన్నాయి. అప్పటికీ చిత్రసీమలో దిగ్గజగయ్య రచయితలు లేరని కాదు, ఉన్నారు. కానీ వారు కమర్షియల్ సినిమాలకు అనుగుణంగా పాటలు రాయడం మొదలుపెట్టారు. అవకాశం వచ్చినప్పుడు తమ ప్రతిభను చూపించేవారు. ఇటువంటి తరుణంలో పరిశ్రమలోకి వచ్చిన సీతారాం శాస్త్రి ట్రెండ్కు అనుగుణంగా పాటలు రాశారు. సినిమాలకు ఈ పాటలే చాలు, శ్రోతలకు ఈ పదాలే చాలు అని ఆయన అనుకోలేదు. పాట కోరిన భావంతో పదాలు రాశారు, భావానికి తగిన సాహిత్యం అందించారు. దేహానికి దెబ్బ తగిలితే మందు కావాలి, అదే ఆత్మకు తగిలితే మందు బదులు కవిత్వం తాగాలి అంటారు ఆయన. అలా మనసు మీద మత్తుమందుతో పనిచేస్తే పాటలతో నేనున్నారు అన్నారు. సరస్వర సుర జరీ గమనమౌ అంటూ పదాల్లో పొందికను గాంభీర్యాన్ని పలకరించిన, ఎటేపమ్మ ఒంటరి నడక అంటూ పక్కింటి భాషలో పలకరించిన, ఏమి రాసినా ఎలా చేసినా శ్రోతలను గొప్పగా మెప్పించడం అంత సులువు కాదు. ఇలా భాషలో వైవిధ్యం చతురత సిరివెన్నెల కళానికి సొంతమైన మేలిమి లక్షణం. కవితాత్మను కళాత్మకంగా ఆవిష్కరించడం ఆయనకే చెల్లింది. మన మనసులో మెదిలే ప్రతి ఆలోచనకు, ఆ మదిని మెలిపెట్టే ప్రతి భావనకు ఆయన కలంలో చోటుంది. కమర్షియల్ సినిమాలలో అభ్యుదయాన్ని ప్రత్యేక గీతంతో వ్యక్తిత్వ వికాసాన్ని ఎవరు ముడివేయగలరు? వేసి ఎలా మెప్పించగలరు? అదే సీతారాముడు మ్యాజిక్.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు కృష్ణా తెలుగులో, మీరుడు ఫ్రెండ్ జానీతో. ఆయన పాటలో ప్రతి భావానికి ఓ గొంతు ఉంటుంది. సందర్భాన్ని బట్టి ఆ స్వరం మారుతుంది. నిస్తేజం ఆవహించిన సమాజాన్ని మేల్కొల్పడానికి నిగ్గదీసి అడుగుంటూ చెర్నాకోలు జులిపించిన వ్యవస్థలోని లోపాలను, అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వరాజ్యం అందామా అని ఎలుగెత్తి ప్రశ్నించిన, సమాజం చొక్కా పట్టుకుని అడిగే ఆ ప్రశ్నల వెనక నిప్పుల కొలుములో కాలిపోయే చురకత్తి లాంటి ఆలోచన ఉంటుంది. దాన్ని రేకెత్తించడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు, ఆయన చేసిన తపస్సు ఉంటుంది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అని జీవిత సారాన్ని ఒక్క వాక్యంలో తెలిచేసిన వైనము మనకు ముద్దొస్తుంది. జాబిలమ్మ నీకు అంత కోపం అంటూ అలకపూనిన వయ్యారిని మురిపించాలన్న ఒకే ఒక మాట మదిలో దాగుంది మౌనంగా అంటూ గోముగా ప్రేమను తెలియచేయలేన కుర్రాళ్లకు ఆయనే గతి. అదే అవతలి అమ్మాయికి చటుకున గుర్తొచ్చి, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అని మనసులో ప్రశ్నించుకోవాలన్నా, చూస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పైన పడనీక అనే తీపి కబురు అందించాలన్నా మళ్ళీ సిరివెన్నెలే కావాలి. మొత్తానికి చీకటిలో చెప్పి ఏకాంతం ఇప్పించి ఇరువురి మనసులో ప్రేమభావాల పన్నీటి తలలు కురిపించిన కలం అది. సీతారామశాస్త్రి గారు ఓ తాత్వికుడు, శ్రామికుడు, ప్రేమికుడు,

తన పదాల మొక్కలు నాటి పాటల పూలు పూయించిన తోటమాలి. భయం, బాధ, కోపం, నిస్సహాయత, ప్రేమ, విరహం, హాస్యం, భావం ఏదైనా సరే మాటల్లోనే విల్లుల్లా వాడి మధుర భావాల బాణాలు వేసిన విలుకాడు, సాహితీ ప్రియులకు చెలికాడు.

యా ఫ్రెండ్స్, మనం ఉన్నాం కృష్ణా తీరంలో. మీరేడ ఫ్రెండ్ జానీతో రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఇప్పుడు సొంత ముఖం అని ఆయన అంటే మనం భుజాలు తడుముకోవాలి. ఎవరో ఒకరు ఎప్పుడు అప్పుడు అని ఉజ్వల జ్యోతిని రగిలిస్తే మనం ఆ వెలుగులో పరిగెత్తాలి. ముసుగు వేయద్దు మనసు మీద అంటే సరైన బుద్ధిగా ఒక్కొట్టాలి. తడియారిన గుండె తలుపులు శాశ్వతంగా మూసుకుపోతుంటే ఒక్కసారి ఆయన రాసిన పాటలు విని పులకరించాలి. అవునండి, నిజమే. 11 సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, 4 సార్లు దక్షిణాది ఫిలింఫేర్ పురస్కారాలు, 4 సార్లు కళాసాగర్ పురస్కారాలు, 3 సార్లు మనస్విని పురస్కారాలు అందుకున్న ఘనత ఆయనది. తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేసిన గీత రచయితల్లో సిరివెన్నెల ఒకరు. సమాజాన్ని చైతన్యపరిచే పాటలైనా విరహగీతాలైనా డ్యూయెట్లు అయినా సిరివెన్నెల పెన్నుకు ఒక ప్రత్యేకత. ఆయన రాసిన పాటలకు చెవులు శ్రావ్యంగా ఉండటమే వినటమే కాదు, హృదయాన్ని ఉరకలెత్తిస్తుంది. అది సిరివెన్నెల ప్రత్యేకత. తన ఉత్తమ విమర్శకురాలుగా తన భార్య పద్మావతినే చెప్తారు సిరివెన్నెల. సమాజంపై తన విప్లవాత్మక అభిప్రాయాలను ప్రేమ ఆధారిత కవిత్వాన్ని ఒకేసారి వ్యక్తం చేసిన రచయిత సీతారామ శాస్త్రి తెలుగు సినిమా గీత రచనలో ఒక నూతన మార్పును తీసుకొచ్చారు. ఒక వక్తగా మరియు ప్రభావశీలిగా రంగస్థలం, టెలివిజన్ మరియు బహిరంగ వేదికల వరకు తన విస్తృత ప్రతిభను చాటారు సీతారామ శాస్త్రి.

యా ఫ్రెండ్స్, మరి సీతారాం శాస్త్రి గారి గురించి చెప్పిన కొన్ని విషయాలు మిమ్మల్ని ఎంతగానో అలరించాయనుకుంటున్నాను. మరి ఆయన కలం నుంచి జాలువన్న ఇంకొక సూపర్ సాంగ్ మీకోసం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. గ్రామీణాభివృద్ధి పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. ఢిల్లీలో గ్రామీణాభివృద్ధి పథకాల అమలుపై మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వీబీజీ రామ్జీకి నోటిఫికేషన్ను పూర్తి చేసిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు. జూలై 2వ తేదీన తిరుపతిలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. సైబర్ నేరాలపై ఉక్కుపాదం ఒప్పుతున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు టూల్స్ ఇస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్లో ఈరోజు నిర్వహించిన సైబర్ క్రైమ్స్ రికవరీ మేళాలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సైబర్ క్రైమ్ బాధితులకు రికవరీ చేసిన చెక్కులను హోంమంత్రి అందజేశారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ఈ నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. గుంటూరు లాం ఫార్మ్లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్వా కార్యక్రమాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ గ్రామంలో నిర్వహించిన ఏర్వా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు తొలి ఎంపికగా భావించే స్థాయికి ప్రభుత్వ పాఠశాలలకు తీసుకురావడమే తమ లక్ష్యమని విశాఖపట్నం లోక్సభ సభ్యులు శ్రీభరత్ స్పష్టం చేశారు. విశాఖ జిల్లా మధురవాడ వాంబే కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 40 లక్షల రూపాయల ఎంపీ నిధులతో నిర్మించిన నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. సమాజ హితం, ప్రజా చైతన్యం కోసం పాత్రికేయులు నిస్వార్థంగా పనిచేయాలని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామారెడ్డి కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ విలేకరుల పునశ్చరణ శిక్షణా తరగతుల 2వ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఖేత్ బచావో కార్యక్రమంలో భాగంగా ధవళేశ్వరం వ్యవసాయ కళాశాల వ్యవసాయ క్షేత్రం మరియు పరిసర పొలాల్లో నేలకోత నివారణ, వర్షపు నీటి సంరక్షణ, వాటర్ షెడ్ నిర్వహణ చర్యలు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రైతులకు నేల, నీటి వనరుల సంరక్షణ ప్రాముఖ్యతను అధికారులు వివరించారు. ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్ర 2026 లాంఛనంగా ప్రారంభమైంది. పవిత్ర గుహాలయంలో ప్రథమ పూజను ఈరోజు శాస్త్రోక్తంగా నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ కార్యక్రమంలో పాల్గొని యాత్ర సన్నాహకాలకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూలై 3వ తేదీన ప్రారంభమై 28 శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్ పండుగలతో ముగుస్తుంది. మొత్తం 57 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం 7 గంటల 5 నిమిషాలకు వస్తుంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నర్అప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ఎయిర్ మార్షల్ తరుణ్ చౌదరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహెల్లా, లెఫ్టినెంట్ జనరల్ హర్బిందర్ సింగ్ వాద్రా, లెఫ్టినెంట్ జనరల్ మోహిందర్ పాల్ సింగ్లు అతి విశిష్ట సేవా మెడల్ అందుకున్నారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లను అణిచివేయడంలో సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు చూపిన అసాధారణ ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఈ అవార్డులు అందజేశారు. వైమానిక, నౌకాదళ కార్యకలాపాలు, మానవతా దృక్పథంతో చేపట్టిన సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసమాన శౌర్యాన్ని కూడా ఈ సందర్భంగా పురస్కారాలతో గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రభృతులు పాల్గొన్నారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల

0: నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. బ్రిక్స్ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో మంత్రితో సమాపేశమైంది. ఇన్నోవేషన్, స్టార్టప్లు, ఎమర్జింగ్ టెక్నాలజీస్, పరిశోధనల్లో బ్రిక్స్, బ్రిక్స్ ప్లస్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ అంతరిక్షం, బయోటెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, డీప్ టెక్నాలజీ రంగాల్లో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. భారతదేశ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్దిష్ట ప్రతిపాదనలతో కలిసి పనిచేయాలని బ్రిక్స్ ప్రతినిధి బృందాన్ని కోరారు. తన సీషెల్స్ పర్యటన ఎంతో ఫలప్రదంగా సాగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సీషెల్స్ 50వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. తమపై చూపిన ఆదరాభిమానాలకు గాను సీషెల్స్ అధ్యకులు డాక్టర్ ఫ్యాట్రిక్ హెర్మనీకి, అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత 50 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య నమ్మకం, పరస్పర పురోగతితో సంబంధాలు కొనసాగాయని, రాబోయే 50 ఏళ్లు ఆవిష్కరణలు, సుస్థిరత ఉమ్మడి శ్రేయస్సుకు చిహ్నంగా నిలుస్తాయని సామాజిక మాధ్యమంలో మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో కొత్త నిబంధనల వల్ల సరికొత్త సాంకేతికత, వ్యవస్థల ఉత్పత్తి, సైన్యంలోకి వాటి చేరిక వేగవంతమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు డిఆర్డీఓ ఆర్థిక అధికారాల వికేంద్రీకరణ నిబంధనలను ఆయన విడుదల చేశారు. వివిధ స్థాయిల్లో క్రియాశీల అధికారాలు పెంచడం, ప్రయోగాలు, పరీక్షల కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం వంటి కీలక మార్పులు ఇందులో ఉన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్నాథ్ సింగ్, ఈ నిబంధనల వల్ల పరిశ్రమలు, విద్యా సంస్థలతో భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ ఆత్మ నిర్భర్ భారత్ రక్షణ సన్నద్దతకు దోహదపడుతుందన్నారు. వ్యూహాత్మక పరిశోధన, అభివృద్ది ప్రాజెక్టుల సమర్థత, జవాబుదారీతనం సకాలంలో అమలును పెంచడానికి సంస్కరణలు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ సిబ్బంది అధిపతి జనరల్ ఎస్ఎన్ రాజా సుబ్రమణి, డిఆర్డీఓ చైర్మన్ రాజేష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడుతూ ఆయన, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే తొలి కేంద్రాలుగా దేశవ్యాప్తంగా 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రాథమిక, ద్వితీయ వైద్య కేంద్రాల అనుసంధానాన్ని మెరుగుపరిచామన్నారు. అలాగే వెనుకబడిన, వైద్య సేవలు సరిగా అందని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్, 157 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు నిర్మించి తృతీయ శ్రేణి వైద్య సంరక్షణను బలోపేతం చేశామని నడ్డా వివరించారు.
1: The National Health Authority and PM Jai Pradhan Mantri Jan Arogya Yojana has expanded the health facility and made it accessible and affordable throughout the length and the breadth of the country and incorporates 62 crore people and now India is the world's largest digital public infrastructure healthcare.
0: Pashchim Bengal, Sikkim rashtrallo ee roju అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వైపు మరింత ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులున్నాయని ఆ శాఖ పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కేరళలో, అలాగే రాబోయే 3 రోజుల్లో బీహార్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్ పరిసరాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లు పడతాయని హెచ్చరించింది.

అలాగే ఢిల్లీ, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్లలో రేపటి వరకు వడగాల్పులు వీచే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నరప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు జరిగిన ఫైనల్ పోటీలో చైనీస్ తైపీకి చెందిన సూ లింగ్ యాంగ్ చేతిలో 15-21, 21-16, 9-21 స్కోర్తో శ్రీకాంత్ ఓటమి పాలయ్యారు. ఆయన చివరిసారిగా 2017లో బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ కింద ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఆయనకు అంతర్జాతీయ టైటిల్ ఏదీ దక్కలేదు. దేశ సమగ్రాభివృద్దికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిర వృద్దిని చేకూరుస్తుందని అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ఫర్వణిలో వసంతరావ్ నాయక్ మరఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కళాశాలలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తుల పరిశ్రమల క్రమబద్దీకరణ పథకం కింద ఏర్పాటు చేసిన కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడానికి ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని ఆయన పునరుద్ఘాటించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ శ్రేణి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్లీ 7:00, దాట్ 60 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. మరి ఈ టైం ఇంటూ మీ అందరు తెలుసు కదా, ఎస్ మనందరం వచ్చేసాం మనసును మనసులో మధ్యది వచ్చే పాటలు ఎంజాయ్ చేస్తూ, అలానే నేను అడిగే ప్రశ్నలకు సరదా సరదాగా మీరు పంపించే జవాబులతో ఈ షో స్టార్ట్ చేసేద్దాం. మరి నేనైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్తో ఈనాటి మనసును మనసైని స్టార్ట్ చేసేస్తున్నాను.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసేలో మిరడో ఫ్రెండ్ జానీతో. మరి నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాను, ఆ పాట వినండి. ఆ చిత్ర సంగీత దర్శకుడు పేరు గనక తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి. నేను వినిపించబోయే పాట సంగీత దర్శకుడు మ్యూజిక్ డైరెక్టర్ పేరు తెలిస్తే నాకు వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసులో మనసులో మీరేడు ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఎవరెవరు పంపించేశారో చూసేద్దాం. పెడన జోగానందరావు కాలం నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అనంతపురం నుంచి అనురాధ, ఆ తర్వాత రాజారావు నుండి జయన్న, ఆ తర్వాత ఆత్మకూరు నుంచి ఆదిశేషు చెన్నకేశవరావు, నెక్స్ట్ వచ్చేసి కీర్తి కూచినపూడి నుంచి నూతి సత్యానంద్ హయత్ నగర్, ఆ నెక్స్ట్ వచ్చేసి గణేష్ రాజు శ్రీవాస్తవ కోనపూర్ నుంచి. యా ఫ్రెండ్స్, మరి మీకోసం వచ్చేస్తుంది ఓకే నేతాజీ టి రూపేష్ సత్యవీడు తిరుపతి జిల్లా నుంచి. వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్ ఫ్రెండ్స్, మరి మీకోసం వచ్చేసింది ఇంకొక సూపర్ సాంగ్. ఆ పాట వినండి, మూవీ పేరు అవసరం లేదు, ఆ చిత్ర దర్శకుడు డైరెక్టర్ పేరు తెలిస్తే నాకు వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించేయండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో మీరేడే ఫ్రెండ్ జానీతో. నేను అడిగిన ప్రశ్నకు ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ పంపించేసారో గబగబా చదివేస్తాను. ఎస్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభావన జైనుద్దీన్, ఆ తర్వాత కనకారావు పెడన్ నుంచి, రాజోలు నుండి జయన్న, కర్నూలు జిల్లా కోడుమూరు నుండి శ్రీనివాసులు, కృష్ణవేణి, భారతి, శ్వేత, ఉదయ్ కుమార్, ఆ తర్వాత కీర్తి ఫ్రమ్ కూచనపూడి, అనంతపురం నుంచి అనురాధ, వేటపాలెం దగ్గర రమానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ, ఆ తర్వాత రామకృష్ణ రామాపురం నుంచి, ఆ నెక్స్ట్ వచ్చేసి ఆత్మకూరు నుంచి ఆదిశేషు చెన్నకేశవరావు, ఆ తర్వాత గణేష్ రాజు శ్రీవాస్త కొనపూర్ నుంచి, మురళీకృష్ణ మైసూర్ నుంచి, ఆ తర్వాత నూతి సత్యానంద్ హయత్నగర్ నుండి, లక్ష్మి గుంటూరు నుంచి, రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం అన్సారండి నుంచి, ఆ తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, నెక్స్ట్ వచ్చేసి ఓకే మీ పేరు చదివేస్తాను ఆల్రెడీ, మంగళగిరి నుంచి జయలక్ష్మి, ఆ తర్వాత కానూరు నుంచి తాతారావు. వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో మీరుడే ఫ్రెండ్ జానీతో. ఇంకొక సూపర్ సాంగ్ మీకోసం నేను ప్లే చేస్తాను. ఓకే, ఈ పాట వినండి. ఈ పాటలో హీరోయిన్ చేసే పని ఏమిటి, ఆవిడ చేసే జాబ్ ఏమిటి, ఏం చేస్తూ ఉంటుంది ఆవిడ వృత్తి తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ పంపించండి. మరొకసారి చెప్పేస్తున్నాను, నేను వినిపించబోయే పాట ఏ సినిమాలోది అవసరం లేదు, ఆ సినిమాలో హీరోయిన్ చేసే పని ఏంటి లేదా ఆమె వృత్తి ఏంటి తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసన్ మనసలో మీరు ఫ్రెండ్ జానీతో. మరి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కానూరు నుంచి తాతారావు. ఆ తర్వాత మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు. నెక్స్ట్ వచ్చేసి పి జానకీరామ్, ఎన్టీఆర్ డిస్టిక్ నందిగామ నుంచి.

ఆ తర్వాత గణేష్ రాజు శ్రీవాస్తవ కోనాపూర్ నుంచి, మంగళగిరి నుంచి జయలక్ష్మి, అనంతపురం నుంచి అనురాధ, ఆత్మకూరు నుంచి ఆదిశేషు చెన్నకేశ్వర, ఆ నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురారి, యశోద జానకిరాజు, కనకారావు పెడ నుంచి, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసును మనసులో మీరు ఫ్రెండ్ జానితో. తర్వాత నేను ఒక సూపర్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను. ఆ పాట ఏ సినిమాలోది, సినిమా డైరెక్టర్ దర్శకుడు ఎవరు తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసు మనసులో, మీరు ఫ్రెండ్ జానితో. మరి కరెక్ట్ ఆన్సర్లు ఎవరెవరు పంపించేస్తారో చూసేద్దాం. ఓకే, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, ఆ తర్వాత పి జానకి రామ్ అండ్ ఉమా, ఎన్టీఆర్ డిస్టిక్ నందిగామ నుంచి, రాజోలి నుండి జయన్న. విజయలక్ష్మి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి కానూరు నుంచి కనకారావు పేడన్ నుంచి, తర్వాత అనంతపురం నుంచి అనురాధ, కోమల సాయి కూచినపూడి నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎమ్మర్హరి, యశోద జానకిరాజు, కానూరు నుంచి తాతారావు, నెక్స్ట్ వచ్చేసి ఆత్మకూరు నుంచి ఆదిశేషు అండ్ చెన్నకేశ్వరరావు, ఆ తర్వాత సివి శ్రీనివాసరెడ్డి ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి, ఆ తర్వాత గణేష్ రాజు శ్రీవాస్త కోనాపూర్ నుంచి, ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, ఆ తర్వాత కే నేతాజీ, టి రూపేష్ సత్యవీడు తిరుపతి జిల్లా నుంచి, కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాడి

శ్రీనివాసరావు గంగా భవాని, తర్వాత బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం నుంచి, వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారు. యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం 7:48 అయిపోయింది. సరే చూస్తాను, మీకోసం ఒక సూపర్ సాంగ్ నేను ప్లే చేస్తాను, ఓకే? అది వినండి. దానిలో హీరోతో పాటు హీరో ఫ్రెండ్స్గా నటించిన వారి పేర్లు కనుక తెలిస్తే నాకు వెంటనే వాట్సాప్ SMS చేయండి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మనసు మనసులో మీ రెడీ ఫ్రెండ్ జానితో. నేను అడిగిన ప్రశ్నకు ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారో చూసేద్దాము. ఓకే, ఎన్ హిమంత్ కుమార్ విజయవాడ 1 నుంచి, రాజోలీ నుండి జయన్న, అనంతపురం నుంచి అనురాధ, ఆ తర్వాత కనకారావు పెడన్ నుంచి,

పి జానకిరామ్ అండ్ ఉమా, నందిగామ నుంచి. ఆ తర్వాత నవీన్ ప్రియ, గణేష్ రాజు శ్రీవాస్తవ్ కోనపూర్ నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎన్ మురహరి, యశోద జానకిరాజు. తర్వాత ఆత్మకూరు నుంచి ఆశిష్ చెనకేశ్వరరావు. గువ్వల విజయలక్ష్మి, ఓకే. ఆ తర్వాత బాలాజీ ఫ్రమ్ వనస్తిరుపురం హైదరాబాద్ నుంచి. కే నేతాజీ రూపేష్ సత్యవేయుడు తిరుపతి జిల్లా నుంచి. కానూరు నుంచి తాతారావు. ఆ తర్వాత సివి శ్రీనివాసరెడ్డి ప్రొద్దుటూరు నుంచి. నిజామాబాద్ జిల్లా ఉమ్మేడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్. రాజశేఖర్ రెడ్డి కర్నూలు డిస్టిక్ నుంచి. ఆ తర్వాత ఓకే ఫ్రెండ్స్, మరి వీరు కరెక్ట్ ఆన్సర్లు పంపించేశారు. యా ఫ్రెండ్స్, మరి స్టూడియోలో టైం 7:00 దాటి 55 మినిట్స్ అయిపోతుంది. మరి ఒక సూపర్ సాంగ్తో ఈనాటి మనసును మైనస్కి సైనింగ్ అప్ చెప్పేసేద్దాము.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. నవంబర్లో నిర్వహించనున్న 31వ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. విశాఖ వేదికగా నవంబర్ 12-13 తేదీలో సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి పలు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ సత్కార కార్యక్రమంలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంత్రి ఈరోజు సత్కరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులే విద్యా వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్లని అన్నారు. రైతును రాజును చేయాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనే స్వామన్నారు. మర్రిపూడి మండలం రామేపాలెంలో నిర్వహించిన ఎరువా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ఆయన నాగలిపట్టి దుక్కి దున్ని సాగు పనులను ప్రారంభించారు. భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిస్థాయిలో పుంజుకుందని ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ మిశ్రా స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన త్రైమాసిక వార్షిక స్థూల దేశీయోత్పత్తి గణాంకాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన 20వ జాతీయ గణాంక దినోత్సవం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పీఎం గ్రామ సడక్ యోజన నాణ్యతలో దేశంలో అత్యుత్తమ రాష్టంలో ఆంధ్రప్రదేశ్ స్థానం దక్కించుకుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. గ్రామీణాభివృద్ది పథకాల అమలుపై ఢిల్లీలో మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణాభివృద్దిలో రాష్ట్రాల సమన్వయంతోనే వికసిత భారత్ లక్ష్యం సాధ్యమని అన్నారు. రైతు సంక్షేమమే కుటుంబ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లక్కగూడ గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎరువాక పూర్ణమి వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హర్మన్ ప్రీత్ నేతృత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు 2028 ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఈ మేరకు ఐసీసీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీ ధృవీకరించాయి. అమెరికాలోని లాస్ఏంజెల్స్ వేదికగా 2028 ఒలింపిక్ గేమ్స్ జరగనున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 372 పాయింట్లు, నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయాయి. అమెరికా డాలర్తో రూపాయి మార్కం విలువ 94.54 రూపాయల వద్ద కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమవుతాయి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్లీ 8:00 దాటి 3 మినిట్స్ అయిపోయింది. ఫ్రెండ్స్, మరి ఈ టైం మనందరూ తెలుసు కదా, ఎస్, మనందరం వచ్చేసాం డ్యూయట్ డ్యూయట్ ఫిల్మీ డ్యూయట్స్ ఎంజాయ్ చేయడానికి. నేనైతే మీరు మెచ్చే డ్యూయట్స్తో రెడీగా ఉన్నాను, ఆస్వాదించడానికి మీరు రెడీనే కదా. మరి స్టార్ట్ చేసేద్దాం ఒక బ్యూటిఫుల్ నెంబర్తో.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
2: పైసా చిత్రానికి శ్వేతామోహన్ సాయి కార్తిక్ పాడిన పాట.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. సాయుధ దళాల సిబ్బందికి రెండవ విడత శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ దేశ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు పయనమయ్యారు. దేశ ఆరోగ్య వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేశామని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 300 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ను ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఇక వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాయుధ దళాల సిబ్బందికి ప్రతిష్టాత్మక శౌర్య పురస్కారాలను ఈరోజు ప్రదానం చేశారు. దేశ రక్షణలో అసాధారణ ధైర్యం, అంకితభావం, విశిష్ట సేవలు అందించిన సైనికులు, భద్రతా సిబ్బందిని ఈ పురస్కారాలతో సత్కరించారు. ఎయిర్ మార్షల్ తరుణ్ చౌదరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహెల్లా, లెఫ్టినెంట్ జనరల్ హర్బీందర్ సింగ్ వంద్రా, లెఫ్టినెంట్ జనరల్ మహేంద్ర పాల్ సింగ్లకు రాష్ట్రపతి భవన్లో జరిగిన రెండో విడత శౌర్య పురస్కారాల ప్రదానోత్సవంలో అతి విశిష్ట సేవా పథకాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, సాయుధ దళాల ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ దేశ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు పయనమయ్యారు. సీషెల్స్ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే అనేక కీలక ఫలితాలు అందించిందని ప్రధానమంత్రి ఒక సామాజిక మాధ్యమ ప్రకటనలో తెలిపారు. గత 50 సంవత్సరాల్లో భారత్ సీషెల్స్ దేశాల మధ్య సంబంధాలు ప్రగాఢమైన విశ్వాసం, పరస్పర సహకారం, ఉమ్మడి అభివృద్ధిపై ఆధారపడి కొనసాగాయని చెప్పారు. రాబోయే 50 సంవత్సరాలు ఆవిష్కరణలు, సుస్థిరాభివృద్ధి, పరస్పర శ్రేయస్సు ఆధారంగా రూపుదిద్దుకుంటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీషెల్స్ అధ్యక్షులు ప్యాట్రిక్ హెర్మని ఆ దేశ ప్రభుత్వం ప్రజలు చూపించిన ఆత్మీయతకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ సీషెల్స్ మధ్య ఉన్న స్నేహం, విశ్వాసం భవిష్యత్తులో మరింత విస్తరించనుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ఆరోగ్య వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయిలో ఆరోగ్య సేవలను విస్తరించడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మండలి 16వ సమావేశం ఆయన అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీ వేదికగా జరిగింది. ఈ సందర్భంగా జేపీ నడ్డా ప్రసంగిస్తూ, పౌరులకు, ఆరోగ్య సేవల వ్యవస్థకు మధ్య అనుసంధాన కేంద్రాలుగా పనిచేసేలా దేశవ్యాప్తంగా 186,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేస్తూ,
1: అగర్ హమ్కో డెవలప్డ్ నేషన్ బనానా హై తో హెల్దీ నేషన్ హోనా ఆవశ్యక్ హోగా క్యూంకి హెల్త్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్ ఆఫ్ మేకింగ్ అ డెవలప్డ్ నేషన్. ప్రీవియస్లీ వీ వర్ ఓన్లీ ఫోకసింగ్

0: on curative part. Lekin ab hum preventive, promotive, curative, palliative, rehabilitative, in sabhi aspects ke bare mein, in totality mein, hum soch karke aage badhne ka prayas kar rahe hain.
1: అంతకుముందు ఆరోగ్య సేతు యాప్ 2.0ను జేపీ నడ్డా ప్రారంభించారు. దీంతో ఒకే యాప్లో ఇకపై అభా ప్రొఫైల్, ఆరోగ్య రికార్డులు, పీఎంజేఏవై సేవలు, సమీప ఆసుపత్రుల వివరాలు లభ్యం కానున్నాయి. గుజరాత్లోని వడోదరలో వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. సదస్సును కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, విద్యుత్ శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మనోహర్ లాల్ దేశ పారిశ్రామిక వృద్ధికి విద్యుత్ రంగం కీలక ఆధారంగా నిలుస్తోందని పేర్కొన్నారు. బలమైన ప్రణాళికలు, ముందస్తు ఏర్పాట్ల కారణంగా ఈ వేసవిలో దేశం రికార్డు స్థాయిలో 271 గిగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ను విజయవంతంగా తీర్చగలిగిందని తెలియజేశారు. 2014లో దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 236 గిగావాట్లు ఉండగా ప్రస్తుతం అది 542 గిగావాట్లకు పెరిగిందని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, కృత్రిమ మేధస్సు, ఏఐ విస్తరణ కారణంగా విద్యుత్ అవసరాలు పెరగనున్న నేపథ్యంలో 300 గిగావాట్ల వరకు డిమాండ్ను ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: देश भर में लगभग 271 मेगावाट इस पावर की डिमांड हुई, हमने उसको सप्लाई को पूरा किया. हमारी तैयारी 284 गीगावाट तक भी बनी हुई थी ताकि किसी प्रकार की कमी न पड़े. अगले वर्षों में डाटा सेंटर्स, व्हीकल्स हैं, ईवीज, एआई, इसके माध्यम से पावर की डिमांड 30 गीगावाट और बढ़ने वाली है, ऐसा हमारा अनुमान है. तो हमने 300 गीगावाट तक की तैयारी अगले वर्ष की ये कर रखी है.
1: आकाशवाणी జాతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. విశాఖపట్టణంలో జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి రేపు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డిగ్రీ, పీజీ పట్టాలు ప్రదానం చేయనున్నారు. ఆ మరుసటి రోజు అనంతపురంలోని కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి కూడా రాష్ట్రపతి హాజరవుతారు. గ్రామాలు పురోగతి సాధించకపోతే వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోలేమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీబీజీ రామ్జీ చట్టం అమలుకు సంబంధించి అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళన్ పేరిట న్యూఢిల్లీలో ఈరోజు ఆయన ఒక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల సమిష్టి కృషితోనే గ్రామీణాభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు. వీబీజీ రామ్జీ పథకాన్ని ఎటువంటి జాప్యం లేకుండా అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఆయన స్పష్టం చేస్తూ,
3: వికసిత్ భారత్ జీ రామ్జీ అభి 1 జులై సే లాగూ హోగా. కేంద్ర కి ఓర్ సే ఆప్ జాన్తే 95682 కరోడ్ రూపాయ కి అంతరిమ్ విత్తీయ స్వీకృతి దే ది గయి. రాశి కి పూరి వ్యవస్థ హై. ఐటీ సంబంధిత జితని భీ హమారీ ఔపచారికతా హై వో భీ పూరి కర్ లీ గయి హై. हमने अपने तरफ से ग्रामीण रोजगार गारंटी कार्ड को भी अंतिम रूप दे दिया है और 1 जुलाई से इसको पूरी तरह से धरती पर उतरना है.
1: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ త్రిభాషా విధానానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను ఈరోజు విడుదల చేసింది. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులు కొత్త భాషా విధానాన్ని అనుసరించాల్సిన అవసరం లేదని బోర్డు స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతం 7, 8, 9 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతికి వచ్చిన తర్వాత 3వ భాషలో బోర్డు పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదని సిబిఎస్ఈ తెలిపింది. ఈ మార్పులు ప్రస్తుతం చదువుతున్న బ్యాచ్లపై తక్షణ ప్రభావం చూపవని పేర్కొంది. ఇప్పటికే 7, 8, 9 తరగతుల్లో 2 విదేశీ భాషలను ఎంపిక చేసుకున్న విద్యార్థులు అదే విధానాన్ని కొనసాగించవచ్చునని, అయితే దానికి అదనంగా ఒక భారతీయ స్థానిక భాషను కూడా అభ్యసించాల్సి ఉంటుందని బోర్డు వెల్లడించింది. త్రిభాషా విధానం ద్వారా భారతీయ భాషల ప్రోత్సాహం, భాషా వైవిధ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు రూపొందించినట్లు సిబిఎస్ఈ పేర్కొంది. జమ్మూకాశ్మీర్లో పవిత్ర అమర్నాథ్ యాత్ర 3 జూలై నుంచి ప్రారంభం కానుంది. 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర 28 ముగియనుంది. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గుహలోని మంచు శివలింగానికి తొలి పూజ నిర్వహించి యాత్ర ప్రారంభ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రత్యేక పూజల అనంతరం మనోజ్ సిన్హా విలేకరులతో మాట్లాడుతూ, యాత్రికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పరిపాలనా విభాగం ఆలయ బోర్డ్, సైన్యం, పోలీసులు, భద్రతా బలగాలు, స్థానిక ప్రజలు, సేవా సంస్థలు, స్వచ్ఛంద కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. యాత్ర సజావుగా కొనసాగేందుకు రవాణా, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ఇతర

0: మేఘాలయ, కేరళం, మహే ప్రాంతాల్లో బుధవారం వరకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. యమునా నదీ జలాల ప్రాజెక్టుపై హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, హోంమంత్రి అమిత్ షాల సమక్షంలో హర్యానా, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు న్యూఢిల్లీలో యమునా వాటర్ ప్రాజెక్ట్ తీర్మానానికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సాయుధ దళాల సిబ్బందికి 2 విడత శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ దేశ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు పయనమయ్యారు. దేశ ఆరోగ్య వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేశామని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 300 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు డ్యూయట్ డ్యూయట్ ఫిల్మీ డ్యూయట్స్లో, మీరేడ ఫ్రెండ్ జానీతో. బ్రదర్స్ చిత్రానికి జావేద్ అలీ, మహాలక్ష్మి అయ్యర్, నిన్సి విన్సెంట్ పాడిన పాట వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: జానీ చిత్రానికి రాజేష్ నందిత పాడిన పాట, సాహిత్యం శ్రీవినిల.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఇది ఎట్లా అయింది, 9 o'clock అయిపోయింది. ఇంతటితో ఈనాటి డ్యూట్ డ్యూట్ ఫిల్మ్ డ్యూట్ స్క్రీనింగ్ అప్ చెప్పేసేద్దాం. మరి మనందరం ఎంటర్ అయిపోదాం మధుర స్వరాలు ఎంజాయ్ చేయడానికి. యా ఫ్రెండ్స్, మరి నేనైతే మీరు మెచ్చే మధుర స్వరాలతో రెడీగా ఉన్నాను ఆస్వాదించడానికి. మీరు రెడీనే కదా? కళ్ళతో పలికే ప్రేమ భాషకు పెదవులపై చిరునవ్వుల పరిమళం తోడైతే ఆ క్షణం ఒక మధురమైన కావ్యంగా మారుతుంది. ఎప్పటికీ మరువలేని కొన్ని మధురమైన ప్రేమ జ్ఞాపకాలను నెమరు వేసుకునే టైం ఇది. కంటి చూపుతూనే మనసులోని మాటలను ఒలికించి మధురమైన ఆ సుగంధాన్ని ఆస్వాదించడానికి మన ముందుకు వచ్చేస్తుంది ఈ సూపర్ సాంగ్.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మధుర స్వరాల్లో మీరుడి ఫ్రెండ్ జానితో. మనసులో కోరికలు రెక్కలు కట్టుకుని ఆకాశంలో విహరించాలనిపిస్తుంది. అటువంటి మధుర భావాలు ఎప్పటికీ మరవలేం. రెక్కలు తొడిగిన మనసు పైన ఎక్కడికో, ఆ తీపి జ్ఞాపకాల అలజడిని, మనసులో కోరికల సుడుగు సుగుండాలను అనుభూతి చెందడానికి ఒక టైం అంటూ ఉండదు. మనసు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు ఎగిరిపోవచ్చు. కలల రోగిలలో ఊహల రెక్కలు తొడిగి గాల్లో తేలిపోతున్న అనుభూతిని పంచే ఈ మధురమైన పాట మీకోసం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ప్రతి హృదయంలో ఏదో ఒక మూల దాగి ఉన్న అమాయకమైన ప్రేమకు, స్వచ్ఛమైన అనుబంధాలకు అద్దం పెట్టే మధురమైన పాట ఇది. మనసు చాలా మోగది, దానికి మాటలు రావు, కానీ మమతకు మాత్రం అది స్పష్టంగా నేర్పుతుంది. భాషలేని బంధాలను మనసు ముడివేస్తుంది. అటువంటి అందమైన భావాలను వారిద్దరికీ జతకూర్చిన ఆ తీగ ఎలాంటిదో ఇప్పుడు వినేసేద్దాం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ప్రకృతి ఒడిలో విరిసిన స్వచ్ఛమైన మల్లెపువ్వుల ఎందరికో మధురమైన జ్ఞాపకాన్ని మిగిల్చిన ఒక కాలాతీతమైన గీతం. అక్షరాల అమృతం, స్వరాల సౌందర్యం కలబోసిన అద్భుతమైన పాట. కమ్మని గాలికి కదిలే తీగల, మనసును హత్తుకునే మధురమైన రాగాల సమాహారం. సిరిమల్లె పువ్వుల పరిమళాన్ని మనసులోనికి పీల్చుకుంటూ ఎస్ జానకి గారి మధుర గళంలో వచ్చిన ఈ బ్యూటిఫుల్ ట్రాక్ మీకోసం.

సంగీతం అనేది మనసును హత్తుకునే ఒక సూపర్ అనుభూతి. ఆ మధురమైన అనుభూతిని రెట్టింపు చేయడానికి ఓ అందమైన పాటతో మీ ముందుకు వచ్చేసా. పదాలకందని భావాలను, రాగాల సవ్వడిని శ్రావ్యంగా వింటుంటే ఆ అనుభూతే వేరు కదా. సంగీతం అనేది కేవలం వినేదే కాదు, అనుభవించేది కూడా. అలాంటి ఒక అద్భుతమైన సంగీత లోకంలోకి నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతున్నాను. మరి ఈ సూపర్ సాంగ్ మీకోసం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మధుర స్వరాల్లో, మీరేడో ఫ్రెండ్ జానీతో. పదాలకు అందని భావాలు, మౌనంలో దాగి ఉన్న అనురాగాలు, ఒకరినొకరు పిలుచుకుంటున్న ఆ మధుర క్షణాలు, మధురానుభూతిని ప్రతి హృదయాన్ని తాకే ఒక మధురమైన రాగం, మనసులోని భావాలను మాటల్లో కాక పాటల్లో పలికించే ఒక అపురూపమైన గీతం, ఎన్నిసార్లు విన్నా ఎన్ని తరాలు మారినా చెక్కు చెదరని ఒక మధుర కావ్యం, అనురాగానికి ఆదితాళమై ఆనందానికి అమరనాదమై సాగిన ఈ పాట మనసును ఎంతగా హత్తుకుంటుందో మీరే వినండి.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: కలల లాంటి అందమైన జీవితం కన్నిటిని కూడా మధురంగా మార్చే క్షణాల కోసం ఎదురు చూడటం సహజం. అలాంటి అపురూపమైన క్షణాలను, మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ప్రతి హృదయాన్ని తాకే భావోద్వేగం ప్రతి మనిషిని తన గతాన్ని తలుచుకునేలా చేసే మెలోడీ మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. అనురాగం అనేది ఒక మధురమైన స్వప్నం. ఆ స్వప్నంలో ప్రతి క్షణం ఒక కావ్యమే. మరి అటువంటి మధుర గీతం ఎస్పి బాలు గళం నుండి మీకోసం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ప్రతి మనిషి జీవితంలో మరుపురాని మధుర జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. అందులో ఒక అద్భుతమైన వసంతం కూడా ఉంటుంది. ఆ మధురమైన జ్ఞాపకాలను మనసుగా హత్తుకునేలా అలరించే సుమధురమైన గీతం అది ఒక అందమైన ప్రేమ కథ. కంటికి కనిపించే అందమైన వెలుగుల రూపమే సంగీతం. కలువ పూలు చంద్రుడి కోసం ఎదురు చూసినట్లు ప్రీతముడి రాక కోసం పరితపించే ఒక మనసు పడే భావన ఈ పాట.

యా ఫ్రెండ్స్, మరి మీరు ఉన్నారు మధురస్వరాల్లో, మీరు ఫ్రెండ్ జానీతో. వెన్నెల కరిగిన రాత్రిలో మనసు మురిసిన వేళలో ఒక మధురమైన భావన, ఒక అపురూపమైన మధుర కావ్యం, స్వరబ్రహ్మ నరేష్ రాయుడు గారి, రమేష్ నాయుడు గారి అద్భుతమైన స్వరకల్పనలు, పద కవితా పితామహుడు వేటూరు రాసిన ఆణిమత్యం, ఒక అందమైన పల్లెటూరు వాతావరణంలో గోదావరి గట్టున సాగే ఈ పాట మీకోసం.

ప్రకృతి అందాలను, మనిషిలోని భావోద్వేగాలను అద్భుతమైన పదాలతో వర్ణిస్తూ ఎలా ఉంటుందో, దానికి సంగీతం జోడిస్తే అంత మధురంగా ఉంటుందో తెలిపే ఒక అపురూపమైన గీతం. కృష్ణశాస్త్రి గారి కలం నుండి జాలువారిన ప్రతి పదవులోనూ ప్రకృతి తాజాదనం కనిపిస్తుంది. చెట్టుతో, గాలితో, సెలయుటితో మమేకమైపోయే మనోహరమైన పాట మీకోసం.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం ఎగ్జాక్ట్లీ 10 o'clock అయిపోయింది. ఇంతటితో ఈనాటి మధుర స్వరాలకు సైనింగ్ అప్ చెప్పేసేద్దాం. మరి మనందరం ఎంటర్ అయిపోదాం వినిపించని రాగాలే వినేసేయటానికి. కులగోత్రాలు చిత్రానికి ఘంటసాల పి సుశీలపండి పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యానికి సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: కోడెనాగు చిత్రానికి ఘంటసాల పీసుశిల పాట, సాహిత్యం మల్లెమాల, సంగీతం పెండ్యాల.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: కుంకుమరేఖ చిత్రానికి ఘంటసాల జిక్కి పాడిన పాట సాహిత్యం ఆరుద్ర.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: City FM 101.3.
1: లక్ష్మీ కటాక్షం చిత్రానికి ఘంటసాల పీసెస్లో పడిన పాట సహజం సీనియర్ అంటే.

0: పడతాను.
1: మాతృదేవత చిత్రానికి ఘంటసాల పాడిన పాట, సీనియర్ రెండేటి సాహిత్యం, సంగీతం కేవీ మహాదేవన్.

యా ఫ్రెండ్స్, మరి స్టూడియో టైం 11 గంటలకు వస్తుంది. ఇంతటితో ఈనాటి వినిపించిన రాగాలుసాను సైనింగ్ అప్ చెప్పేసేద్దాం. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు, అనంతరం ఇంగ్లీష్లో వార్తలు ఢిల్లీ నుంచి రిలే వింటారు.

0: కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి విష్ణుభట్ల సరస్వతి గారి గానం విన్నారు. వాది సహకారం శ్రీమతి బీవీ దుర్గా భవానీ వయోలిన్, శ్రీ బీవీఎస్ ప్రసాద్ మృదంగం.
1: డిటిహెచ్ ఛానల్పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతున్నాయి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.